శక సంవత్సరం 1948 శ్రావణమాసం 4వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 జూలై నెల 23వ తేదీ గురువారం ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

ಮರುದರ್ಕಸುರೈ ಸುಪೂಜ್ಯೌ ದಿವ್ಯೌ ಭವಾದಿತರಣೌ ಸುಮಶೋಭಿತ

शरणौ शरणं प्रपद्ये इत्थं प्रपत्तिरिह खाद्रि नृ

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినతగుమాట. వినిపిస్తున్నవారు శ్రీ ఎం రామశేషయ్య గారు.
1: జగదవ్యక్తమూర్తినాం మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః. సమస్త జగత్తు అవ్యక్త రూపాన నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీయు నాయందు ఉన్నవి, కానీ నేను వాని ఎందున లేను. భగవద్గీత 9వ అధ్యాయంలోని శ్లోకం ఇది. శ్రీకృష్ణుడు యుద్ధరంగమున అర్జునునకు ఉపదేశించిన విషయం ఇది. భగవంతుడు సర్వాంతర్యామి. ఆ మహనీయునకు ఇక్కడ అక్కడ అనే తావు లేదు. సూర్యుడు వివిధ స్థానములలో వేరు వేరుగా కనిపించినప్పటికీ ఒక్కడే అయినట్లు ఆ బ్రహ్మాండ

0: అనేకుడు కూడా అన్నింటిలో ఉన్న వేరు కాడు ఒక్కడే. తత్వమెరిగిన జ్ఞానులు తమలో ఆత్మస్వరూపముతో ప్రకాశించే దైవమును ఆ విధంగా తెలుసుకుంటారు. ఈ విషయమై శంకర భగవత్పాదులు తన శిష్యుని ద్వారా చక్కని సమాధానాన్ని రాబడతాడు. ఎట్లనగా, కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం సాధేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. గురువు శంకరుల వారు శిష్యుని ఇలా ప్రశ్నిస్తాడు. శిష్య, వస్తు ప్రకాశముకు జ్యోతి ఏది అని నీ అభిప్రాయం? దానికి శిష్యుడు, పగలు సూర్యుడు, రాత్రి ప్రదీప చంద్రాదులు అంటాడు. అట్లయినా సూర్యచంద్రులను గుర్తించు జ్యోతి ఏది? మరలా గురువుగారి ప్రశ్న. దానికి శిష్యుడు నేత్రము అని సమాధానం చెబుతాడు. అయితే కళ్ళు మూసుకున్నప్పుడు ఏది జ్యోతి ఎగుచున్నది? అందుకు బుద్ధి అని శిష్యుని సమాధానం చెబుతాడు. ఈ బుద్ధిని చూచున్నది ఏమి అని మెల్లా గురువుగారి ప్రశ్న. దానికి శిష్యుడు నేను అని సమాధానమిస్తాడు. నేను అనగా ఆత్మయే అంటాడు. వెంటనే శంకరుల వారు, కనుక నీవు పరంజ్యోతివి అనగా ప్రభు నేనా జ్యోతినే నీ గుర్తించి తిని అని శిష్యుడు అంటాడు. దీనిని బట్టి జీవోదేవ సనాతన మన ఎందలి జీవుడే దేవుడై ఉన్నాడు, ఆ ఆత్మనే పరమాత్మతత్వంగా గుర్తించాలి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి అంతిమామికం కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం అని గీతలో ప్రబోధ. కల్పాంతమందు సమస్త భౌతిక సృష్టిలు నా ప్రకృతి ఎందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున ఇది ఎంతే మరలా నేను నా శక్తి చే వాటిని తిరిగి సృజింతును అంటాడు గీతాచార్యుడు. నిజమైన యోగి నన్ను సర్వజీవుల ఎందు గాంచును. ఆత్మదర్శియు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా కాంచగలడు. నియమించువాడును, సూక్ష్మకర్తయును, పోషించువాడును, భౌతిక భావనలకు పరమైన వాడు, అచించుడునగు పరమపురుషుని సర్వజ్ఞుడుగాను ప్రాచీనుడుగాను ఎరిగి సర్వులు ధ్యానము చేయాలి. ఈ విషయమై భాగవతంలో 7వ ఆశ్వాసములో నారద ధర్మజుల సంభాషణలో ధర్మరాజు ఈ విధంగా అడుగుతాడు నారదుల వారిని. హరి సాధింతు హరిం గ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు దా హరికిం వైరి నటం సువీడు పటు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగు ప్రూవదు నోరు విరీలి పడదా దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియు నొందరే క్రియ జగన్నాథు ప్రవేశించెను. ఈ శిశుపాలుడు ఎప్పుడూ హరిని నిందిస్తాడు. హరిని మృంగుతాను, చంపుతాను, హరి అంటే నాకు వైరము, అతడు నాకు విరోధి అంటూ రోషముతో ద్వేషముతో తిరిగేవాడు. వీని శరీరము కృళ్ళక హీనంగా లేక నోరు పడిపోలేదు, నరక ప్రాప్తియు కలగలేదు, ఇది ఎట్లా? పైగా భగవంతునులే ఐక్యమైనాడు. అందుకు నారదుడు, భగవంతునికి ఎవరిపైనైనా విరోధం ఉండదు, కోపతాపములు ఉండవు, ఆయన భయముతో కానీ విరోధముతో కానీ భక్తితో కానీ మోహముతో కానీ ఏ విధంగానైనా హరిని సర్వదా స్మరించాలి అంటూ కామోత్కంఠత గోపికం భయమునం కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమం మీరలు భక్తినే మునిద చక్రింగంటి మెట్లైనా ఉద్ధామధ్యాన ఘరిష్ఠుడైన హరిజందం వత్సుధాత్రీశ్వర అని అంటాడు. మహారాజా, అధికమైన కామముతో గోపికలు, భయముతో కంసుడు, వెనుదీయని వైరముతో శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలైన రాజులు, అనుబంధం పెనవేసుకున్న సంబంధంతో యాదవులు, ప్రేమతో ఉత్తమ ప్రభువులైన మీరు, భక్తితో మహర్షులమైన మేము శ్రీహరిని స్మరణ చేసి ఆ మహనీయుని అనుగ్రహానికి పాత్రులమైనాం. కాబట్టి
1: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు శ్రీ ఎం రామశేషయ్య, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు. పుచ్చ దోశ సాగుల్లో మెలకువల గురించి హేమంతరాజు గారి ప్రసంగం.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు పుచ్చ దోసకాయ సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. మంచి సూర్యరశ్మి కలిగిన వెచ్చటి పొడి వాతావరణం ఈ పంటలకు అనుకూలమైంది. పగలు వేడిగా ఉండి రాత్రి సమయాల్లో ఒక మోస్తారు చలిగా ఉండే మంచు లేని పొడి వాతావరణంలో మంచి పంట వస్తుంది. పంటకాలం రకాన్ని బట్టి 85 నుంచి 110 రోజుల

వరకు ఉంటుంది. తీగలు బాగా ఎదగడానికి గరిష్టంగా 33 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్టంగా 18 డిగ్రీల సెంటీగ్రేడ్ అయినప్పటికీ 24 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఈ పంటలకు సరైంది. వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి వేసవి పంటగా జనవరి ఫిబ్రవరి వరకు ఈ పంటలను నాటుకోవచ్చు. మన ప్రాంతాల్లో తీవ్రమైన చలి లేనందున పుచ్చ దోస పంటలను సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండేలా ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని జనవరి ఫిబ్రవరి వరకు ఈ పంటలను పండించుకోవచ్చు. నాణ్యమైన తీయటి పండ్లు ఉత్పత్తి చేయాలంటే వేసవిలో కోతకు వచ్చిన వాటిలోనే ఉంటాయి. ఆలస్యంగా నాటిన పంటల్లో తెగుళ్ళు ఆశించే అవకాశాలున్నాయి. ఇక నేలల విషయానికి వస్తే నీరు నిలువని ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, చల్కా నేలలు పుచ్చ దోస పంటకు అనుకూలమైనవి. నీరు నిల్వ ఉండని బరువైన నేలలో కూడా ఈ పంటలను సాగు చేసుకోవచ్చు. అధిక ఆమ్లత్వం లేదా క్షారత్వం కలిగిన నేలల్లో సరిగా ఇవి ఎదగలేవు. ఉదజని సూచిక 5.5 నుండి 6.5 వరకు కలిగిన కొద్దిపాటి ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల్లో ఈ పంటలను బాగా పండించుకోవచ్చు. వంగ, బెండ, టమోటా సాగు చేసిన పొలాల్లో వెంటనే పుచ్చ దోస సాగు చేస్తే నేలల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల వలన తీగలు రోగుల బారిన పడతాయి. ఈ సమస్యను అధిగమించడానికి పంట మార్పిడి చేసిన తర్వాత ఈ పంటలను సాగు చేసుకోవాలి. రకాల విషయానికి వస్తే విత్తు కొద్ది పంట అని నానుడి ఉంది. అయితే పుచ్చ దోష పండ్ల నుండి లభ్యమయ్యే విత్తనాలను వినియోగించి విత్తుకుంటే నాసిరకమైన పండ్లు వస్తాయి. ఈ పంటలు సాధారణంగా హైబ్రిడ్ రకాలైన అర్కజ్యోతి, సుగర్ బేబీ, అర్కమానిక్, దుర్గాపూర్ మీటా, దుర్గాపూర్ కౌసర్ లాంటి రకాల ద్వారా సాగు చేయబడుతూ చాలా కాలం వరకు ప్రాచుర్యంలో ఉండేవి. అయితే ప్రస్తుతం రైతులు సెమినిస్ వారి అపూర్వ, బ్లాక్ బ్యూటీ, షుగర్ ప్యాక్, బ్లాక్ మ్యాజిక్, నామ్దారి వారి తేజస్, సింజెంటా వారి ఆగస్ట్, షుగర్ కింగ్, సూపర్ డ్రాగన్, షెహెన్షా మొదలైన హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నారు. ప్రాంతాన్ని బట్టి మరియు అందుబాటును బట్టి రైతులు ఆయా రకాలను మార్కెట్ గిరాకీ అధ్యయనం చేసి సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ కాలంలో పంటనిచ్చే రకాలు, తెగుళ్ళు తట్టుకునే రకాలు లేదా సంవత్సరం పొడవునా సాగుకు అనువైన నారింజ, పసుపు రంగు పుచ్చ రకాలు ఎంపిక చేసుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. దోస పండు సాగులో అర్కజిత్, అర్కరాజ్ హన్స్, దుర్గాపూర్ మధు మొదలైన రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో నోన్ యూ వారి మధుమతి, సన్, సోనాల్, మృదుల, కంచన్, డాలీ యూనిజెన్ సీడ్స్ వారి ద్రోణ, సాప్రాన్, షిక రకాలను రైతులు సాగు చేసుకుంటున్నారు. ఇక ఈ పంటలను ఏ విధంగా సాగు చేసుకోవాలంటే పొలాన్ని బాగా 2-3 సార్లు దుక్కి దున్ని చదును చేసిన తరువాత నేల స్వభావాన్ని బట్టి నేలను తయారు చేసుకోవాలి. తేలికపాటి నేలలైన చలక భూముల్లో అయితే కాలువల్లో విత్తుకోవాలి. అదే బరువైన నేలల్లో నీరు నిల్వ ఉండకుండా గట్టు లేదా ఎత్తు మొదలపైన విత్తుకోవాలి. 6 అడుగుల దూరంలో కాలువలు తయారు చేసుకోవాలి. ఈ కాలువల్లో ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు, 0.5 కిలో వేపపిండి, 8 కిలోల ప్యూరడాన్ గుళికలు వేసి మట్టితో కప్పివేయాలి. దీనితో పాటుగా 20 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 14 కిలోల
పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకుంటే

దిగుబడులు బాగా వస్తాయి. విత్తుటకు ముందుగా పొలాన్ని బాగా తడిపి కాలువకు ఒకవైపున 1.5 అడుగుల దూరంలో ఒక విత్తనమే 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తి నీరు పారించాలి. ఈ విధంగా నాటినట్లయితే 1 ఎకరానికి 350 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాలు బాగా మొలకెత్తడానికి నాటడానికి ముందుగా విత్తనాలను 12 నుంచి 24 గంటల పాటు నానబెట్టిన తరువాత నాటితే మొలకెత్తే శాతం పెరుగుతుంది. అయితే విత్తటానికి ముందుగా ఆరబెట్టి కిలో విత్తనానికి 2 గ్రాముల చొప్పున కార్బాండిజం ద్వారా విత్తన శుద్ధి చేసుకోవాలి. డ్రిప్ సౌకర్యం కలిగిన సిల్వర్ పాలిథిన్తో మల్చింగ్ చేసి సాగు చేయదలచిన రైతులు 3 అడుగుల వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తుగల ఎత్తు మడులను తయారు చేసుకోవాలి. ఈ మడుల మధ్యలో నాగలితో కాలువ తీసి అందులో పశువుల

0: శుద్ధి చేసుకోవాలి. డ్రిప్ సౌకర్యం కలిగిన సిల్వర్ పాలిథిన్తో మల్చింగ్ చేసి సాగు చేయదలచిన రైతులు 3 అడుగుల వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తుగల ఎత్తు మడులను తయారు చేసుకోవాలి. ఈ మడుల మధ్యలో నాగలితో కాలువ తీసి అందులో పశువుల ఎరువు, రసాయనిక ఎరువులు, వేపపిండి, ప్యూరోడాన్ గుళికలు వేసి మట్టితో కప్పివేయాలి. మడుల మధ్యలో డ్రిప్ను ఏర్పాటు చేసి మడులపై 25 మైక్రాన్ల ప్లాస్టిక్ షీట్ పరిచి గాలికి ఎగరకుండా అంచులను మట్టితో కప్పాలి. విత్తడానికి ముందుగా డ్రిప్ ద్వారా నీటినందించి పైరుకు మధ్యలో ఉన్న లేటరల్ క్రింద విత్తుకుంటే బాగుంటుంది. లేటరల్ పైపులు 12 అడుగుల దూరంలో ఉంటే లేటరల్కు ఇరువైపులా 15 నుంచి 20 సెంటీమీటర్లు వదిలి విత్తుకోవాలి. చిన్నకాయ రకాలైన కిరణ్ వంటి రకాలైతే అమర్చిన లేటరల్ పైపుకు 1.5 అడుగుల దూరంలో విత్తుకోవాలి. పాలిథిన్ మల్చింగ్ వలన సాగునీరు ఆదా అవటమే కాక కలుపు సమస్య నివారింపబడి నాణ్యమైన పండ్లు దిగుబడిగా వస్తాయి. విత్తిన వారం రోజుల్లోనే మొలకెత్తుతాయి. నానబెట్టిన విత్తనాలు అయితే ఇంకా త్వరగా మొలకెత్తుతాయి. లేదా విత్తనాలను ముందే మొలకెత్తించి తర్వాత పొలంలో కూడా సాగు చేయవచ్చు. దీని కొరకు శుభ్రమైన ఒక గోన సంచి పరచి దానిపై విత్తనాలను పలుచగా విస్తరింపచేసి గదిలో 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 3 నుంచి 4 రోజులు ఉంచితే మొలక వస్తుంది. ఈ దశలో విత్తుకుంటే మొలక శాతం పెరిగి అన్ని మొక్కలు సమంగా పెరిగి నిలదొక్కుంటాయి. ఈ విధంగా చేయటం వలన విత్తన నిల్వలో తలెత్తే ఎలుకల బెడద నుండి కాపాడటమే కాక పొలంలో విత్తనాలు మొలకెత్తేందుకు అయ్యే సాగునీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. పంటను త్వరగా తీసుకోవాలనుకున్నప్పుడు విత్తనాలను పాలిథిన్ సంచులలో మొలకెత్తించడం వలన సమయాన్ని ఆదా చేసి మొలకెత్తే శాతాన్ని పెంచటమే కాక నీటిని కూడా రైతు సోదరులు ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని కొరకు విత్తనాలను విత్తుటకు ముందు 12 నుంచి 24 గంటల వరకు నీటిలో నానబెట్టి 15x10 సెంటీమీటర్ల పరిమాణం గల పాలిథిన్ సంచులలో నియంత్రించబడిన వాతావరణ పరిస్థితులలో మొలకెత్తించాలి. 2 ఆకులు తొడిగిన తర్వాత మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. దీనివలన ఒక్కొక్క తీగకు ఎక్కువ పండ్లు వృద్ధి చెంది నాణ్యత, పరిమాణం మరియు దిగుబడిలో నేరుగా
1: సేద్యపు సిద్ధులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్ట్రంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం

0: విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: 80 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతో కూడా స్ట్రెంగ్థన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ గానీ, ట్రాన్స్కో గానీ, జెన్కో గానీ, మన సిస్టమ్స్ అన్ని కనుక, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్థన్ చేయాలి సిస్టమ్. లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం గానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి, ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో GO 3 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, GO 3 పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
4: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఎల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
0: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2 లక్షల 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.

0: పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
1: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తాయని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం, బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
0: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रश्न पत्रस्य अनधिकृत प्रकाशन
1: ఎనిమిది గంటల 35 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు. కందుకూరులో నెలకొన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విశేషాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. 10:25 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ వారం అంశం బంధాలు, బంధుత్వాల గురించి మీ పిల్లలకు చెబుతుంటారా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. 6:00 లలిత గీతం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిగీతాలు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో హైడ్రోఫోనిక్స్ విధానం వలన ఉపయోగాలు. మడకశిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీర్ శ్రీ బివి మోహనరావు గారి ప్రసంగం. నిర్వహణ కే శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు మరియు వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిగీతాలు. 8:15 అసెంబ్లీ రివ్యూ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 8:45 శ్రీ పి ఖాసిం సాహెబ్ బృందం వారు పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 పార్లమెంట్లో ప్రశ్న సమయం. 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా

0: అభివృద్ధి చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమవంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: ఏ గంభీర్ మసలా హై, హమే ఇస్ పర్ చర్చా కర్నీ చాహియే, ఔర్ చర్చా కర్నే కా జో సబ్సే అచ్చా మాధ్యమ హై వో హై పార్లమెంట్, ఔర్ హమ్ చర్చా కే లియే తయార్ హై. గహన్ చర్చా కే మాధ్యమ సే ఇస్కీ బారీకియో మే హమ్ జాయే, హమ్నే కిస్ తరీకే ఇస్కో అడ్రెస్ కియా హై, ఔర్ బాకీ సర్కారో కో భీ కిస్ తరీకే సే ఇస్మే అడ్రెస్ కర్నా చాహియే, క్యా బిందు హై జిస్కే బారే మే హమ్కో గహరాయీ సే చింతన కర్కే ఉస్కా హమ్కో కా కోయి రాస్తా నికాల్నా చాహియే, తాకి హమారే ఛాత్రో కే సాథ్ అన్యాయ నా.
0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत के इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने का तैयार है.
0: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యకుడు నికుసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యకుడు మిర్సియా అబ్రుడీన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్టపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జైశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోన్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక

0: నిర్వాహక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రతా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ధి, సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరుగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగ్గా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 టీ20లను ఆడుతుంది. ఇక ఛాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్యసేన్, పివి సింధు, ఆయుష్ షెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్యసేన్ జపాన్కు చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ షెట్టి, లక్ష్యసేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి పింగళి సూరణ కవి గురించి తెలుసుకుందాం. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247368.
2: రెండర్ధంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగాకుండు తద్గతి కావ్యమెల్లనగునే ఓహోయనంజేయదే పాండిత్యంబున అందునున్ తెనుగు కబ్బంబద్భుతంబండ్రు దక్షుండెవ్వాడిల రామభారత కదల్ జోడింప భాషాకృతిన్ అని చెప్పిన కవి పింగళి సువర్ణ క్రీస్తు శకం 1560 ప్రాంతానికి చెందినవాడు. ఇతడు శ్రీకృష్ణదేవరాయల అనంతర కాలానికి చెందినవాడు కావటంతో అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా చెప్పటానికి అవకాశం లేదని సాహితీవేత్తల అభిప్రాయం. సూరణ లలాటే క్షణ భక్తిశీలుడు, అనన్య కల్పనా ధురీనుడు. సూరణ తండ్రి అమరయ్య, సూరణకు సూరయ్య, సూరపరాజు అనే పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. పింగళి గృహనామం తరముల్ నాల్గైదు ఎందునందునగు తత్తద్గ్రామ నామంబులన్ పరగున్ వంశములెల్ల పూర్వపు నిజ ప్రఖ్యాతిమాయంగా అని గ్రామనామాలే గృహనామాలు అవుతాయని మొట్టమొదటిసారిగా గ్రంథస్థం చేసిన కవి పింగళి సూరణ. పింగళి సూరణ గరుడ పురాణం, గిరిజా కళ్యాణం అనే రచనలు చేశాడని తెలుస్తున్నా అవి లభించలేదు. సూరణ కృతులుగా రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతి ప్రద్యుమ్నం అనే రచనలు లభిస్తున్నాయి. పింగళి సూరణ రాఘవ పాండవీయం అనేది ద్వ్యర్థి కావ్యం. రామాయణ భారత కథల్ని ఒకే పద్యంలో కూర్చి చెప్పిన అపార ప్రతిభా సంపన్నుడు సూరణ. రెండు అర్థాలతో ఒక పద్యాన్ని రాయటమే కష్టం. అలాంటిది కావ్యం మొత్తాన్ని రెండర్ధాలతో అందులోనూ తెలుగులో రచించిన దక్షుడు పింగళి సూరణ. రాఘవ పాండవీయము అనే రెండర్ధాల కావ్యాన్ని సూరణ ఆకువీటి పెద వెంకటాద్రి ఆరాధ్య దైవమైన పంపా విరూపాక్ష స్వామికి అంకితం చేశాడు. రాఘవ పాండవీయము రచనాకాలం క్రీస్తు శకం 1550 ప్రాంతం కావచ్చని విమర్శకుల భావం. పింగళి సూరణ కంటే ముందు వేములవాడ భీమకవి ద్వ్యర్థి కావ్యం రచించాడని తెలుస్తున్నా ఆ గ్రంథం లభించలేదు. తెలుగులో ద్వ్యర్థి కావ్య రచనకు శ్రీకారం చుట్టిన వానిగా పింగళి సూరణ ప్రసిద్ధి పొందాడు. ద్వ్యర్థి కావ్యంలోని అర్థాలు చిత్రంగా ఉంటాయి. ఒక పదం ఆంధ్ర భాషగా, ఒక అర్థం సంస్కృత భాషగా మరొక అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇంకా ఆంధ్ర శబ్దశ్లేష, సంస్కృత శబ్దశ్లేష, ఉభయ భాషా శబ్దశ్లేష అని శబ్దశ్లేష మూడు విధాలుగా కూడా ఉంటుంది. ఏనుంగని కరమరయక పూనితిగా నిట్టి ఎడల పసగునే ఏయన్ గానమే కాల నియమగతి తోనా వేట మునియుగము దృంగించే తుదిన్. ఇక్కడ రామాయణార్థంలో ఏనుంగు, కరము, అరయక అని పదచ్ఛేదం చేస్తే ఏనుగు అని మిక్కిలిగా పరిశీలించక అనే అర్థం వస్తుంది. భారత అర్థంలో ఏనున్ అంటే నేను, కనికరము దయతో, అరయక చూడక అనే అర్థం వస్తుంది. ఇలా రామాయణ భారతాల అర్థాల్ని ఒకే పద్యంలో ప్రయోగించిన సూరణ ప్రతిభ ప్రశంసనీయం. అలాగే అకళంకిత నిట్లను కొంచక ఏమీ మనము సమరసముదార క్రీడైకు అని సాగిన పద్యంలో మనము అనే శబ్దానికి రామాయణార్థంలో ఇద్దరము అని, భారతార్థంలో మనస్సు అనే అర్థాన్ని గ్రహించాలి. ఇలా కావ్యం మొత్తాన్ని రచించిన పింగళి సూరణ ద్వ్యర్థి కావ్య జాతికి మార్గదర్శిగా ప్రస్తుతులు అందాడు. పింగళి సూరణకు విస్తృతమైన కీర్తిని సమకూర్చిపెట్టినది కళాపూర్ణోదయం అనే రచన. దీన్ని పద్య

0: రూప నవల అని కొంతమంది అన్నారు. ఇందులో పింగళి సూరణ కల్పన శక్తి పరాకాష్ఠకు చేరుకున్నది. ప్రబంధ యుగంలో వచ్చిన విప్లవాత్మకమైన అపూర్వ సృష్టిగా కళాపూర్ణోదయం చెప్పబడింది. ఊహాతీతమైన కథల మలుపులతో, వివిధ ఉపాఖ్యానాలతో ప్రబంధ యుగాన్ని ఉర్రూతలు ఊగించిన అసాధారణ ప్రబంధం కళాపూర్ణోదయం. 8 ఆశ్వాసాల ఈ ప్రబంధాన్ని సూరణ నంద్యాల కృష్ణమరాజుకు అంకితం చేశాడు. కళాపూర్ణోదయంలోని కథకు మూలం సరస్వతీ చతుర్ముఖల ప్రణయ కేళీ విలాసం. ప్రణయ కుపితురాలైన సరస్వతిని శాంతింపచేయటానికి బ్రహ్మ సరస్వతీదేవి పెంపుడు చిలుకకు ప్రణయ విలాసాలను కథారూపంలో చెబుతాడు. కళాపూర్ణుని ఉదయం, ఆయన అభ్యున్నతి ఈ కావ్యంలోని ప్రధాన అంశం. కథానాయిక పూర్వజన్మలో కలభాషిణి. కళాపూర్ణుని కాలంలో మధుర లాలసగా పుట్టి అతనికే భార్య అవుతుంది. ఇందులో సుగాత్రి, శాలీనుడు, మధుర లాలస, అలఘువ్రతుడు, సత్వదాత్ముడు, సుముఖాసక్తి, మణిస్తంభుడు మొదలైన పాత్రల్ని సృష్టించి కథను అద్భుతంగా నడిపాడు. కథను కాలక్రమంలో కాకుండా ముందు చెప్పవలసిన దాన్ని తర్వాత చెప్పి పాఠకుల్లో ఉత్కంఠను కలిగిస్తాడు. కళాపూర్ణోదయాన్ని గురించి ప్రముఖ రచయిత ఆరుద్ర, కళాపూర్ణోదయం అద్భుత కల్పనలతో కూడిన ప్రబంధం. కొంత నవలగా కొంత నాటకంగా.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ముందుగా సమాచార వేదిక. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఇంజనీరింగ్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 29వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. 25వ తేదీ నుండి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో ఇంజనీరింగ్ ప్రవేశాలపై విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థులు ఏ కోర్సు చదివితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి అనే అంశంపైన జేఎన్టీయూ పరిధిలోని కళాశాలలు వాటిలో అందుబాటులో ఉన్న కోర్సులు, సాధించిన ర్యాంకుకు తగ్గ సీటు వస్తుందా లేదా, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు ఎలా పొందాలి తదితర సందేహాలకు విద్యార్థులు ఫోన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇలాంటి సందేహాలకు అనంతపురం జేఎన్టీయూ ఆచార్యులు, నిపుణులు సమాధానాలిస్తారు. కాబట్టి ఈరోజు 7702768080 ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిపుణులు అందుబాటులో ఉంటారు.
1: అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నగరంలోని కృష్ణ కళామందిరంలో స్థానిక యోగతా సత్సంగ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో 24వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఉచిత క్రియా యోగ ధ్యాన శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ధ్యాన కేంద్రం యొక్క అధ్యక్షులు కార్యదర్శులు కోరారు. సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి. ఇందులో పాముల గురించిన వివరాలు శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం.
2: అనంతపురం జిల్లాలో పాముకాటు వలన కలిగేటటువంటి మరణాలు అధికంగా ఉన్నాయి. ఇందువలన మనం ఈరోజు ఏవి విష సర్పాలు, ఏవి విషరహిత సర్పాలో తెలుసుకుందాం. ఎందుకంటే భూమి మీద దాదాపు 200 రకాలైనటువంటి సర్పజాతులు ఉన్నప్పటికీ అందులో 60 రకాలు మాత్రమే విషపూరితమైనవి. కానీ చాలాసార్లు కరిచిన పాము విషపూరితం కాకపోయినా భయంతో గుండెపోట్ల వలన ఎక్కువ మంది మరణిస్తూ ఉన్నారు. ఈ ఏ రకాలైన సర్పాలు విషపూరితమైనవి అంటే ఆ 60 రకాలలో కూడా 4 ముఖ్యమైన ప్రజాతులున్నాయి. వాటిలో అత్యంత విషపూరితమైనవి సముద్ర పాములు, సముద్ర సర్పాలు. సర్పాలు రెప్టీలియా అనేటటువంటి విభాగానికి చెందినవి. ఈ సముద్ర సర్పాలు కేవలం సముద్రాల్లోనే ఉంటాయి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. వీటి యొక్క విషము మన మెదడులోని నాడీ వ్యవస్థ పైన పనిచేస్తుంది. ముఖ్యంగా మెదడు పైన, కేంద్ర నాడీ వ్యవస్థ పైన పనిచేస్తుంది. అందువలన చాలా త్వరగా మరణం సంభవిస్తుంది. వాటిని గుర్తించడం చాలా తేలిక. వాటి తోక తెడ్డు ఆకారంలో ఉంటుంది. 2004లో సునామీ వచ్చినప్పుడు తీర ప్రాంతానికి చాలా సముద్ర సర్పాలు కొట్టుకొని వచ్చాయి. అవి చాలా అగాధ సముద్రాల్లోనే నివసిస్తాయి. కానీ భూకంపాలు వచ్చినప్పుడు ఆ భూప్రకంపనాలను ముందుగా గుర్తించేటటువంటి జీవులు పాములే. సో సముద్రగర్భ భూకంపాన్ని గుర్తించిన సర్పాలు ఒడ్డుకు వచ్చాయి. అనగా సునామీలను లేదా భూకంపాలను పాములు గుర్తిస్తాయి అన్న విషయం తెలుస్తుంది. వాటిని ఎలా గుర్తిస్తాం సముద్ర పాములనంటే, వాటి తోక తెడ్డువలే ఉంటుంది. అవి పిల్లల్ని కనేటటువంటి జీవులు, శిశోత్పాదక జీవులు అంటారు. కానీ అవి చాలా స్లగ్గిష్గా అంటే మందకొడిగా ఉంటాయి. అంత చురుకుగా సంచరించవు, ఒడ్డుకు కూడా రావు. కాబట్టి వాటి వలన మనకు వచ్చే ప్రమాదం తీవ్రత చాలా తక్కువ. భూమి మీద ఉండేటటువంటి పాముల్లో చాలా విషపూరితమైనవి కట్లపాములు, క్రయట్స్ అంటారు వీటిని. వీటిని చూస్తూనే గుర్తుపట్టవచ్చు. నలుపు పసుపు రంగులో ఉండే రకం కొన్ని, నలుపు తెలుపు రంగులో ఉండేటివి, నలుపు తెలుపు చారలతో ఉండేటివి. వీటిలో నలుపు పసుపు రంగు చారలతో ఉండేటటువంటివి చాలా ప్రమాదకరమైనవి. వీటి విషము నాగుపాము కంటే 14 రెట్లు విషపూరితమైనది. ఇది కూడా కేంద్ర నాడీ వ్యవస్థ పైన అంటే మన మెదడు పైన పనిచేస్తుంది. అందుకే చాలా త్వరగా మరణం సంభవిస్తుంది. ఇవి చాలా చిన్నవిగా ఉండి ఇళ్లలోకి కంతల గుండా, చిన్న చిన్న రంధ్రాల గుండా కూడా వచ్చేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి సర్పాలివి. భూమి మీద ఉండే పాముల్లో వీటికంటే కాస్త తక్కువ ప్రమాదకరమైనవి వైపర్స్ లేదా రక్తపింజరలు. ఈ రక్తపింజరల యొక్క విషము మన రక్త ప్రసరణ వ్యవస్థ పైన పనిచేస్తుంది, మన రక్తాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అందువలన ఈ పాము కాటుకు గురైన వాళ్ళ యొక్క రక్తం విరిగిపోతూ వాళ్ళు ఉమ్ము వేసినా, మూత్ర విసర్జన చేసినా కూడా రక్తం వస్తూ ఉంటుంది. రక్తనాళాలను చిట్లింపజేస్తుంది ఆ విషము. కానీ ఈ రక్త పింజర్లు శిశోత్పాదక జీవులు అంటే పిల్లల్ని కనేటటువంటి జీవులు. ఇవి గుడ్లు పెట్టవు మిగతా పాముల్లాగా. ఇవి కూడా చాలా ప్రమాదకరమైనవి, చాలా ఫెరోషియస్ అంటే చాలా కోపంగా చాలా

విపరీతమైనటువంటి ఆవేశంతో ఉంటాయి. అవి కరవడము అనేది జరిగితే అవి వెంబడిపడి కరుస్తాయి. అంత ప్రమాదకరమైనటువంటివి. తర్వాత భూమి మీద ఉండేటటువంటి పాముల్లో విషసర్పాలలో చాలా తక్కువమై ప్రమాదకరమైనవి నాగుపాములు, కోబ్రా. వీటిలో కూడా అనేక జాతులున్నాయి. కింగ్ కోబ్రా లేదా రాచనాగు లేదా నల్లత్రాచు అనేది చాలా దట్టమైన అడవుల్లో మాత్రమే ఉంటుంది. ఇది విషసర్పాలలోకెల్లా చాలా పెద్దది. కేవలం దట్టమైన అడవుల్లో మాత్రమే ఉంటుంది. ఇతర పాముల్ని ఆహారంగా తింటుంది ఇది. ఇది తాను ఒక్కటే, ఇంకొక పామును కూడా తన పరిసరాల్లో ఉండనివ్వదు. తాను ఒక్కటే ఒక ప్రదేశంలో ఉంటుంది. ఇది ఊళ్ళల్లోకి లేదా మానవ నివాస ప్రాంతాలలోకి రావడం అనేది అరుదుగా జరుగుతుంది. చాలా ఎక్కువ మోతాదులో విషాన్ని ప్రవేశపెడుతుంది. నాగుపాము యొక్క విషము మెదడులోని శ్వాస కేంద్రము పైన పనిచేస్తుంది. దాని వలన శ్వాస జరగదు. కార్బన్ డైఆక్సైడు నురగల రూపంలో నోటి నుండి బయటికొస్తుంది. కేవలం నాగుపాము కాటు వలన మాత్రమే రోగులు నురగలు కక్కుకుంటూ చనిపోతారు. ఆ నురగలు రావడానికి కారణము శ్వాసక్రియ సవ్యంగా జరగకపోవడం వలన కార్బన్ డైఆక్సైడు బుడగల రూపంలో బయటికి వస్తుంది. నాగుపాములు గుడ్లు పెట్టేటటువంటి జీవులు. మామూలు మన నివాస ప్రాంతాల్లో మనం చూసేటటువంటి పాములు మాత్రము నాజా నాజా అని పిలుస్తారు వీటిని. ఇవి రాచనాగు లేదా నల్లతాచు అంత ప్రమాదకరమైనవి కాదు. మిగిలిన పాములతో పోలిస్తే ఇవి చాలా పిరికివి. నాగుపాములు మనం వాటికి ప్రమాదం తలపెడతాము అనిపించినప్పుడు మాత్రమే, మనం వాటికి హాని చేస్తాము అనిపించినప్పుడు మాత్రమే అవి కరుస్తాయి. కానీ కట్లపాములు, రక్తపింజర్లు అట్లా కాదు. అవి మన ఉనికిని గుర్తించిన వెంబడే మన వలన వాటికి ప్రమాదం ఉన్నా లేకపోయినా మనల్ని కరవడానికి ప్రయత్నిస్తాయి. నాగుపాము వీలైనంత వరకు మనల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తుంది. దాన్ని గుర్తుపట్టడం కూడా చాలా తేలిక. పడగా దానిపైన ఒక కంటి అద్దాల గుర్తు ఉంటుంది. ఇవి వివిధ రంగుల్లో ఉన్నప్పటికీ మనం ఎక్కువగా గోధుమ రంగులో ఉండేటటువంటి త్రాచుల్ని ఎక్కువగా చూస్తాం. ఇవి భూమి మీద కనిపించేటటువంటి విషసర్పాలు. ఇక మిగతావన్నీ విషరహితమైనటువంటివే. ముఖ్యంగా జరిపోతు, నీటిపాము, పసరికపాము, కొండచిలువ, దాసరిపాము, ర్యాట్ స్నేక్ అని ఇంకొకటి ఉంది, అది ఎలుకల్ని తినే పాము. ఇది రైతు మిత్రుడిగా పిలుస్తారు. ఎందుకంటే ఎలుకల్ని ఆహారంగా తీసుకొని పంట పొలాలకు జరిగేటటువంటి నష్టాన్ని నివారిస్తుంది కాబట్టి. ఇవన్నీ విషరహితమైనటువంటి పాములే. కానీ భయం కొద్దీ పాము కనిపిస్తే చాలు, మనం వాటిని చంపివేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్యావరణానికి చాలా అనుకూలమైనవి. ముఖ్యంగా దాసరి పాములు మన పరిసరాల్లో కనిపించినప్పుడు వాటిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వారికి అప్పగించడం ఎక్కువగా జరుగుతోంది. అదేవిధంగా పసరిక పాము ఉంది, ఇది కూడా పిల్లల్ని కనేటటువంటి పాము. చెట్లపైన ఉంటుంది, అది కూడా విషరహితమైనదే. కానీ దాని లాలాజలములో స్వల్పంగా విషం ఉండడం వలన అది చిమ్మినప్పుడు మన కంటికి కాస్త ప్రమాదం కలుగుతుంది. అంతేకాని ప్రాణాంతకమైనటువంటిది మాత్రం కాదు. నీటిలో ఉండే పాములు, జరిపోతు, ఇవన్నీ కూడా ప్రమాదరహితమైనటువంటివే. పాములన్నిటిలోకి పెద్దవి కొండ చిలువలు. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో ఉండేటటువంటి అనకొండ అనేటటువంటి పాము చాలా పెద్దది. అది విషరహితమైన పామే, కానీ మనుషులను, ఇతర జంతువులను ఆహారంగా తీసుకుంటుంది. మామూలు కొండ చిలువలు మనుషులలో పెద్దవాళ్లను తినలేకపోయినా చిన్నపిల్లలను, ఇతర జీవులను ఆహారంగా తీసుకుంటాయి. అందువలన కొండ చిలువలు కూడా ప్రమాదకరమైనవిగానే భావిస్తాం. మిగతా పాములే అన్నీ కూడా మనకు హాని చెయ్యవు. వాటిని చూస్తూనే మనం గుర్తుపట్టచ్చు. విషరహితమైనటువంటి పాములన్నీ మాసిపోయిన రంగులో డిమ్గా ఉంటాయి. అదే విషసర్పాలు తళతళ మెరుస్తూ ఉంటాయి. ఈ రక్తపింజర్లు చూసినప్పుడు ఒక రకమైనటువంటి రక్తపింజర పైన మూడు వరుసల్లో గొలుసులు లాంటి గుర్తులుంటాయి. మూడు గొలుసుల్లాంటి గుర్తులుంటాయి. దాన్ని చూసి మనం గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా పాము కాటును గమనిస్తే కూడా తెలుస్తుంది. విషపూరితమైనటువంటి పాము యొక్క కాటు దగ్గర రెండు గుర్తులుంటాయి. అవి వాటి కోరల యొక్క

0: గుర్తులు. విషరహితమైనటువంటి పాము చేసే ఘాటు యు ఆకారంలో ఉంటుంది. అది కింది దవడతో చేసినటువంటి గాయం. ఆ ఘాటును చూసే మనం గుర్తించవచ్చు. పాము కాటుకు గురైనప్పుడు వారికి ప్రథమ చికిత్స చేసి దగ్గరలోని ఈ హాస్పిటల్స్ లేదా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి తీసుకెళ్తే పాము కాటుకు గురైన వారికి యాంటీవీనమ్ అనేటటువంటి ఇంజెక్షన్ ఇస్తారు. ఇది పాము కాటుకు విరుగుడు. ఇది ఎలా తయారు చేస్తారు అంటే, పాము కాటుకు విరుగుడు కూడా పాము విషమే. పాము విషాన్ని గుర్రం శరీరంలోకి ప్రవేశపెడితే దాని రక్తంలో ఈ విషానికి వ్యతిరేకంగా ప్రతిదేహాలు, యాంటీబాడీస్ ఏర్పడతాయి. ఆ రక్తాన్ని సేకరించి ఆ ప్రతిదేహాలు కలిగిన సీరంని వేరు చేసి ఇంజెక్షన్గా ఇస్తారు. ఏ పాము కాటుకు ప్రత్యేకమైనటువంటి విరుగుడు లేదా యాంటీవీనమ్ని తయారు చేస్తారు. కానీ కరిచిన పాము ఏదో తెలియనప్పుడు మాత్రము పాలీవీనమ్ అనేటటువంటి విరుగుడు ఇంజెక్షన్ ఇస్తారు. ఇది అన్ని రకాల విషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ముంబైలోని హాఫ్కిన్స్ ఇన్స్టిట్యూట్ వారు పాము కాటుకు విరుగుడైనటువంటి యాంటీవీనమ్ని తయారు చేస్తున్నారు. పాములపైన కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. నాగుపాములు పగపడతాయి అని. అసలు పాములకు జ్ఞాపక శక్తే లేదు. కరిచిన వ్యక్తిని అది గుర్తుపట్టే సమస్యే లేదు. కనుక పాములు పగబట్టడం అనేది చాలా అబద్ధమైనటువంటి విషయము. అదేవిధంగా కొన్ని సినిమాలలో విషకన్యలు, విషపురుషులు అంటూ కొంతమందిని చూపిస్తుంటారు. వారికి చిన్నప్పటి నుంచి కొద్ది కొద్దిగా పాము విషాన్ని ఇస్తూ మోతాదు పెంచుతూ పోవడం వలన వారిలో పాము విషానికి నిరోధకత ఏర్పడుతుంది. వారు ఎంత పెద్ద పాము కరిచినా కూడా ఎటువంటి ప్రమాదానికి గురికారు, వారికి మరణం సంభవించదు. మనం కూడా ఏదైనా ఒక పాము కాటుకు గురైనప్పుడు చికిత్స తీసుకున్న తర్వాత అదే పాము, అటువంటి పామే కరిచినా, అదే జాతికి చెందిన పామే కరిచినా మనలో కూడా నిరోధకత ఉండడం వలన మనకు ఎటువంటి ప్రమాదం సంభవించదు. కానీ పాము కాటుకు విరుగుడు రిఫ్రిజిరేటర్లోనే ఉంచాల్సి రావడం వలన చాలా ప్రాథమిక వైద్యశాలల్లో అది లభించడం లేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో నాటుమందులపైనే ఆధారపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో మరియు గాలివీడు ప్రాంతంలో మందులవారిపల్లి అని ఒక గ్రామం ఉంది. అక్కడ చాలామంది పాము కాటుకు చికిత్స తీసుకుంటూ ఉంటారు. ఏ రకమైన పాము కరిచినా సకాలంలో ప్రథమ చికిత్స చేసుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలను రక్షించుకోగలుగుతున్నారు. ఈ విధంగా విషసర్పాలేవి, విషరహిత సర్పాలేవి తెలుసుకోవడం వలన మనం మన ప్రాణాలను రక్షించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు విజ్ఞాన విపంచి ఇందులో పాముల గురించిన వివరాలు విన్నారు. వినిపించిన వారు శ్రీమతి ప్రభావతి గారు.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై. దేశ్

నిజంగా మన పల్లె జన్మ ధన్యమవుతుంది, మన పల్లె మీద ఒట్టు. అందుకోసమే పెట్టు చెట్టు.

0: 74 nations will participate in the 10-day event. Olympic medalists Neeraj Chopra, Meerabai Chanu and Lovlina Borgohain are set to represent India at the CWG 2026. Indian contingent comprises 125 members, including para-athletes. India won 61 medals at the last Commonwealth Games. However, this year's Commonwealth Games presents a different challenge with fewer medal events and a significantly smaller sporting program. In China Open Badminton, India's PV Sindhu, Ayush Shetty and Lakshya Sen have entered singles pre-quarterfinals in Shangzhou. Double Olympic medalist PV Sindhu advanced to the women's singles second round after defeating fellow Indian player Unnati Hooda by 21-14, 9-21, 21-10 in a round of 32 clash. In the men's singles, Ayush Shetty defeated number 11 Alvi Farhan of Indonesia to reach the round of 16. In another round of 32 match, Lakshya Sen defeated Japanese player Yushi Tanaka 22-20, 15-21, 21-14. And now for a look at today's newspapers. It's over to Subhadra Ramachandran.
1: Thank you, Sarabjit. On the margins of ASEAN engagements, Jaishankar conveys to Lavrov India's concern over safety of Indian seafarers, notes the statesman. The Financial Express informs, cross-holding cap set to ease. Airline doors may open for Adani GMR. 100% tariff on generic drug imports into US from 2028. Trump prescribes new pill. India side effects unlikely, states the Economic Times. And finally, the Financial Express on its editorial page under the caption, Oil on the Boil Again, writes, Brent spot prices have gone well past $90 a barrel with the war clouds over West Asia. The prospect for costlier oil is bad news for countries like India that imports 88% of its energy requirements, which would widen its trade deficit and push up inflation. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says citizen welfare must remain at heart of reforms and governance initiatives should be designed around people's needs. Union Minister JP Nadda says government ready to discuss NEET paper leak issue in Parliament and formulate effective policy to ensure permanent solution to the issue. India to make 5 small nuclear power reactors operational by 2033. Centre approves 2 electronics manufacturing clusters worth 1,012 crore rupees in Tamil Nadu. President Draupadi Murmu to be on a 2-day visit to Romania beginning today. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టుకు శ్రీకారం. దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. రాష్ట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జిల్లా పర్యటన. పులివెందులలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్. తదితర విశేషాలతో వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నారు. తొలి దశలో 4,500 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యమున్న ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధితో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందనున్నాయని పేర్కొన్నారు. దేశీయ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రాయలసీమ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో ఈ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది. కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్లాంట్లోని రోబో ల్యాబ్,

0: సెంట్రల్ కంట్రోల్ రూమును సందర్శించి ఉత్పత్తి ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాల్మియా భారత్ సీఈఓ పునీత్ దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, సవిత, శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కడప నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరం నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కడప నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రజారోగ్య, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో నగరంలోని పారిశుద్ధ్య వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, అందుబాటులో ఉన్న వాహనాలు, రోజువారీ ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణ విధానాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాల వేరు చేయడం, పొడి వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగ ప్రక్రియలు, వ్యర్థాల శుద్ధి కేంద్రాల పనితీరును సమీక్షించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో ఆధునిక కమాండ్ కంట్రోల్ రూమును రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా పట్టణ భద్రతను పర్యవేక్షించే విధానాన్ని ఆయన పరిశీలించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే కమాండ్ కంట్రోల్ రూమ్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. గణన పత్రం ఫారం పూరించిన వారు వెంటనే సంబంధిత అధికారికి అందజేయాలని సూచించారు. ఇంకా ఫారం పూరించని వారు అవసరమైన వివరాలు ఫోటోతో వెంటనే పూర్తి చేసి సమర్పించాలని కోరారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన అర్హులు కూడా బీఎల్ఏను సంప్రదించాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావటం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద గతంలో తిరస్కరణకు గురైన రుణ దరఖాస్తులను పునఃపరిశీలించడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న రుణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు జులై 8 నుంచి 18 వరకు ప్రత్యేక రుణ శిబిరాలు నిర్వహించినట్లు జిల్లా లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ జి జనార్దన్ తెలిపారు. మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. ఆగస్టు నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

విన్నా పాట. రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం. అది సంగీతం ఇళయరాజా.

విన్నా ఆ పాట. కటకటాల రుద్రయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన వేటూరి గీతం. అది సంగీతం జేవి రాఘవులు.

0: విన్నా పాట సఖీ చిత్రం కోసం హరిహరన్ క్లింటన్ ఆలపించిన పాటది.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
5: Kia, movement that inspires.
0: కార్యక్రమంలో చివరిగా సీతారామం చిత్రం కోసం ఎస్పీ చరణ్ ఆలపించిన కృష్ణకాంతి గీతం, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మన ఆలయాలు. కందుకూరును నెలకొన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించిన విశేషాలు ఇప్పుడు విందాం.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు, అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: రైతుల జీవితాన్ని ఎంతో మనోహరంగా వర్ణించిన కావ్యం కృషీవరుడు. నువ్వు చెప్పిన పద్యం ఈ కావ్యంలోనిదే. దువ్వూరి రామిరెడ్డి గారు ఈ కావ్యంలో రైతుల నిజాయితీ జీవితాలను స్వభావోక్తి అలంకారాలతో చక్కగా రచించారు.
1: కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడు కవి అన్నారు శ్రీశ్రీ గారు. కష్టజీవుల గురించి కావ్యాలు వ్రాయడమే కాదు, కష్టజీవుల జీవన పయనంలో కవులు కూడా ప్రయాణించి కష్టాల లోతులను అధ్యయనం చేసిన కార్మికులు కవులు.
0: ఎండ వాన పగలు రాత్రి సమయంతో సంబంధం లేకుండా తమ శరీరాలను కుట్టే జర్రెలకు పొడిచే తేళ్లకు సమర్పిస్తూ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు భయపడకుండా పరిష్కారమే పరమావధిగా సాగిపోతూ వృత్తే దైవంగా నిరంతరం తపస్సు చేసే అపర భగీరథులు రైతులు.
1: ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది, కానీ ఏ కులం వారైనా చేయగలిగిన వృత్తి వ్యవసాయమే కదా.
0: ఒక్క వ్యవసాయమే కాదు పద్మలత, జీవన సంగ్రామంలో గెలవాలంటే ఏ వృత్తినైనా యజ్ఞంలా చేయాల్సిందే. కారణ జన్ములే తాము నమ్ముకున్న వృత్తిలో వచ్చే ఎన్ని ఒడిదొడుకులను తట్టుకుంటూ ఎదుర్కొని ధీరోదాత్తులయ్యారు.
1: జీవిత నౌకను దాటడానికి కారణజన్ములే పని చేసుకుని బ్రతికారా, ఎవరా మహానుభావులు?
0: జానడు పొట్టను పోషించుకోవడానికి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, చూడకపోయినా చూసినట్లు, తెలియకపోయినా తెలిసినట్లు మాట్లాడి నిందలు అబద్ధాలాడి స్వార్థపర జీవనాన్ని గడుపుతున్న మనుష్యులు ఉన్న ఈ లోకంలో ఇలాంటి స్వార్థ జీవనం దుర్భరమని తెలుసుకుని పశువుల కాపరిగా చేతి వృత్తులలో ఒకటైన వడ్రంగాన్ని కొనసాగిస్తూ సాధారణ మానవుడిలా కష్టసుఖాలను అనుభవించిన అవతార పురుషుడు శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు.
1: ఆయన శ్రేష్ఠులైన గురువులు, ఉత్తములైన ఆచార్యులు, మహాతపస్సంపన్నులు. ఆయన మాటలే కాదు, వారి నడవడిక కూడా ఆచరణయోగ్యమైనది. భక్తి కేవలం వారికి మాత్రమే అన్న సత్యకాలం నుంచి భక్తికి కులమతాలు అడ్డులేదని, అడ్డు కారాదని చెప్పి విశ్వమానవ కళ్యాణాన్ని కోరిన ఆదర్శ పురుషులు శ్రీ వీరబ్రహ్మం గారు.

విన్నారా శ్రోతలు, ఇంతటి మహాజ్ఞాని నడయాడిన ఈ నేల ఎంత పావనమైనది. నేల తల్లితో పాటు మన జీవితాలు ధన్యతను పొందాయి కదా.

జ్ఞానజ్యోతి అజ్ఞాన తిమిరాలను తొలగించి ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోగల పరంజ్యోతి. తొందరగా వెళ్దాం పద, వెళ్ళి కారణజన్ములను దర్శించి పునీతులవుదాం.

శ్రోతలు, ఈరోజు మనం శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఇంతకు ఆలయం ఎక్కడుందని అనుకుంటున్నారా? అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కందుకూరు గ్రామంలో నెలకొని ఉంది.

0: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది నారాయణుడు స్వయంగా అవతరించిన స్వరూపమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానాలను ఎన్నింటినో మానవాళికి అందించిన భగవత్స్వరూపులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు.
1: ద్వాపర యుగం తరువాత కలియుగం ప్రారంభమైనది. కలియుగంలో అధర్మం ఎక్కువై ధర్మం కనుమరుగైంది. అటువంటి సమయంలో భూదేవి విష్ణుదేవునితో మొరపెట్టుకోగా శంఖచక్ర గదాధారి అయిన ఆ నారాయణుడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించి కాలజ్ఞానాన్ని అందించారు. సిద్ధయ్య ఆనంద భైరవులుగా ఆ పరమశివుడు అవతరించి కాలజ్ఞానం బోధించడంలో సహాయం చేశారని తెలిపారు ఆ నారాయణుడు.

0: శ్రోతలు తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున నాగప్రతిష్ఠను చూడవచ్చు. భక్తాదుల సౌకర్యార్థం నీటి సౌకర్యాన్ని కూడా ఏర్పరిచారు. ఎడమవైపున భక్తాదుల సౌకర్యార్థం గదులను కూడా నిర్మించారు.
1: ఇక ప్రధాన ఆలయ విషయానికి వచ్చినప్పుడు, ఈ మధ్యకాలంలోనే రాజగోపురం నిర్మితమైంది. ఆలయంలోని చాలా భాగాన్ని జీర్ణోద్ధరణ గావించారు. ప్రధాన ఆలయ ముఖద్వారానికి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మూర్తి, ఎడమవైపున మహాగణపతి, కుడివైపున అమ్మవార్ల మూర్తులను చూడవచ్చు.
0: ఇక ఆలయంలోకి ప్రవేశించగానే 6 స్తంభాల ముఖమంటపంలో ఈశాన్య భాగంలో నవగ్రహ మంటపాన్ని, ఎడమవైపున హోమకుండం కనిపిస్తాయి. గర్భాలయ ముఖద్వారానికి ఎడమవైపున గణపతి, శివలింగ ప్రతిష్టలను చూడవచ్చు.
1: ఇక గర్భాలయంలో మూల విరాట్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయనకు ఎడమవైపున స్వామివారి ధర్మపత్ని గోవిందమాంబలు కొలువయ్యారు. ఆ మూర్తులకు వెనుక వైపున కుడ్యానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని చూడవచ్చు.

0: ఈ ఆలయానికి సంబంధించి మరికొన్ని విశేషాలను సీతారామయ్య గారిని అడిగి తెలుసుకుందాం. వీరు వీరి ధర్మపత్ని కె ఆదిలక్ష్మి గారు జీర్ణోద్ధరణలో ప్రధాన భూమికను పోషిస్తున్నారు.
1: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం స్థానిక కందుకూరు గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం గురించిన వివరాలు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి కె సీతారామయ్య గారు, వారి ధర్మపత్ని కె ఆదిలక్ష్మి గారు. ఇప్పుడు కె సీతారామయ్య గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సీతారామయ్య గారు, గ్రామ ప్రజలు అనుకున్నట్టుగానే 45-50 సంవత్సరాల పూర్వమే ఈ ఆలయం ఉంది అని నానుడి. మరి అయితే ఈ ఆలయం ఎలా ఉండేది ఇంతకు మునుపు, మీరు ఇక్కడికి రాక మునుపు? మరి ఆ వివరాలు కాస్త తెలియజేస్తారా?
2: వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానము, మా నాన్నగారు, మా మామగారు కలిసి ఈ దేవాలయం నిర్మాణం చేశారు. మా మామగారి పేరు శ్రీ నారాయణాచారి గారు, మా నాయన పేరు సుబ్రహ్మణ్యాచారి గారు. వారందరూ కలిసి ఈ దేవాలయం నిర్మాణం చేసి అప్పటి నుండి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. నాకు పూజారిగా ఈ అర్హత ఇచ్చి నేను పూజ చేసుకుంటున్నాను, నా భార్య నేను.
1: సీతారామయ్య గారు, మూల విరాట్ అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మూల విరాట్ని ప్రతిష్ఠించక మునుపు మరి ఆలయంలో పూజలు నిర్వహించడానికి ఎలా చేసేవాళ్ళు?
2: ఇక్కడ ఈ కందుకూరు గ్రామంలో గురుబిడ్లో 30 మంది ఉండ్రి కుట్టం ప్రాగారం చేసి దాంట్లో ఫోటో పెట్టేసి పూజ కార్యక్రమం జరిపేవాళ్ళు. మా మామ హయాంలో దేవాలయం నిర్మాణం చేశాము. అప్పటి నుండి ఈ వైశాఖ శుద్ధ దశమి రోజు ఆరాధన మహోత్సవం అని గురు పూజ చేసి గ్రామస్తులందరిని కలిపి వాళ్ళు ఇచ్చే విరాళాలు తీసుకొని సమారాధన అనేది జరుపుతున్నాము వీరబ్రహ్మేంద్ర స్వామికి. ఆయన దయాకృప మాకు అనుగ్రహం ఉంది కాబట్టి మేము, మా భార్య, పిల్లలు అందరూ క్షేమంతో, గ్రామం క్షేమంతో ఈ గ్రామంలో ఆరాధన మహోత్సవం బాగా జరుపుతున్నాము.
1: అలాగే సీతారామయ్య గారు, మరి ఆరాధనోత్సవాల సందర్భంగా ఇందాక మీరు చెప్పారు ఈ ఆరాధనోత్సవాలు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో తర్వాత మేమంతా కలిసి బాగా ఏర్పాటు చేసుకుంటామన్నారు. మరి ఈ ఆరాధన సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి పూజలు చేస్తారు? అలాగే మరి వచ్చినటువంటి భక్తాదులకు వారికి ఎలాంటి సౌకర్యాన్ని మీరు కల్పిస్తారు?
2: ఉదయాన్నే లేచి సుప్రభాత

0: కార్యక్రమం జరిపి 6:30-7 గంటల లోపల అభిషేక కార్యక్రమం జరుపుతాము. జరిపిన తర్వాత మనము వచ్చిన భక్తాదులకందరికీ ప్రసాదం తీర్థ ప్రసాదం ఇచ్చేసి వాళ్ళకి వసతులు స్నానం చేసుకునేకి గదులున్నాయి, పండుకోవడానికి వసతి, అన్ని సౌకర్యాలు, నీళ్ళ వసతి అన్నీ కల్పించాము. కందుకూరు గ్రామం తరపున మా గ్రామంలో మాకు నీళ్ళు, మంచి నీళ్ళు వస్తున్నాయి. మా గ్రామంలో వాళ్ళు వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ ఇస్తారు మాకు. ఈ ప్రకారం చేస్తున్నాము.
1: భక్తాదులు ఏ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు?
0: జంగాలపల్లి నుండి వస్తుంటారు, ధర్మారం నుండి వస్తుంటారు, ఇక్కడ రామనేపల్లి, కృష్ణమరెడ్డిపల్లి, గంగలకుంట, కర్ణాటక నుండి వస్తుంటారు, బెంగళూరు నుండి వస్తుంటారు, ఇక్కడ పులివెందుల నుండి వస్తుంటారు, గుత్తి ఏరియా నుండి వస్తుంటారు, కళ్యాణ్ ఏరియా నుండి వస్తుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి సేవ చేసుకుంటూ తీర్థప్రసాదం తీసుకొని వాళ్ళు ఊరికి వెళ్ళిపోతుంటారు.
1: మామూలుగా పర్వదినాలు, శివరాత్రి కానీ, సంక్రాంతి పండుగ కానీ, ఉగాది కానీ, పర్వదినాలు అన్నవి చాలా విశేషంగా ఉంటాయి గ్రామాల్లో. కేవలము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా మాత్రమే కాకుండా ఇతర పర్వదినాలప్పుడు కూడా స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయా?
0: శివరాత్రి పొద్దురు బ్రహ్మంగార కళ్యాణం జరుపుతాము. నవరాత్రికి దేవీ నవరాత్రులు అని 9 రోజులుగా నవరాత్రులు జరిపేసి 10వ రోజు దశమి రోజు స్వామివారికి బాలాభిషేకం చేసేసి మళ్ళీ వచ్చిన వారికి అందరికీ ప్రసాదం ఇస్తుంటాం.
1: ఇక సాధారణంగా సీతారామయ్య గారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు ఎన్నో కోరికలతో వస్తూ ఉంటారు. కోరికలు నెరవేరడానికి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు?
0: కాలదోష నివారణకు పూజలు చేస్తుంటాము, అభిషేకాలు చేస్తుంటాము, రుద్రాభిషేకం చేస్తుంటాము, నవగ్రహ పూజ చేస్తుంటాము.
1: వీరబ్రహ్మేంద్ర స్వామివారు అమ్మవారితో పాటుగా ఇంకా ఏ ఏ మూర్తులు ఉన్నారు?
0: గణపతి విగ్రహం శివలింగ ప్రతిష్ఠ ఉన్నారు, దేవాలయంలందు నాగ ప్రతిష్ఠ ఉన్నారు, నవగ్రహ ప్రతిష్ఠ ఉన్నారు, కనకదుర్గమ్మ మహాతల్లి, వీరందరికీ పూజలు చేస్తూ ఉంటాము. ముఖ్యంగా పూజ ఏ రోజు జరుగుతుందంటే ఆదివారం రోజు భక్తాదులు కూడా ఎక్కువ వస్తారు. మాకు ప్రతి ఆదివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుపుతుంటాం.
1: భజనలు జరుగుతూ ఉంటాయా ఈ ఆలయంలో?
0: ఆదివారము భజనలు జరుపుతుంటాము. తాలి ఈ ఊరే కాకుండా వేరే ఊరు నుండి కూడా భజనలు తెప్పించేసి భజన కార్యక్రమం జరుపుతుంటాం.
1: వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూల విరాట్ బనగానపల్లె. బనగానపల్లిలో లాగానే అక్కడ జరిగేటువంటి పూజలు లాగానే ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారా మీరు?
0: ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో కందిమల్లేపల్లిలో జరుపుతారు కాబట్టి ఆ రోజే మేము కూడా 12 గంటలకి మహామంగళారతి ఇస్తాము. ఆ తర్వాత ప్రసాదం ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి సాయంకాలం 6 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరిపి రాత్రి తెల్లవారులు భజన చేస్తాము.
1: ఈ ఆలయం రూపరేఖల గురించి విషయానికి వచ్చినప్పుడు ఎదురుగా చూస్తే మరి శిథిలంగా కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఈ ఆలయాన్ని అది జీర్ణోద్ధరణ చేసినట్టు కనిపిస్తుంది. మరి ఈ ఆలయ జీర్ణోద్ధరణకు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది, దాన్ని ఎలా భరించారు మీరు?
0: దేవాలయం నందు ఉండి ఆ ఉండిలో డబ్బులు వస్తుంటాయి సంవత్సరానికి 10,000, 5,000, అవన్నీ కూడబెట్టుకొని వచ్చిన భక్తాదులు ఇచ్చిన విరాళాలు తీసుకొని అన్ని తయారు చేసుకొని 2.5 లక్షల వరకు ఖర్చు పెట్టేసి ఈ దేవాలయం నిర్మాణం చేసి రంగులు అన్ని వేపించేసాం. ఈ కందుకూరు దేవాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో సత్రాలు కట్టించారు దాతలు, వాళ్ళు తలగోల్పల్లి రామిరెడ్డి, వీరందరూ సత్రాలు కట్టించారు. ఆ సత్రాల్లో ప్రతి ఒక్కరూ వచ్చినా కూడా పండుకునేదానికి సౌకర్యాలు ఏర్పాటు చేశాం.
1: సీతారామయ్య గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయానికి సంబంధించి ఎన్నో వివరాలు తెలియజేశారు, మీకు నమస్కారాలండి.
0: మీరందరూ వచ్చి ఈ ఆరాధన మహోత్సవాన్ని, గురు పూజ కార్యక్రమాన్ని, ప్రజలందరూ వచ్చి ఈ గురు పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుకొని తీర్థ ప్రసాదం తీసుకొని అన్నదాన కార్యక్రమం పాల్గొని భక్తాదులందరూ వచ్చి దేవాలయం స్వాముల వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.
1: ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు శ్రీ మురళీకృష్ణ గారు, వారిని అడిగి తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు, మీరు 15 సంవత్సరాల నుండి స్వామివారి దర్శనార్థం వస్తున్నారు, మరి ఆ వివరాలు తెలియజేస్తారా?
2: 15 సంవత్సరాల నుంచి ఎస్కే యూనివర్సిటీ నుంచి వస్తూనే ఉంటాం, భక్తుని సంప్రసాదంలో తీసుకొని పోతుంటాము. మాకు వచ్చినందుకు మా కుటుంబం సమితిగా బ్రహ్మ ఆరోగ్యంగా కుటుంబ సమితిగా బాగున్నాము, దానివల్ల వస్తూనే ఉంటాం, పోతూనే ఉన్నాం.
1: అలాగే స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తురాలు ఈమెనడుగు మరికొన్ని వివరాలు తెలుసుకుందాం.
3: నా పేరు నరసింహ స్వామి. ఈ దేవాలయానికి బాగా దిన్నరోజు భజనకు వచ్చి పూజలు చేసుకొని భక్తులమంతా గుడి బాగా కొని బాగుంటాం స్వామి. బాగా వీటికి 15 కిందటి నుంచి వస్తున్నాం స్వామి గుడికి. బాగా మేము భజన కార్యక్రమంలో బాగా పాల్గొని బాగుంటాం స్వామి. మేమంతా మా భక్తులంతా గుడి గురు పూజలు తీసుకునే వాళ్ళం అందరము.
1: నరసింహ గారు, ఎంతమంది గురు బిడ్డలు ఉన్నారు మీరు?
3: 30 మంది ఉంటాం స్వామి అంతాను.
1: ఆరాధనోత్సవాల్లో మీరంతా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు?
3: ఆరాధన కూడా మేమంతా బాగా వచ్చి భజన చేసుకొని బాగా పూజ చేసుకొని పోతాం స్వామి.

0: శ్రోతలు, ఈ ఆలయానికి ఉత్తర భాగంలో కనకదుర్గా అమ్మవారి దేవాలయం, ఈ దేవాలయానికి ముందరి భాగంలో సెమివృక్షం, బిల్వవృక్షం, వేప చెట్టు, ఇతర దేవతా వృక్షాలను ఇక్కడ దర్శించుకోవచ్చు.
1: బ్రహ్మాండపురం అనే గ్రామంలో పరిపూర్ణాయాచార్యులు, ప్రకృతాంబ అనే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నారు. కానీ వారికి సంతానం లేని కారణంగా అనేక వ్రతాలు, నోములు, పూజలు చేశారు. దానాలు చేస్తే మంచి పుత్రుణ్ణి పొందవచ్చని సంకల్పించారు. వీరు కాశీపట్టణంకు వెళ్ళి ఓం నమశివాయ అన్న పంచాక్షరి మహామంత్రాన్ని పఠించి ఒక మండలం రోజులు పూజ చేశారు. అప్పుడు వారికి ఆ ఈశ్వరుని దయ వలన సంతానం కలిగింది.
2: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
3: మీరు ఇంతవరకు మన ఆలయాలు కందుకూరులు నెలకొన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించిన విశేషాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా అనంతపురం పూలకుంట గ్రామం నుంచి ఓబులమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ, అచ్చమ్మ వీరంతా కోరుతున్న పాట జానకిరాముడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం ఈ పాట.

విన్నా పాట. దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాటది. తర్వాతి ఉత్తరం. ఆ పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, మాన్విత్, ఆనంద్. తర్వాతి ఉత్తరం. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, దీక్షిత్ రెడ్డి, రజిత, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్న పాట భావన చడుచిత్ర నుంచి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: యానికి శ్రేయోభిలాషి సైబాల్
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

విన్నా పాట గుడుంబ శంకర్ చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, సంగారెడ్డి జిల్లా చిద్దులు నాగారాం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విశ్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, దుర్గాప్రసాద్, లావణ్య కుమారి.

విన్నా పాట. అలలు చిత్రం కోసం మాలవిక అనిపించిన తడరాజు గీతం అది. కోరిన శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మినేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, శాంతమ్మ, కృష్ణయ్య, వెంకటమ్మ. తర్వాతి ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి బురహానుద్దీన్, యూసఫ్ ఉద్దీన్, ప్రీతి సురేష్, మధుసూదన్ రెడ్డి, ముత్యాల్ బాబు, సదానంద గౌడ, దాసరి రాజేశ్వర్, అబ్దుల్ బాబా అంజాన్. వీరంతా కోరుతున్న పాట జయం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్, ఉషా ఆలపించిన ఈ పాట.

0: దసరా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశ నిర్మాణంలో, ప్రజా చైతన్యంలో, విజ్ఞాన వ్యాప్తిలో ఆకాశవాణి పోషించిన పాత్ర విశిష్టమైనది. సాంప్రదాయ ప్రసార మాధ్యమం నుంచి డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ వరకు భారతీయ రేడియో సాధించిన ప్రస్థానం, నేటి సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రసార రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ప్రసార విశేషకులు, రచయిత, శాస్త్ర విజ్ఞాన ప్రచారకులు, ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారు. సారతో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం. మిత్రమా, ఆకాశవాణి శ్రోతల్ని మరోసారి ఈ సందర్భంగా కలిసే అవకాశం కల్పించినందుకు, వాళ్ళందరినీ కలుస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకోవటంలో ఉన్న ఆవశ్యకత ఏంటంటారు?
1: నిజానికి మానవ పరిణామంలో లిపి రావడం, అచ్చు యంత్రం రావడం అనేది మన ఒక తొలి ప్రగతి మార్గంలో మేలు మలుపురాయిగా మనం పరిగణిస్తాం. తర్వాత ఏమిటంటే, సుమారు 130-140 ఏళ్ల క్రితం అంటే భౌతిక శాస్త్రంలో చాలా అద్భుతమైన ఆవిష్కరణలు చాలా రావడంతో ఎన్నో ఆవిష్కరణలు అద్భుతంగా దాని ఫలితాలు మనకు కలిగాయి. మరీ ముఖ్యంగా టెలిగ్రాఫ్, తర్వాత టెలిఫోన్. టెలిగ్రాఫ్ అయితే కేవలం సిగ్నల్ మాత్రము ట్రాన్స్మిట్ చేస్తుంది, టెలిఫోన్ లో మనిషి గొంతుకు కూడా ప్రయాణం చేసే అవకాశం కలిగి, టెలిఫోన్ అంటే తీగ ఆధారంగా గళం అంటే గొంతుక ప్రయాణం చేసే అవకాశం ఉంది. మరి తీగ లేకుండా కమ్యూనికేషన్ వచ్చే సదుపాయం వచ్చింది, దాన్నే వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్ అని అంటాము. అంటే ఎటువంటి తంతి సాయం లేకుండా మన శబ్దం అనేది దూర ప్రాంతాన్ని చేరడం అనేది అప్పటికి అద్భుతమైన ఆవిష్కరణ, ఆశ్చర్యం. ఇది తొలి దశ అంటే 19వ శతాబ్దము బిగినింగ్ లో ఈ ఏర్పాటు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే 1920 అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో కొంత ఆదరణకు, గుర్తింపుకు నోచుకోవడం, తర్వాత దాని ప్రాధాన్యత క్రమంగా బలపడడం గమనించవచ్చు. తొలి దశలో రష్యాలో నాయకుల సందేశాలు రేడియో ద్వారా ప్రసారం కావడం ఎంతో ఆసక్తిని కలిగించింది. మన భారతదేశం వరకు వస్తే 1921లో ఒక ప్రైవేటు వ్యక్తులు రేడియో కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం మనకు తెలుసు. తర్వాత మన దశలో చూస్తే

0: చాలా మార్పులు, అలాగే ఎన్నెన్నో చేర్పులు మనకు కనబడతాయి. ఇక్కడ తొలి దశలో ప్రైవేటు వ్యక్తులు రేడియోను చూసుకుంటూ ఉండేవాళ్ళు. దానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు, అంటే పెద్ద జోక్యం చేసుకోలేదు. అయితే ఇక్కడ గమనిస్తే అమెరికా, ఇంగ్లాండ్, ఇండియా మూడు చోట్ల రేడియో ప్రసారాలు దాదాపు ఒకేసారి మొదలయ్యాయని చెప్పాలి. 1926 లో ఇంగ్లాండ్ లో ఒక సమయం జరిగింది 9 రోజుల పాటు. ఆ సమయంలో ఇంగ్లాండ్ పాలకులు రేడియో ప్రాధాన్యత ఏమిటో గమనించారు. అంతకుముందు రష్యాలో ఎటువంటి అనుభవం ఉందో, ఏ రకంగా రేడియో ఉపయోగపడిందో వాళ్లకు తెలుసుకునక దాని మీద దృష్టి పెట్టారు. అదే పని తన వలస దేశాలలో కూడా ఈ రేడియో బ్రాడ్కాస్ట్ మీద వాళ్లకు దృష్టి పడింది. అంతకుముందు 1923 లో బాంబే రేడియో క్లబ్ అని ఏర్పడింది. అదే సంవత్సరం ఒక 3-4 నెలల తర్వాత కలకత్తా రేడియో క్లబ్ ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 1924 జూలై 31 మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. సివి కృష్ణస్వామి శెట్టి అనే యువకుడు ఇంగ్లాండ్ లో ఇంజనీరింగ్ చదువుకుని వెనక్కి వస్తూ 40 కిలోవాట్ల రేడియో ట్రాన్స్మిటర్ కూడా చిన్నది తన వెంట తీసుకుని వచ్చారు. ఆయన వచ్చిన కొన్ని రోజులకి 1924 మే 16 ఒక చిన్న సమావేశం జరిగింది. అప్పటికి బాంబేలో, కలకత్తాలో ఈ రేడియో కేంద్రాలు ఉన్నాయి, మద్రాసులో ఎందుకు ఆలోచన చేయకూడదు అని కొందరు యువకులు ఉత్సాహవంతులు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ విస్కౌంట్ కోషన్ ఆయన అధ్యక్షతలో ఒక కార్యక్రమంలో పాల్గొని సమావేశంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలా అని చర్చించారు. అక్కడ మద్రాస్ రెసిడెన్సీ రేడియో క్లబ్ అనే పేరును సూచించింది కూడా సివి కృష్ణస్వామి శెట్టి. ఈయన ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈయన తెలుగు వ్యక్తి. ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31 ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో. అందుకనే 1961 లో ఆకాశవాణి ప్రజోత్సవాలు జరుపుకున్నప్పుడు సివి కృష్ణస్వామి శెట్టిని సత్కరించడం కూడా నమోదు అయింది. ఇలా ఉన్నప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ అని 1927 జూలై 23 ఏర్పడింది. అంటే ఈ బాంబే రేడియో క్లబ్ కలకత్తా రేడియో క్లబ్ ఇవి వేరువేరుగా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఐబిసి దీని తరఫున ప్రసారాలు ప్రారంభించాలని ఒక వ్యవస్థ ఏర్పడింది. అందుకనే వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు భారతదేశంలో మొదలైంది ఎప్పుడు అంటే 1927 జూలై 23 బొంబాయిలో లార్డ్ ఎర్విన్ ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ వాళ్ళ రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత మరుసటి నెలలోనే అంటే 1 ఆగస్టు కలకత్తాలో కూడా రేడియో కేంద్రం వచ్చింది. ఈ సందర్భాన్ని అంటే 1927 జూలై 23 మనం ఆర్గనైజ్డ్ బ్రాడ్కాస్ట్ ఇండియాలో మొదలైంది అని చెప్పుకుంటాం. అంటే ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఆ శతవార్షిక సందర్భం మొదలవుతోంది. ఆ శతవార్షిక సందర్భం వచ్చే సంవత్సరం జూలై 23 ముగుస్తుంది. ఎందుకంటే 2002 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అని ఆ ప్రసార భారతి, ఆకాశవాణి, దూరదర్శన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకున్నాయి. ఇది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే నేపథ్యం. అయితే ఆ సమయంలో మనం చూస్తే 1931 లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత 9.5 మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితుల్లో రేడియో చాలా గొప్ప సేవ చేసే అవకాశం ఉంది. అక్షరాస్యత పెద్దగా లేదు, పత్రికలు అందుబాటులోకి రాలేదు. ఈ రెండు మాధ్యమాలు తప్ప మరో మార్గం లేదు సమాచారం తెలుసుకోవడానికి. అటువంటి పరిస్థితిలో రేడియో రావడం అనేది చాలా విశేషంగా మనం చెప్పుకోవాలి. అందుకని రేడియో రావడం అనే సందర్భాన్ని మనం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భానికి ఇప్పుడు 100 సంవత్సరాలుగా అప్రతిహతంగా భారత ప్రసార వ్యవస్థ కొనసాగుతోంది. ముందు ముందు మరిన్ని అద్భుతాలు చేస్తుందని దానిలో సందేహం లేదు.
1: సార్, భారతదేశంలో రేడియో ప్రసార రంగం ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు బ్రాడ్కాస్టింగ్ రంగం ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది, అండ్ ఈ ప్రయాణంలో ప్రధాన మైలురాళ్లు ఏమిటి?
0: చాలా సంతోషం, మీరు చాలా అవసరమైన విషయాలు అడిగారు. మన భారత రేడియో వ్యవస్థని చూసినప్పుడు మనకు ప్రధాన ఘట్టం ఒక చోట ఆగి రెండవ ఘట్టం గొప్పగా ఉజ్వలంగా మొదలవుతుంది. అదే మన భారత దేశానికి స్వాతంత్రం రావడం. మనం ఇదివరకే అనుకున్నాము 1927 ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు ప్రారంభించింది. అదే సంవత్సరం జూలై 1 కలకత్తా బాంబే కేంద్రాలను కూడా ప్రారంభించింది.

అయితే ఈ ఐబిసి సంస్థ 1930లో పూర్తి మూతబడి తర్వాత కొత్త పద్ధతిలో మరింత రద్దు తీసుకుని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ మొదలైంది. అది మేలి మలుపు. అందుకనే 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది అని మనం ఇటీవల 90 ఏళ్ల ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అది మరింత కేంద్రీకృతంగా ఢిల్లీ కేంద్రంగా, ఎందుకంటే భారత రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి 15 ఏళ్ల క్రితం మాత్రమే మారింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య ఘర్షణ పెరుగుతోంది అనే వాతావరణం కూడా కనబడింది. అందుకనే వాళ్లకు, అంటే బ్రిటిష్ పాలకులకు, రేడియో మీద శ్రద్ధ కలగడం ఆ ఢిల్లీ స్టేషన్ 1936 లో ఏర్పడింది. మద్రాసు రేడియో క్లబ్ ప్రసారాలు కొనసాగించింది. 1938 జూన్ 16న అది బ్రిటిష్ అధికార వ్యవస్థ అయిన ఆల్ ఇండియా రేడియోకు ఆ వ్యవస్థలో అంతర్భాగంగా మారింది. ఇది ఒక రకమైన పరిస్థితి. స్వతంత్రం వచ్చే నాటికి మన భారత భూభాగంలో ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో ఈ 6 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. విభజిత భారత ఖండం, ఉపఖండం అంటే పాకిస్తాన్ లో 3 రేడియో కేంద్రాలు ఉండేవి. అప్పటికి మన భారతదేశంలో 6 కేంద్రాలు కలిసి 11% జనాభాను, 2.5 అంటే 2.5% విస్తీర్ణాన్ని మాత్రమే, అంటే దేశ విస్తీర్ణాన్ని మాత్రమే చేరగలిగి ఉండేవి. ఇది అంటే 1938లో మద్రాసు రేడియో స్టేషన్ తెలుగు ప్రసారాన్ని ప్రారంభించింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ ఆకాశవాణి 1948 డిసెంబర్ 1న మొదలైంది. బ్రిటిష్ పాలకుల నిర్వహణలో ఉన్న వ్యవస్థ ఇలా ఉంటే, ఇది కాకుండా మనకు ప్యారలల్ గా 2 స్రవంతులు కనబడతాయి. ఏమిటంటే సంస్థానాధీశులు హైదరాబాదు కేంద్రంగా డెక్కన్ సంస్థానం, మైసూరు సంస్థానం, తిరువాంకూర్ సంస్థానం, బరోడా ఈ 4 సంస్థానాలు ఉత్సాహంతో రేడియో కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ వరకు వస్తే ఉత్సాహం మహబూబ్ అలీ అనే అతను 1933లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్ ని ఆయన ప్రారంభిస్తే, తర్వాత నైజాం 1935 తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నిజాంకి ఒక హైదరాబాద్ లో కాకుండా ఔరంగాబాద్ లో కూడా రేడియో ట్రాన్స్మిటర్ ఉండేది. అదే సంవత్సరం 1935 సెప్టెంబర్ లో, అంటే హైదరాబాదు కేంద్రం 35 మార్చిలో వస్తే సెప్టెంబర్ లో మైసూర్ లో మొదలైంది. తిరువాంకూర్ లో 1943 మార్చిలో ఆ సంస్థానం రేడియో కేంద్రం మొదలైంది. బరోడా కేంద్రం, బరోడా మహారాజు కూడా చాలా కాలం ప్రయత్నం చేశారు, అయితే ఎక్విప్మెంట్ రావడంతో బాగా ఆలస్యమైంది. ఆయన రేడియో కేంద్రం కేవలం 1947 జనవరిలో మాత్రమే మొదలైంది. ఆయన ఎంతో గౌరవంగా స్వతంత్రం పట్ల చాలా ఇష్టంగా ఉండేవారు కనుక రేడియో స్టేషన్ ఆ మరుసటి సంవత్సరమే ఆయన మూసివేశారు. అయితే మిగతా డెక్కన్ రేడియో, మైసూర్ రేడియో, తిరువంకూర్ రేడియో 1950లో అంటే ఏప్రిల్ 1న భారత ప్రసార వ్యవస్థలో అంతర్భాగంగా అయ్యాయి. ఈ 2 వ్యవస్థలు కాకుండా స్వతంత్రోద్యమంలో పాల్గొన్న రేడియో కేంద్రాలు కూడా మనకు కనబడతాయి. ఒకటేమో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రామ్మనోహర్ లోహియా లాంటి పెద్దల పర్యవేక్షణలో సీక్రెట్ రేడియో పనిచేసింది. దాన్ని ఆజాద్ రేడియో అని మన ఉద్యమకారులు, అంటే ఇల్లీగల్ రేడియో అని బ్రిటిష్ పాలకులు వ్యవహరించేవారు. దానికి సంబంధించి పబ్లికేషన్ డివిజన్ ఇటీవల అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ అని ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం చూస్తే, అంటే దీని గురించి చరిత్ర పెద్దగా నమోదు కాల, బ్రిటిష్ పోలీసులు వాళ్ళు సీక్రెట్ రిపోర్ట్ లో రాసుకున్న వివరాల ఆధారంగా ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని ఇటీవల అంటే 8 ఏళ్ల క్రితం ప్రచురించారు. ఇది ఒక విషయం కాగా, రెండవది మన తెలుగు ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా భాగ్యనగర్ రేడియో అని కొంతకాలం నడిచింది. అది నైజాం భూభాగానికి పరిగద్దున అంటే కర్నూలు పట్టణంలో రేడియో కేంద్రము నడిచింది. ఇది చాలా శక్తివంతమైన ట్రాన్స్మిటర్ ని, ఈ ట్రాన్స్మిటర్ ఏమో క్విట్ ఇండియా టైంలో వాడబడిన ఆ ట్రాన్స్మిటర్ నుంచి వాళ్ళు ఒకటి ఇక్కడ తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇది మహాత్మా గాంధీ హత్య వార్తను ప్రసారం చేసి ఈ కేంద్రము ప్రసారాలను సాధించింది. అలాగే మరో గొప్ప ప్రయత్నం మనకు వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని పోర్చుగీస్ పాలకులకి వ్యతిరేకంగా 1955 నవంబర్ 25 అంటే ఒక 6 ఏళ్ల పాటు 1961 డిసెంబర్ 19 అంటే గోవా విమోచన జరిగే వరకు 6 సంవత్సరాల పాటు సీక్రెట్ రేడియో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరున అది నడిచింది. ఇదైతే జీపు మీద ట్రాన్స్

0: బటన్ పెట్టుకుని కదిలే జీప్ మీద ఆ ప్రసారాలు చేసేవాళ్ళు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు గమనిస్తే ప్రమాదం అని వాళ్ళు చాలా గొప్ప సేవ చేసి అప్పటికే చాలా భాగం భారతదేశంలో కలిసిపోయింది. భారతదేశంలో పోరాటం వాళ్ళకు తెలుసు, చరిత్ర వాళ్ళకి తెలుసు, మార్పులు తెలుసు కనుక ఊపిళ్ళూరుతున్న సందర్భం కనుక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ ప్రసార కేంద్రాన్ని వామన్ సర్దేశాయ్, లోబో సర్దేశాయ్ అనే ఇద్దరు మిత్రులు, ఒకరు హిందువు ఒకరు క్రిస్టియన్, వాళ్ళు ప్రసారం కలిసి చేశారు. తర్వాత కాలంలో వారు ఇద్దరు వివాహం చేసుకున్నారు. లోబో గారికి గత సంవత్సరం పద్మశ్రీ పురస్కారం కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇది మూడు రకాలుగా మనకు స్వతంత్రం ముందు మనకు కనబడతాయి. ఏంటంటే సంస్థానాల రేడియో, బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న రేడియో, తర్వాత బ్రిటిష్ పాలకులకు సంస్థానాలకి వ్యతిరేకంగా నడిచిన ఆజాద్ రేడియో, భాగ్యనగర్ రేడియో, వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వంటివి మనకు కనబడతాయి. అయితే ఇంకా పరిశోధన చాలా జరగాల్సి ఉంది అని మాత్రం అనిపిస్తోంది.
1: సార్, ప్రజాసేవలో రేడియో పాత్ర కాలానుగుణంగా మారుతూ వస్తుంది కదా, మరి భవిష్యత్తులో ఆకాశవాణి ప్రజలతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలంటారు?
0: రేడియో 1948 అంటే విజయవాడ ఆకాశంలో వచ్చిన సంవత్సరంలోనే ట్రాన్స్మిటర్ ని రేడియో సెట్ సైజు బాగా విజయవాడ ప్రారంభమైన 1948 లోనే ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ జరిగింది. ట్రాన్సిస్టర్ రావడంతో రేడియో సైజు బాగా తగ్గింది. అది బల్ల మీదనో గూట్లోనో ఉన్నది మన చేతికో భుజానికో చేరింది. ఇది ఒకటి. తర్వాత ఉపగ్రహాలు రావడము, టెలిఫోన్ ప్రసారాలతో అనుసంధానం కావడం, తర్వాత కంప్యూటర్ రావడం, తర్వాత స్మార్ట్ ఫోన్ రావడం, నెట్ రేడియో రావడం, ఇలాంటివన్నీ జరగడం ఒక రకమైన పరిణామం. తొలి దశలో రిసీవర్ స్టేషన్ వేరుగా ఉండేది, ట్రాన్స్మిటర్ స్టేషన్ వేరుగా ఉండేది. అంతకు మించి ఇప్పటి కాలానికి అప్పటి రేడియో కేంద్రం ఆకాశవాణి చేసిన సేవలు చాలా మందికి తెలియకపోవచ్చు. అప్పట్లో స్లో బులెటిన్ అని మధ్యాహ్నం పూట ప్రసారమయ్యేది. వార్తలు చాలా నెమ్మదిగా చదివేవాళ్ళు. ఏంటంటే చిన్న పత్రికలకు సమాచారం అంటే వాళ్ళు రాసుకోవడానికి అనుకూలంగా ప్రసారాలు జరిగేవి. అలాగే మధ్యాహ్నం పూట స్టాక్ మార్కెట్ సమాచారం ఇచ్చేవాళ్ళు. ఈ రెండింటి గురించి పెద్దగా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మనకు వ్యవసాయానికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి, ఆరోగ్యానికి, విద్యార్థులకి వీరికి సంబంధించిన ప్రసారాలు ఆకాశవాణి చాలా చాలా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రేడియో ప్రసారాల పర్యవేక్షణ చేసిన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన హయాంలో రేడియో చాలా పెద్ద ఎత్తున విస్తరింపబడింది. తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు అనుకున్నట్టు మనకు ఉపగ్రహం రావడంతో క్వాలిటీ చాలా మెరుగైంది. తర్వాత ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ 1977 లోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. ఇంకొక సదుపాయం ఏమిటంటే నేషనల్ ఛానల్ అని 86 లో మొదలైంది. అది నాగ్పూర్ లో ట్రాన్స్మిటర్ గా ఉండేది. దేశవ్యాప్తంగా అప్పటికి టీవీ ఛానల్ రాలేదు, సాటిలైట్ ఛానల్ రాలేదు, కంప్యూటర్ ఛానల్ లేదు, ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అటువంటి సమయంలో అది రాత్రి మొత్తం సంగీతాన్ని ప్రసారం చేస్తూ వార్తల్ని 5-5 నిమిషాల పాటు ప్రతి గంటకు ఇస్తూ ఉండేది. అది దాదాపు ఒక 15-20 ఏళ్ళు చాలా గొప్ప సేవ. ఇంకోవైపున లోకల్ రేడియో స్టేషన్ అంటే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయము ఇలాంటి ఉపాధికి సంబంధించి చేయూతగా ఉండేట్టు రేడియో అంటే ఆల్ ఇండియా రేడియో చాలా సేవ చేసింది. రేడియో విషయం గమనిస్తే వికేంద్రీకరణ మనము గమనించవచ్చు. అంటే పలు భాషల్లో రేడియో ప్రసారాలు ఉన్నాయి. లిపి లేని భాషల్లో కూడా అంటే డైలెక్ట్ అంటాము ఆ రేడియో ప్రసారాలు ఉన్నాయి. అలాగే వైవిధ్యం, వైవిధ్యం అంటే ఏ ప్రాంతానికి ఆదిలాబాద్ భాష వేరు, అనంతపురం భాష వేరు, అమలాపురం భాష వేరు. రేడియో స్థానిక దృష్టి ఉంది కనుక స్థానిక అవసరాలు, ఎందుకంటే అక్కడ పంట దిగుబడి మారుతుంది, వర్షాలు మారుతాయి, అంటే పొలాలు వేరుగా ఉంటాయి, పంటలు వేరుగా ఉంటాయి, ఆహారం వేరుగా ఉంటుంది, భాష వేరుగా ఉంటుంది. కాబట్టి స్థానికంగా పార్టిసిపేట్ చేసినప్పుడు వైవిధ్యం ఖచ్చితంగా నిండుగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆకాశవాణి తొలి నుంచి కూడా ఇంక్లూసివ్ అని ఇప్పుడు అంటుంటాం. ఇంక్లూసివ్ అంటే అందరికీ అవకాశం కల్పిస్తూ తమ దృష్టితో చూడడం, దాన్నే బహుజన హితాయ, బహుజన సుఖాయ అని మోటో ఆకాశవాణికి ఉంది. ఈ రీతిలో ఆకాశవాణి చేసిన సేవలు చాలా ఉన్నాయి.
1: సార్, మనమైతే కనుక ఎవల్యూషన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ అండ్ దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా సార్, అండ్ ఎఫ్ఎం కూడా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది మన ఇండియాలో అని చెప్పి సార్, మరి ఈ రోజుల్లో మనం చూస్తే కనుక ఇప్పుడు మనకి సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ పాడ్కాస్ట్ అండ్ ఏఐ కూడా వచ్చేసింది సార్. సో ఈ యుగంలో రేడియో తన విశ్వసనీయతను ఏ విధంగా నిలబెట్టుకుంటుంది అంటారు?

0: గారు, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో రేడియో విశ్వసనీయత నిజానికి బాగా పెరిగింది. అది మీరు గమనిస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ పత్రికలు, ఎక్కువ ఛానళ్లు, వీధి మిక్కిలి సోషల్ మీడియా వ్యాప్తి, యూట్యూబ్ ఛానల్స్ రావడంతో ఎవరు పడితే వాళ్ళు ఏది అవసరమైతే అది, ఏది తోస్తే అది, ఎలాగైతే ఎలా తోస్తే అలాగా మాట్లాడే విషయాలు పెరిగాయి. దానికి దాంట్లోని కంటెంట్ కిను థంబ్నెయిల్స్ కి సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో మనం సిగ్గుపడేట్టు లేదా చింతించేట్టు కూడా మనకు తెలుసు. రెండవది ఏంటంటే టీవీ ఛానల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఒకే విషయం గురించి అరగంట గంట ఒక్కో సందర్భంలో 3-4 గంటలు లేదా వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటే 5-6 గంటలు కూడా లైవ్ డిస్కషన్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ రేడియో అలా కాకుండా ఇదివరకటి అంటే కొన్ని విలువలు పాటించే దినపత్రికల్లో తొలి పేజీలో వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ, అంటే దాంట్లో వాతావరణం ఉంటుంది, అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, ముఖ్యమైన రాజకీయ విషయాలు ఉంటాయి, సంస్కృతి పరమైన విషయాలు ఉంటాయి, ప్రాంతీయ అంశాలు కూడా ఉంటాయి. వీటన్నిటినీ తీసి ఇవ్వడం అనేది ఆకాశవాణి విధానం. అందువల్ల ఇప్పుడు మనకి లైవ్ అని చెప్తారు, అందులో అది ఎంత లైవ్ అని నడుస్తూ ఉంటుంది, మధ్యలో బయట వేస్తారు. అది ముందు రోజు రికార్డ్ చేసిందా లేదా 3 రోజుల ముందు చేసిందా మనకు తెలిసే అవకాశం లేదు. అంతేకాకుండా 26 గంటల ప్రసారాల్లో ఉన్నప్పుడు ముగింపు ఏది కోసం మనకు తెలియదు. ఇటువంటి సందర్భంలో రేడియో మళ్ళీ సజీవంగా పునర్వైభవంతో అది వెలుగుతోంది, వెలుగుతుంది కూడా. ఎందుకంటే ఈ ఆడియో కమ్యూనికేషన్ అనేది మనిషి సామర్థ్యంలో చాలా చాలా సరళమైన విధానం, చాలా ఎఫెక్టివ్ గా ఉండే విధానం. అందువల్ల ఇది సౌలభ్యం ఉంది. ఇప్పుడు మనం అనుకునే వాళ్ళం టీవీ వచ్చిన తర్వాత రేడియోని కానీ లేదా ప్రైవేట్ టెలివిజన్ సాటిలైట్ టెలివిజన్ వచ్చినా కానీ ఇంకోటని ఇలా అనుకునే వాళ్ళం కానీ రేడియో ప్రాధాన్యత కోల్పోనే లేదు. ఎప్పటికప్పుడు ఆకాశవాణి తన వ్యూహాన్ని మార్చుకుంటూనే వస్తుంది. అంతకుమించి ఏంటంటే ఆ రేడియో తొలి దశ నుంచి కూడా ఆకాశవాణి వినోదాన్ని సమాచారాన్ని కలిపి సందేశాన్ని ఇష్టంగా ఇచ్చే ధోరణి ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు సోషల్ మీడియా వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మరి ఏమవుతుంది అని. నిజానికి రేడియోలో మనిషి గొంతు వినపడమే పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కొత్త మాటలు, కొన్ని అట్రాక్టివ్ మాటలు మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, పత్రికలు, రేడియో, టెలివిజన్ గురించి మాస్ మీడియా అనే మాట వాడుతుంటారు. మాస్ మీడియా అంటే మీడియా ఫర్ మాస్, అంటే మూస మీడియా కాదు, గుంపు మీడియా కాదు, ఒకేలాగా ప్రసారం చేయమని కూడా కాదు. అంటే మీడియా ఫర్ మాస్ అంటే జనసామాన్య అవసరాలను గమనించి వారి భాషలో, వారికి అర్థమయ్యే రీతిలో, వారికి నచ్చే రీతిలో మీడియా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవాలి, సంస్కరించుకోవాలి, మెరుగు పడాలి. అందుకే రేడియో వీటన్నిటిలో అన్ని మాధ్యమాల్లో కల్లా రేడియో చాలా సరళమైనది. మీరు ప్రయాణం చేస్తూ కూడా రేడియో వినొచ్చు, రేడియో కార్యక్రమంలో పాల్గొవచ్చు. మీకు తెలిసింది ఆ విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ రావడంతో మూస ప్రయత్నాలకు, మూస ప్రయోగాలకు ఖచ్చితంగా తెరపడుతుంది. అలాంటి వాళ్ళు భయపడాలి తప్ప, లేదా మరింత పరిశోధన చేసి మరింత సృజనాత్మకంగా మనం ప్రయత్నం చేసే వాళ్ళకి మానవ మేధ అనేది కృత్రిమ మేధకు అంటే ఎప్పుడు 100 రెట్లు పై చేయే ఉంటుంది. అయితే అది నిత్య ఎరుక, అంటే ప్రతినిత్యము మీరు స్పృహతోనే ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది కాదు అనేది మనం స్పృహతో ఉంటే ఖచ్చితంగా రేడియో వర్ధిల్లుతుంది. దానికి మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అన్ని వ్యవస్థలు కుప్పగొరినప్పుడు హ్యామ్ రేడియో పనిచేసేది. ఇప్పుడు హ్యామ్ రేడియో కండి, పరిస్థితి మారింది అంటాం. హ్యామ్ రేడియో పూర్తిగా అవుట్డేటెడ్ కాల. ఇప్పటికీ హ్యామ్ రేడియో చాలా కొత్త మార్పులతో, కొత్త టెక్నాలజీతో, కొత్త కొత్త రూపాల్లో అది వస్తుంది. కాబట్టి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి, ఎదిరిపోవలసిన అవసరం లేదు. ఆ మార్పులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం మాత్రం మన మీద ఉంది.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు వివరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: చాలా చాలా బాగుంది ఈ సందర్భంగా, అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ 100 ఏళ్ల ప్రయాణాన్ని జరుపుకుంటూ మునుముందుకు విజయవంతంగా సాగుతున్న సందర్భం, శత వార్షికం మొదలవుతున్న రోజున, అంటే ఈ జూలై 23న మీ అందరినీ, ఇష్టమైన శ్రోతలందరినీ ఇలా కలిసే అవకాశం రావడం, రేడియోకి సంబంధించి నాకు తెలిసిన విషయాలు కొన్నింటి మీతో పంచుకునే అవకాశం కలిగించిన విజయవాడ ఆకాశవాణి

0: కేంద్రానికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. హలో.
1: ఇంతవరకు ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు.
2: కవితను అందిస్తారా, బాగుంది. శ్రోతల ప్రియవాణి జనరంజని ప్రసారాలతో సంగీత ప్రియుల హృదయ చోరి మంచి మాటలతో మమత పంచే విరిబోని ఆకాశవాణి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పంపించారు. ఎవరు అని అంటే అభివర్జిత్ నిత్య సుకృతి శ్రీదేవి. బా పేర్లు కూడా భలేగున్నాయి, మీ పేర్లలోనే కవితలు కవితల్లాగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. బాగుందండి మీ తవిక, నేను సడన్గా అవాక్కయ్యా అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా నిన్నటి రోజు జెండా గురించి, నేటి రోజు ఆకాశవాణి గురించి చాలా బాగా చెప్పారు అంటూ పంపించారు. చెప్పలేనన్ని కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా. ఎందుకనంటే రేడియోకి చెప్తారట ఏమని అని అంటే, నీవి లేనిదే మాకు లేదు జీవనం అని చెప్తారట. ఓకే. ఎవరు ఇంతకీ? బాలసుబ్రహ్మణ్యం గారు పేటపాలెం నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఎవర్గ్రీన్ సాంగ్స్ని గిఫ్ట్గా ఇస్తారట శ్రావ్యశ్రీ, పాండు అండ్ ఫ్యామిలీ అంతా కూడా అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. ఓకే, వాటిలో ఒకటి షేర్ చేయొచ్చు కదా, చేదురుగానే. నెక్స్ట్ ఇంకా కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్ అందరూ గుడ్ మార్నింగ్ చందన, బుజ్జమ్మ అంటూ పంపించారు. బోల్డని చిలకలు, కుక్క పిల్లలు, ఫ్లవర్స్ అన్నీ కూడా. ఆడపిల్లకి ఇన్నిస్తారా? ఓకే ఓకే, హ్యాపీ బర్త్డే అంటూ రేడియో అంటూ పంపించారు. ఓకే, ఇవన్నీ కల్పిస్తారా రేడియోకి ఒక మంచి గిఫ్ట్, ఒక మంచి కేక్, అలాగే రేడియోకి బ్యాటరీలు అవసరం కాబట్టి బ్యాటరీలు, అలాగే కుక్క పిల్లలు, చిలుకలు, అంటే నేచర్ని కూడా కవర్ చేస్తున్నారనమాట. వెరీ నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రతి ఆర్జే ఒక కనపడని ఆకాశవాణి, ఎదుట కాదు ఎదుగా ఉన్నట్లా, ఎదురుగా ఉన్నట్లుంటారు కానీ ఎక్కడో ఉంటారు, కానీ మనస్ఫూర్తిగా పలకరిస్తారు. వారు పంచే మంచి విషయాలు, మాటలు, కొన్ని యథార్థాలు మనసుకి హత్తుకుంటాయి. ప్రాణం లేని మనందరి మనసు ప్రతినిధి అయిన ఆకాశవాణి రేడియో పోసేది ఒక ఆర్జే మాత్రమే ప్రాణం పోసేది అంటున్నారు. ఓకే, మనసుతో పంచిన వారి మాటలు వారికే రికార్డింగ్ రూపంలో బహుమతిగా ఇస్తారంట. వెరీ నైస్ అండి. అండ్ నా దగ్గర మీ మాటలు కూడా ఉన్నాయి చందనమ్మ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాలంపల్లి నరసింహారెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. హలో చందన, శుభోదయం. వరుణ్, పవన్ వెళ్ళి భాస్కర్ను పంపించారు చందు అంటున్నారు. వచ్చాడా? ఇంకా రాలేదేంటా అనుకున్నా. ఇక సూర్య టైం అయిపోయినట్టుంది ఇది. మే వరకు ఉండొచ్చు కదా సూర్య, ఇది జూలై, కొంచెం వరుణ్కి టైం అని అంటే వినట్లేదు సూర్య, దిస్ ఈజ్ మై టైం అన్నట్టు కూర్చున్నారు. సో ఇంతకీ విషయం ఏంటంటే, చిట్టి రేడియో, పొట్టి రేడియో నిరంతరం అంతరాయం లేకుండా శ్రోతలని అల్లరింపజేసే కార్యక్రమాలు చిరకాలం ఉండేలాగా ఒక చిప్ని గిఫ్ట్గా ఇస్తారంట. అబ్బో, భలే ఉందండి స్మార్ట్ ఐడియా. అంతరాయం లేకుండా ప్లే చేయగానే మంచి మాటలు, విషయాలు చెబుతూ మనం అందరం కూడా నిత్య విద్యార్థిలాగా ఉంటామంటూ పంపించారు. బాగుంది బాగుంది జానకి గారు. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం.

అండ్ మరి నెక్స్ట్ ఎవరు పంపించారు అని అంటే శ్రోతలకు అంటూ గుడ్ మార్నింగ్ అంటూ పంపించి లతా గారు పంపించారు ఊరు నుంచి. కరెంట్ పోయినా వర్క్ చేసే వైర్ని ఇస్తారట గిఫ్ట్గా. అర్రే అర్రే అర్రే, చిన్నగా చెప్పిన భలే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆకాశవాణి బృందానికి నా అభినందనలు అంటూ పంపించారు చిన్న మస్తన్ రావు గారు, పెద్ద మస్తన్ రావు గారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కనకారావు గారు పడని నుంచి పంపించారు ఏంటంటే ఒక బ్యాటరీని ఇస్తారట గిఫ్ట్గా. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఇంకా సో అవి నాకైతే వచ్చిన మెసేజెస్. సో మళ్ళీ మళ్ళీ రిపీట్ మెసేజెస్ అయితే పెట్టద్దు. మరి ఇంతకీ మీరైతే మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు కదా, మరి నేనేమి ఇస్తాను? రేడియోకి రేడియోనే ఒక గిఫ్ట్గా ఇస్తాను, ఎందుకంటే రేడియో మనిషిగా మారుతుంది కదా. మరి రేడియో మనిషిగా మారినప్పుడు రేడియో వినాలి కదా, అది ఒకవేళ వినాలంటే దాని దగ్గర ఒక రేడియో ఉండాలి కదా. అందుకే రేడియోకి రేడియోనే గిఫ్ట్గా ఇస్తాను. మీరందరూ ఇలా

ఎలా మిస్ అయ్యారు, బట్ ఇట్స్ ఓకే. మరి నేనైతే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నా. మరి ఈ క్వశ్చన్ మీ క్వశ్చన్, సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, రేడియోని తొలిసారిగా ఏ వయసులో వినడం మొదలు పెట్టారు? కేవలం ఏజ్ మాత్రమే పంపించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకోండి, నేను 11 ఇయర్స్ నుంచి, అంటే నాకు 11 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను రేడియో వింటున్నా. ఇలా ఒక వన్ లైన్లో పంపించేయండి ఆన్సర్. రేడియోని తొలిసారిగా ఏ వయసులో వినడం ప్రారంభించారు? సో అప్పట్లో మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటి, దాని పేరు కూడా పంపించేసేయండి. అండ్ ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

అలవైకుంఠపురంలో సినిమా నుంచి అర్మాన్ మాలిక్ పాడిన సాంగ్ అయితే వినేశారు. మనం హర్వీలులో ఉన్నా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, రేడియోని మీరు తొలిసారిగా ఏ వయసులో ఉన్నప్పుడు విన్నారు, మరి అప్పుడు విన్న ప్రోగ్రామ్స్లో మీ ఫేవరెట్ ఏది, అది నేను అడిగిన ప్రోగ్రామ్ అనమాట. మరి నేను అడిగిన క్వశ్చన్కి మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ చేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. ఓకే, మరి అవనిగడ్డ నుంచి జేవి సత్యనారాయణ గారు మెసేజ్ చేశారు, 1983 నుంచి వింటున్నారట రేడియో అయితే. సో అప్పుడు ఆయనకి 17 ఇయర్స్ అట. సో ఫస్ట్ టైం 1983లో విన్నారట. ఓకే అండి. అండ్ నమస్తే ప్రియనేస్తం అనేది ఫేవరెట్ అట. ఓకే, నెక్స్ట్ ఇంకా రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారనమాట. 13 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి వింటున్నారట. ఓకే, అప్పుడు విన్నారనమాట. అండ్ భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి 15 ఏళ్ల వయసు నుంచి విన్నారట. అదే 15 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అనమాట రేడియో వింటాం. సో 3 o'clock వచ్చే నాటికలు అనేవి చాలా ఇష్టం అంట. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా నేను 15వ సంవత్సరం నుంచి రేడియో వింటున్నాను, నాకు 62, నా వయసు ఇప్పుడు 62 అంటూ పంపించారు. అండ్ ఆ రోజుల్లో చిత్రలేఖవళి అంటూ పంపించారు. భావలహరి, జనప్రియ ఈ కార్యక్రమాలు బాగా వినేవాడిని అంటూ పంపించారు దామర్ పెద్దమస్తానరావు గారు అండ్ చిన్నమస్తానరావు గారు మంగళగిరి నుంచి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, వయసు 10 సంవత్సరాలు, వయసు తెలియని ఆ టైం పాటల కోసం వినేవాళ్ళం అంటూ పంపించారు. ఓకే, 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే రేడియో విన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా 21 ఏజ్ నుంచి వింటున్నారట మారుతి గారు. అండ్ ఆర్జే చందన షోస్ ఆర్ మై ఫేవరెట్ షోస్ అంటున్నారు. అవునా, నేను మరి మీ 21 ఇయర్స్ బ్యాక్ నేను వినపడి ఉండను కదా.

సో అది విషయం మారుతి గారు, బట్ ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ నాకు 6-7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అనుకుంటా వింటున్నాను, ఎందుకంటే అప్పుడు రేడియోలో బాల వినోదం అనే ప్రోగ్రాం వచ్చేది, దానికోసం వార్తల కోసం కూడా వినేదాన్ని అంటూ పంపించారు అనురాధ గారు అనంతపూర్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే కనకారావు గారు పడని నుంచి మెసేజ్ చేశారు, 8 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వినేవాళ్ళట, అప్పటి నుంచి వింటున్నారట. జనరంజని కార్యక్రమం అంటే ఇష్టమట. ఓకే అండి. అండ్ అలాగే 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి రేడియో వింటున్నారట. సో ఇప్పటి ప్రసారాల్లో నాకు నచ్చినది హరివిల్లు, సందడే సందడి, ఎందుకంటే మీరు మేము మాట్లాడుకునేది అప్పుడే కాబట్టి అంటున్నారు. సో ప్రజెంట్ ఇది లేట్ అంటే మాక్సిమం ఒక 1 ఇయర్ నుంచి ఇట్లా ఉంది, బట్ ఇంతకుముందు అన్స్టాపబుల్గా మాట్లాడుకునేవాళ్ళం మనం అయితే భాస్కర్ గారు, అది సంగతి. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, నేను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి వింటున్నాను, అప్పట్లో బొమ్మరిల్లు అనే కార్యక్రమం వచ్చేది, ఆ కార్యక్రమాన్ని వినేవాళ్ళం అంటున్నారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా గోపి గారు పంపించారు, కరెక్ట్గా నాకు 11 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి వింటున్నా అంటున్నారు, సింపుల్గా చక్కగా చెప్పారు. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి మంచి క్వశ్చన్ వేశారు, నేను 10 ఆర్ 11 ఇయర్స్లో విజయవాడలో చదువుకునేటప్పుడు పిల్లల ప్రోగ్రాం బాలల్లారా రారండి అనే ప్రోగ్రాం వచ్చేదట, కర్ణాటక సంగీతం, వీణా వాయిలిన్ వింటాం, వీటితో పాటు వార్తలు, ఇవన్నీ హాబీ అయిపోయాయి అంటూ పంపించారు. ఓకే అండి, వెరీ నైస్. అండ్ ఆకాశవాణి వారు ఇప్పుడు ఒక గంట గంటకు అప్డేట్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా నేను పెళ్ళైన తర్వాతే వినడం మొదలుపెట్టాను, వయసు అప్పుడు 22 సంవత్సరాలు అంటూ దీప శివకుమార్ పంపించారనమాట, కర్నూలు నుంచి, వెరీ నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా లత గారు ఊయూరు నుంచి, బుధవారం గురువారం రాత్రి 9:30కి వచ్చే నాటికలు అమ్మతో కలిసి వినేదాన్ని, అలాగే బొమ్మరిల్లు కార్యక్రమం, బొమ్మరిల్లు పాట నాకు చాలా ఇష్టం అంటూ పంపించారు, 10 ఏళ్ల వయసు నుంచే వింటున్నారట. అండ్ ఓకే. నెక్స్ట్ ఇంకా మెగాస్టార్ సాంగ్స్ను డెడికేట్ అంటే గిఫ్ట్గా ఇస్తారట, అండ్ 6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి వింటున్నారట శ్రావ్యశ్రీ గారు, వెరీ నైస్ అండి. అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేశారు, అండ్ 4 ఇయర్స్ నుంచి వింటున్నాను, సుప్రభాతం విన్నాను, రేడియో విజయవాడ వివిధ భారతి, సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, 9:30 సాంగ్స్ వచ్చేవి నా చిన్నప్పుడు అంటూ పంపించారు. అండ్ నా వయసు ఇప్పుడు 43 అంటూ పంపించారు, మా నాన్న అమ్మ ఇద్దరు అలవాటు చేశారు అంటూ పంపించారు. ఓకే, ఎవరింతకీ అని అంటే చింటు, శేఖర్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా కాకాని నుంచి అనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు 20 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వింటున్నాను, 2:30కి వచ్చే ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పంపించారు, విజయవాడ నుంచి భార్గవి గారు. ఓకే, సందడే సందడియా. నెక్స్ట్ ఇంకా 12 ఏళ్ల వయసు నుంచి వింటున్నాను, శ్రోతలు కోరిన పాటల కార్యక్రమం అంటే ఇష్టం అంటూ కాజా నుంచి జగదీశ్వర్ గారు, లక్ష్మి గారు మెసేజ్ చేశారు. అండ్ 40 ఇయర్స్ నుంచి వింటున్నాను, అప్పట్లో పంపించారు, యాడ్స్ కూడా వచ్చేవి అంటూ పంపించారు దుర్గారావు గారు. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఇంకా 1973 నుంచి వింటున్నారట, ఇవరు పాటలు వినేవాడిని, అప్పుడు నా వయసు 5 ఏళ్ళు అంటూ ఏవి శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ రాము గారు మెసేజ్ చేశారు, 23 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి వింటున్నాను, 46 ఇయర్స్ ఇప్పుడు నాకు అంటూ పంపించారు, సూరత్ ఎఫ్ఎం వినేవాళ్ళ. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా నేను చిన్నప్పటి నుంచి వినేదాన్ని మార్నింగ్ సుప్రభాతంతో మా తాతయ్య స్టార్ట్ చేసేవాళ్ళు అంటూ నాగలక్ష్మి నంది వెలుగు నుంచి మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇంకా 1985 నుంచి వింటున్నారట, ప్రోగ్రామ్స్ చాలా బాగుండేవి, బాల వినోదం అంటూ పంపించారు రమణారావు గారు బెంగళూరు నుంచి. అండ్ ఇంకా 1980 నుండి వింటున్నాను, నాకు ఇష్టమైన పాటల ప్రోగ్రాం జనరంజని అంటూ పంపించారు అప్పలరాజు గారు పడ నుంచి. అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి వింటున్నారట. ఓకే అండి. సో అప్పటి నుంచి వింటున్నారు కాబట్టి ఇప్పుడైతే మరొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ మన ఆల్ ఇండియా రేడియోకి ఒక మోటో ఉంది, అదేంటో మీకు తెలుసా? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. మన ఆల్ ఇండియా రేడియోకి ఒక మోటో ఉంది, అంటే నినాదం, ఒక నినాదం అయితే ఉంది, అదేంటో తెలిస్తే 0866-248-8814 ఈ వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. ఇంకొక సాంగ్ వినేద్దాం, స్టే ట్యూన్డ్.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు.
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.

0: ఎస్, మరి మన ఆల్ ఇండియా రేడియో యొక్క మోటో ఏంటి అని చెప్పి అడిగాను. మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ చేశారు. చూద్దాం ఎవరు పంపించారో. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి ఆకాశవాణి అని పంపించారు. ఆకాశవాణి నినాదం ఒకటి ఉంది, అదేంటి చెప్పాలి మీరు. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు, అభిరామ్ గారు, కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజ్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మస్తాన్ గారు పంపించారు, షాహిదా గారు మంగళగిరి నుంచి. తెలుగు సాంగ్స్ని గిఫ్ట్గా ఇస్తారట. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ ఎఫ్ఎం అంటూ గిఫ్ట్లు చాక్లెట్లు పంపించేశారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూర్ నుంచి మెసేజ్ చేశారు, ఈ ఆన్సర్ చెప్పకపోతే రేడియోని అవమానించినట్లే అవుతుంది చందన అంటున్నారు. అలా ఏం లేదు, కొంతమంది గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు కదా, బట్ ఇట్స్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వింటున్నారట, 8:30కి కొత్త మూవీ అప్డేట్స్ వచ్చేవి అంటున్నారు. పెడన్ నుంచి నరసన్న గారు, శివగంగ గారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు రాఘవేంద్ర కాలనీ నుంచి తిమ్మప్ప గారు, సరోజు గారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా పెద్దమస్తాన్ రావు గారు, శ్రీనివాస్తాన్ రావు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ చేతి వృత్తుల వారికి రేడియో ఒక వరం లాంటిది, నాకు 9 ఏళ్ల వయసు నుంచి వింటున్నాను అంటూ పంపించారు. మా నాన్న మగ్గం నేసేటప్పుడు రేడియో వినేవారు, నేను కూడా అలాగే వింటూ ఆనందంగా పనులు చేస్తూ అలసట లేకుండా ఉంటుంది అంటూ పంపించారు. వింటూ ఉండేవాడిని అంటున్నారు. ఎవరు, బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి ప్రసార దినోత్సవ శుభాకాంక్షలతో కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే చక్కని పాట వేసి ఆన్సర్ ఎలా చెందినా అంటూ కరెక్ట్ ఆన్సర్ని చేశారు. అండ్ దాని అర్థాన్ని కూడా పంపించారు వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే అరుణ సాహితి గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. అండ్ ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఈజ్ స్వీట్ అంటున్నారు మురళి గారు. మురళి గారు ట్రై చేస్తాం మీకోసం. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు ఎవరు అని అంటే రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా బెంగళూరు నుంచి అనమాట. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మీ షో వింటున్నాను చందన అంటున్నారు మారుతి గారు. అవునా, థ్యాంక్ యూ. సో అది విషయం. మరి ఇంకా ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, ఆల్ ఇండియా రేడియో యొక్క మోటో ఏంటి అని అంటే, బహుజన హితాయ బహుజన సుఖాయ అనమాట. అంటే అందరి మేలు కోసం, అందరి ఆనందం కోసం, ఈ రెండూ కూడా మనకి రేడియో అనగానే గుర్తు రావాలి. సో అట్లా మన ఆల్ ఇండియా రేడియో యొక్క మోటోని అయితే తయారు చేశారనమాట. అండ్ ఫైనల్లీ ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మన ఆకాశవాణి అంటే ఆల్ ఇండియా రేడియోకి ఆకాశవాణి అనే పదాన్ని అధికారికంగా ఇచ్చారు అని చెప్పి జోరుగా హుషారుగాలు అయితే చెప్పాను కదా. మరి ఈ ఆకాశవాణి అనే పదాన్ని ఒక ప్రముఖ కవి, నోబెల్ గ్రహీత, అది కూడా మన దేశానికి సంబంధించిన వ్యక్తే, ఆయన సూచించారనమాట. మరి ఇంతకీ ఎవరు ఆయన? మరి ఈయన పేరుకు సంబంధించి ఒక తెలుగు సినిమా కూడా ఉంది, క్లూ కూడా ఇచ్చేశాను, కనుక్కోండి. ఆకాశవాణి అనే పదాన్ని రేడియోకి తొలిసారిగా ఉపయోగించమని ఒక ప్రముఖ కవి, అలాగే నోబెల్ గ్రహీత ఈయన చెప్పారన్నమాట. మరి ఇంతకీ ఆయన ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి, మరి వింటూ ఉండండి వివిధ భారతి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫో

ఎస్ అఖండ టూ నుంచి సాంగ్ వినేసిన తర్వాత ఆకాశవాణి అనే పదాన్ని, అంటే ఆ పేరుని రేడియో కోసం సూచించిన ఆ మన ప్రముఖ కవి ఎవరు అని చెప్పి అడిగాను కదా. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం. ఇదే ఫైనల్ క్వశ్చన్. అండ్ హ్యాపీ బర్త్డే టు హీరో సూర్య ఆల్సో అంటూ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మారుతి గారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు చేశారు మెసేజ్ ఆన్సర్స్? ఓకే, 15 ఏళ్ళు వయసు అప్పటి నుంచి వింటున్నారట నాగమణి గారు, మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే హ్యాపీ బర్త్డే టు రేడియో అంటున్నారు, పేరైతే లేదు. అండ్ ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు సత్యభార్గవి గారు. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి లాస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్, రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి రమేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున గారు అభినామ్, కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు కాదు, శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ చందన మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు, పద్మస్థానరావు గారు, చిన్నమస్థానరావు గారు మంగళగిరి నుంచి. అండ్ అలాగే సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే గోపాల స్వామి గారు మెసేజ్ చేశారు, గోపాల స్వామి గారు అనుకుంటున్నారా, తిమ్మప్ప గారు కాదు, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. అండ్ అలాగే గోపాలస్వామి గారు అనుకుంటున్నారట శ్రావ్యశ్రీ పాండు అరుణ అండ్ ఫ్యామిలీ అంతా అయ్యప్ప నగర్ నుంచి. మరి గోపాలస్వామి గారు అయితే కాదు. మరి ఇంతకీ ఎవరు ఆ దేశ ప్రముఖ కవి అని అంటే, మన దేశ ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నమాట.

ఆయనే నోబెల్ గ్రహీత కూడా. మరి ఈయన రేడియో కోసం ఆకాశవాణి అనే పదాన్ని సూచించారట. ఆకాశవాణి అని పిలిస్తే బాగుంటుంది అని చెప్పి తొలిసారి సూచించిన వ్యక్తి అనమాట. మరి ఇది మన హర్విల్లు ప్రోగ్రామ్ బోల్డ్ అనే మెమరీస్ మీ అందరికీ గుర్తు చేశాను అనుకుంటున్నా. అండ్ త్వరలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను మంచి టాపిక్స్తో, మీ అందరికీ మంచి విషయాల్ని పంచుతాను. ఇలాగే ఈ రేడియో ఎలా అయితే మీ అందరితో కలిసి ఉంటుందో అలా మళ్ళీ మనందరం మరొక ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. నీట్ లీకేజీ, విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్య వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్దమని ప్రకటించింది. విద్యార్థులే మాకు తొలి ప్రాధాన్యమని, దీనిపై సభలో సమగ్ర చర్చ జరగాలని కోరుకుంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాత్రికేయులకు వెల్లడించారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభిస్తారు. ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నందున నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత తీవ్రంగా ఉండే పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో జల్జీవన్ మిషన్, అమలజీవి జలధార పథకంలో చేపడుతున్న మెగా వాటర్ గ్రిడ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి ఈ మేరకు ఆహ్వానించారు. ఏజెన్సీలోని ఉపాధ్యాయ నియామకాల్లో పోస్టులన్నీ స్థానిక గిరిజనులకే దక్కేలా ఉద్దేశించిన జీవో 3 అమలు ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం కాపాడుతోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండపై రెవెన్యూ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. యోగాను ప్రజల జీవనశైలిలో భాగంగా మార్చేందుకు ఇంటింటికి యోగా కార్యక్రమానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తుందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో తొలి సమీక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించారు. గోవా రాష్ట గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ నెల 27 నుంచి ఆగస్టు 3 తేదీ వరకు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పోలవరం జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంపై రైతులకు అవగాహన కలిగించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు.

0: FM 101.3 లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
5: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక FM విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
4: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
5: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
4: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి FM నే వింటాను.

Hi, hello, namaste, assalamualaikum. Well, my dear friends, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను. నేను మీ అన్వర్. మరి ఈనాటి మన ఈ కార్యక్రమాలు అన్నిటినీ వన్ బై వన్ స్టార్ట్ చేసేద్దాం సమయంతో పాటుగా. ఆల్రెడీ స్టూడియోలో సమయం చూస్తే 11:08. మరి ఈ టైంలో మనమంతా సినిమా కబుర్లు అంటూ ఎన్నో సినిమా విశేషాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా, అందుకే మీకోసం నేను ఈరోజు మొత్తం ఫిల్మ్ సర్కిల్స్ అన్నీ తిరిగేసి మీకోసం మంచి మంచి విషయాలు తీసుకొచ్చా అన్నిటినీ మీకు చెప్పేస్తా. అంతకంటే ముందు ఒక మంచి సాంగ్తో మనం స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సినిమా కబుర్లని. మరి మీకోసం వచ్చేసిన సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ చాంపియన్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తుండండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ సినిమా కవర్ అయితే భయ్యా మామూలు విషయం కాదు భయ్యా, ఖచ్చితంగా విని తినాల్సిందే. ఎందుకే మ్యాటర్ ఏంటంటే ఓజీ ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రపంచం సృష్టించారు వీళ్ళిద్దరు కలిసి. మళ్ళీ ఇప్పుడు ఓజీ 2 అంటూ మన పవన్ కళ్యాణ్ గారితో మరింత స్టైలిష్గా చూపించడం కోసం ఈ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ గారు ఓజీ 2 అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. మరి ఈ విషయం ఆల్రెడీ మాకు తెలుసు భయ్యా, ఇంకా నువ్వు చెప్తున్న కొత్త విషయం ఏంటి అంటారా? చెబుతాను భయ్యా, ఆ కొత్త విషయం కూడా చెప్తా. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఫిల్మ్ సర్కిల్లో ఒకటే న్యూస్ బాగా చక్కర్లు కొడుతుందిరా, అది ఏందిరా భయ్యా అంటే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం ఒక బాలీవుడ్ నుంచి ఒక పెద్ద స్టార్ హీరోని ట్రై చేస్తున్నారని సమాచారం. అదే కనుక నిజమైతే ఉంటుంది భయ్యా, ఇక బాక్సాఫీస్ షేక్ శకాలు అయిపోవడమే. అసలే మన పవన్ కళ్యాణ్ గారి ఆ ఆరౌంటుని చూసారా, స్టైలిష్గా ఆయన చూపించిన విధానం డైరెక్టర్ గారు కూడా హ్యాట్స్ ఆఫ్. మరి ఇక దానికి తగ్గట్టు బాలీవుడ్ నుంచి ఒక హీరోని దింపి విలన్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యన సీన్లు ఉంటాయి భయ్యా, అద్భుత అండమే. చూద్దాం మరి తొందరగా నిజమైపోయి తొందరగా తెర మీదకి వచ్చేస్తే అంతకంటే ఆనందం ఇంకేమిటని చెప్పడం మనకి, అదనమాట సంగతి. మరి ఈ విషయం విన్న తర్వాత ఓజీ గురించి మాట్లాడుకున్నాక ఓజీ సాంగ్ వింటే కూడా చాలా బాగుంటుందిగా. అందుకే మీకోసం ఓజీ నుంచి మన తమ్మన ఎస్ఎస్ గారి కంపోజిషన్ వచ్చేటువంటి ఈ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మరిప్పుడు నెక్స్ట్ మీకోసం వచ్చేసినటువంటి ఆ సినిమా వార్త ఏమిటి అంటే, స్పిరిట్ ఈ మూవీని ఏ టైంలో అనౌన్స్ చేశారు కానీ భయ్యా, ఒక రేంజ్ హైప్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. మన పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గారు మరియు డైరెక్టర్ సందీప్ వంగ ఈ కాంబినేషన్లో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా అభిమానులందరూ మూవీ టీం వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ కొత్త అప్డేట్ ఇస్తారా అని తెగ ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వాలని చూస్తున్నారట. ఆల్రెడీ టీమ్ మూవీ వాళ్ళంతా, ఐ మీన్ మూవీ టీమ్ అంతా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఏంటయ్యా అంటే, ఆల్రెడీ ఎలాగో మన షూటింగ్ అయితే కానీ చాలా ఫాస్ట్గా జరుగుతుంది కదా, ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఫైట్ సీన్ కోసం ఒక స్పెషల్ ఎలివేషన్ సాంగ్ అని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. నిజంగా ఆ కటౌట్ కా మాత్రం ఉండాలే భయ. బేసిక్గానే మనం ప్రభల్ స్టార్ ప్రభాస్ గారు ఫైట్ చేశారంటే ఒక రేంజ్లో ఉంటుంది, దానికి తోడు మరి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఆయన క్రియేషన్ ఇంకో రేంజ్లో ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి కాంబినేషన్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి ఒక ఎలివేషన్ సాంగ్ని క్రియేట్ చేశారంటే ఇక థియేటర్లో గోళం మామూలుగా ఉండదు భయ్యా. మనం అందరం విజిల్ నేర్చుకుని ఖచ్చితంగా ఆ సినిమాకి వెళ్ళిపోదాం, కానీ ఇదైతే ఖచ్చితంగా నిజమవ్వాలని కోరుకుందాం అదనమాట సంగతి. మరి ఎంత మంచి విషయం మాట్లాడుకున్నాక ఇంకొక రాజాసాబ్ సాంగ్ అంటే బాగుంటుంది కదా, అందుకే మీకోసం రాజాసాబ్ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది వీటో. ఎంజాయ్ చేస్తుండండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Everybody step aside, watch out coming a vibe.

0: వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మరిప్పుడు నెక్స్ట్ మీకు చెప్పబోతున్నటువంటి మరొక సినిమా న్యూస్ ఏమిటి అంటే, RC-17 అంటూ మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక మూవీని లాంచ్ చేశారు. ఇది మరో రంగస్థలం లాంటి స్వచ్ఛమైన కథతో సినిమా రాబోతుందేమో అని మన సినిమా అభిమానులందరూ ఆశపడుతూ ఉంటే, మూవీ టీం వాళ్ళు మాత్రం అంతకు మించి అంటున్నారని ఫిలిం సర్కిల్లో ఒక న్యూస్ బాగా చక్కర్లు కొడుతుంది భయ్యా. ఈ మూవీ మాత్రం సుకుమార్ గారి ఆయన మార్క్ లెక్కలతో, తనదైన స్టోరీతో, తనదైన ట్విస్టులతో ఉండబోతుందని వినికిడి. ఇక రామ్ చరణ్ గారి లుక్ కూడా మనకి మంచి సర్ప్రైజ్గా ఉండబోతుందట. అయినా మనకు కావాల్సింది కూడా ఇదే కదా భయ్యా. ఇటువంటియే కథ మనం కూడా తెర మీద చూడాలనుకుంటున్నాం. ఈ కాంబినేషన్ టాగి సెట్ అయ్యి మనం అనుకున్న విషయాలు నిజంగా తెర మీద కనబడితే భయ్యా, అదరా హో మామూలుగా ఉండదు. మరి రంగస్థలానికి మించి హిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అభిమానులు, ఇక్కడ మామూలుగా ఉండదు విషయం మరి, అదనమాట సంగతి. అందుకే మీకోసం మన పెద్ద నుంచి ఇప్పుడు ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పుష్ప
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వెల్ మరియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో మరిపు నెక్స్ట్ మీకోసం వచ్చేసినటువంటి ఆ మూవీ న్యూస్ ఏమిటి అంటే, మన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ అత్లి కాంబినేషన్లో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ రాక, మరి ఈ మూవీని అయితే కనుక పాన్ వరల్డ్ కాన్సెప్ట్తో తీస్తున్నామని ఆల్రెడీ మనకి టీజర్ ద్వారా, సినిమాలోని చిన్న చిన్న గ్లిమ్స్ ద్వారా కొన్ని చెప్పారనమాట, ఫస్ట్ లుక్ వాటిలో అనమాట. సో మరి ఈ సినిమా కోసం అయితే భారీ తారాగణాన్ని అయితే తీసుకొచ్చారు. మంచి మంచి పెద్ద పెద్ద నటులను తీసుకొచ్చి మరి వాళ్ళని క్యాస్ట్ చేస్తున్నారంటే సినిమాకి తగ్గట్టుగా మంచి హైప్ అయితే ఉంది. మరి ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ చేసిన వాళ్ళు తీసుకొచ్చారు అంటే సినిమాలో టెక్నీషియన్స్ రేంజ్ ఏ రేంజ్లో ఉంటుంది, వాళ్ళ కాన్సెప్ట్స్ కూడా దానికి తగ్గట్టు ఉంటాయనైతే అర్థం అవనే అవుతుంది. బట్ ఇప్పుడు ఈ మూవీ టీమ్ వాళ్ళైతే కనుక బయటికి చెప్పకపోయినా కూడా ఒక్క విషయం అయితే బయటికి వినబడుతుంది అయ్యా. ఇంతకీ అదేంటంటే, ఈ మూవీలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ కోసం మన టాలీవుడ్లో ఒక పెద్ద హీరోని అడిగారట. బట్ అక్కడ కాస్త డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడం వల్ల ఆయన చేయలేకపోతున్నారట. కానీ అందుకోసమని ఈ క్యారెక్టర్ని వదలకుండా ఏకంగా హాలీవుడ్ నుంచే ఒక హీరోని దింపుతున్నారట ఈ క్యారెక్టర్ కోసం. అదే కనుక నిజమైతే భయ్యా, సినిమా హైప్ ఒక రేంజ్లో ఉంటుంది, పాన్ వరల్డ్ అన్నదానికి జస్టిఫికేషన్ మామూలుగా ఉండదు భయ్యా. ఆల్రెడీ కాన్సెప్టే చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ అయిన చూస్తుంటే. ఇది కూడా నిజమైతే ఇక ఇది హాలీవుడ్ సినిమా అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ ఇలాంటివి జరిగితేనే కదా భయ్యా సినిమా మరింత కొత్తగా కనబడుతుంది, అందరికీ చేరుతుంది. సో కాబట్టి ఇదంతా నిజమవ్వాలని మనంతా కోరుకుందాం, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మన పుష్పరాజు గారు వెయిట్ చేస్తున్నారు, మీకోసం ఏదో చెప్పేస్తా అంటూ మీరు కూడా వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పుష్ప

0: salata kedele.
1: पीएम जय अब गरीबों की जय बन गई है।

వెల్మడియా ఫ్రెండ్స్, మనం తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మీరంతా ఇంతవరకు సినిమా కబుర్లు వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేనైతే మీకు బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది. తర్వాత మనం అంతా కలుసుకుందాం తరువాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటున్నానండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదించిన సెక్టర్ ఆధారిత క్లస్టర్లకు త్వరితగతిన ఆమోదం తెలపాలని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యోగాను ప్రజల జీవనశైలిలో భాగంగా మార్చేందుకు ఇంటింటికి యోగా కార్యక్రమానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో తొలి సమీక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించారు. జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జులై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జులై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పోలవరం జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంపై రైతులకు అవగాహన కలిగించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. పంటల బీమా పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ నిన్న సమీక్షించారు. ఎస్ఐఆర్ను అత్యంత పారదర్శకంగా చేపడుతున్నామని అనంతపురం డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి మరియు డీఆర్ఓ ఏ మలోలా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీతో గడువు ముగియనుందని, డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ఈ నెల 31వ తేదీన పబ్లిష్ చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: Rajya Sabha has been adjourned till 2 p.m. The 23rd Commonwealth Games will begin in Glasgow, Scotland this evening. Teams from 74 nations will participate in the 10-day event. Olympic medalist Neeraj Chopra, Meerabai Chanu and Lavlina Borgohain are set to represent India at the Games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు. ఈరోజు బుద్ధిమంతుడి చిత్ర నుంచి పాటలు వింటారు

0: చదవకపోతే మనిషి రింగు నా చంద్రుడి పైకి ఎగిరేవాడ గిరగిర తిరిగి వచ్చేవాడ.
1: 1969 సంవత్సరంలో చిత్రకల్పన ద్వారా విడుదలైన బుద్ధిమంతుడి చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బూకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. ఇక వివరాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతనేని హరీష్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం దేశ విధానంగా వినియోగిస్తున్న పాక్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సహకారం, పరస్పర విశ్వాసం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా సమితి ఉన్నత స్థాయి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన హరీష్, అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన వాదాన్ని నమ్మించాలని చూస్తోందని విమర్శించారు. జమ్ముకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం తొలినాళ్ల నుంచి ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అవిభాజ్య భాగమని నొక్కి చెప్పారు. రాజ్యాంగపరమైన, న్యాయపరమైన ఈ నిజాన్ని పాక్ విస్మరించరాదని, భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించడమే అసలైన సమస్య అని వ్యాఖ్యానించారు.
1: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is, and will remain an integral and inalienable part of India. This is the constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
0: ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల నడుమ ఇండో పసిఫిక్ ప్రాంత రాజకీయ భద్రతా అంశాలను చర్చించే కీలక వేదికగా ఆసియాన్ రీజనల్ ఫోరం నిలుస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్, సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పథకాల వంటి వాటి ద్వారా నౌకాయాన భద్రతను పెంపొందిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో భారత నావికాదళం సేవల వల్ల పైరసీ, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి చర్యల కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత్ ప్రభావిత దేశాలకు సహాయక బృందాలు, ఔషధాలు, వైద్య బృందాలను పంపి మద్దతునిస్తోందని గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరోధం వంటి సూత్రాలు నీరుగారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్, సైబర్ క్రైమ్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో కూడిన విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో డాక్టర్ జయశంకర్ బ్రూనై, పాపువా న్యూగిని విదేశాంగ మంత్రులతో విడివిడిగా సమావేశమై కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. చోల్పాస్ అటా నగరం వేదికగా నేడు ప్రారంభ

ప్రారంభమయ్యే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటన చేపడుతున్నారు. ఈ ఏడాది 31 ఆగస్టు సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలను విదేశాంగ మంత్రులు చర్చించడమే కాకుండా దేశాధినేతల తుది నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా పత్రాలను, నిర్ణయాలను ఖరారు చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. కోట్రోచెని రాజభవనాన్ని చేరుకున్న సందర్భంలో రాష్టపతిని అధికారిక లాంఛనాలతో స్వాగతిస్తారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. ఇక ఆ దేశ ప్రథమ మహిళ ఈ రాత్రి రాష్టపతి గౌరవార్థం అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నారు. రేపు భారత్ రొమేనియా వ్యాపార సభ్యులను, స్థానిక భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. యూరోపియన్ యూనియన్లో రొమేనియా భారత్కు విలువైన భాగస్వామిగా కొనసాగుతోంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పోషించిన పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వెన్నుచూపని ఆజాద్ ధైర్య సాహసాలను, అతులిత దేశభక్తిని దేశం ఎన్నడూ మరువజారదని, ఎందరో యువకులకు ఆజాద్ స్ఫూర్తిగా నిలిచారని సోషల్ మీడియా పోస్టులో మోదీ పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికే అర్పించిన మహానేత ఆజాదని, మాతృభూమి దాస్య శృంఖలాలు విడిపించడమే పరమ లక్ష్యంగా పనిచేసిన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ నివాళి సందేశంలో పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జాతీయత భావాన్ని ప్రతి భారతీయుడి గుండెలో ఆజాద్ మేల్కొల్పారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో జాతీయత భావాన్ని జాగృతం చేయడంలో తిలక్ తరతరాలకు తరగని స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో దేశ సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి అనుపమానమైందని మోదీ అన్నారు. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రీడలు. క్రికెట్. భారత జింబాబ్వే పురుషుల T20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇదే వేదికపై శని ఆదివారాల్లో మిగతా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇరు జట్లు ఇప్పటికే T20 ఫార్మాట్లో 14 సార్లు తలపడగా 11 మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ఆధిక్యంలో ఉంది. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి

0: పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైనదని, సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. నమస్తే.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో లంకిణీ శాప విమోచనం, తోలుబొమ్మలాట వింటారు. నిర్వహణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం.

అనీవిట్లు విఘ్నేశ్వరుడు, శారదా సరస్వతీ దేవి దేవలోకమునం చేరగా ఈనాడు జరగబోయేటువంటి కథ రామాయణ మందలి లంకిణీ శాప విమోచనం అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు మా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కథని ప్రారంభిస్తున్నాం. రావణ కుంభకర్ణాదులు పెట్టే బాధలకు తాళలేక దేవతలు మునులు విష్ణుద్వారము చేరి విష్ణుమూర్తిని ప్రార్థింపగా విష్ణుమూర్తి ఏమని అంటే, సురలారవిఖ మీకు శుభములయ్యడిగాక ఎరువకుండడి వార్త ఎలయ చెప్పేదాను. ఓ దేవతలారా మునులారా, మీకు భయం పోలదు, నేను సూర్యవంశమున శ్రీరాముడనే పేరుతో జన్మిస్తున్నాను. మీరు 33 కోట్ల దేవతలు, 72,000 వల వనచరులై వసుధేందు పుట్టండిని ఆజ్ఞాపించున్నాడు. దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగంబు చేయగా యాగ ఫలంబున రామ లక్ష్మణ భరత శత్రుఘ్నన్ పేరుతో జన్మించున్నారు. విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణంగా ఉన్నారు. తాటకి సువావులను సంహరించి ఉన్నారు. మిథిలా నగరమునకు వెళ్లి హరివిల్లును విరసి సీతను పరిణంబాడి వచ్చు మార్గమున పరశురాము బాహుబల గర్వమణంచి అయోధ్యకి రాగా తన తల్లి కైకబోధల వలన తండ్రి గారి మాట నిలబెట్టుకై 14 సంవత్సరములు అరుణ్యవాసం చేయ నిశ్చయించి రామ లక్ష్మణ సీత సమేతముగా గంగానది తీరమునం దాటి ఉన్నారు. గౌతమి నది ప్రాంతమున దండకారడవిలో పర్ణశాల గావించుకొని ఉన్నారు. రావణ బ్రహ్మ చెల్లెలు శూర్పణఖ చెటికిని వెళ్లి శ్రీరాముని కామంతమును పలుకగా లక్ష్మణస్వామి కోపద్వీత మానసుండై కరవాలంబు గైకొని శూర్పణఖ ముక్కు చెవులు తరిగి పంపించున్నాడు. ఆ మంటకు తాళలేక తన అన్నగారైన రావణ బ్రహ్మ వద్దకు వెళ్లి, అన్నా రావణ, ఎవరో నరులు రామ లక్ష్మణ సీత సమేతముగా

గంగా నది గౌతమి నది ప్రాంతమున దండకార అడవిలో పర్ణశాల గావించుకొని ఉన్నారు. నా ముక్కు చెవులు కోసి నన్ను పరాభవించి ఉన్నారు. రాముని భార్య సీతామహాదేవి మహాసౌందర్యవత ఆ కాంతను గైకొని వచ్చి నా పగలు చల్లార్చమని చెప్పగా రావణ బ్రహ్మ మారీచుని మాయా మృగవేషముతో పర్ణశాల వద్దకు పంపించున్నాడు. ఆ సువర్ణ లేడిని సీతామహాదేవి చూచున్నది. నాథా శ్రీరామచంద్ర, ఆ బంగారు లేడి నాకు పట్టివ్వమని కోరగా శ్రీరామచంద్రుడు ధనుర్ధారి అయి ఆ లేడి అంటే వెళ్ళి ఉన్నాడు. కొంత తడవనకు శ్రీరాముని బాణజ్వాలంబులకు ఆ మాయా

నీవు త్వరితముగా వెళ్ళి మీ అన్నగారిని తోడుకొని రమ్మని చెప్పగా లక్ష్మణుడు కూడా అరణ్యమునందు వెళ్ళి ఉన్నాడు. రామ లక్ష్మణుడు పర్ణశాల వద్ద లేని చూసున్నాడు రావణ బ్రహ్మ. జంగమదేవర వేషం చేత మాతా భిక్షాందేహి అని ఉన్నాడు సీతామహాదేవి. కొన్ని ఫలంబులు ముత్యములు రత్నములు గైకొని రాగా తన నిజస్వరూపం చూపించున్నాడు. దశాపది శిరస్సులు వింశతి ఇరువది హస్తములు చూపించగా ఆ ఇకృత రూపమును సీతామహాదేవి చూచి ధరణి భూమి యందు మూర్ఛాగతురాలుగా పడి ఉన్నది. తన ఖడ్గంబు చేత ఆ గడ్డను పెకలించుకొని పుష్పవిమానంపై నిడుకొని ఆకాశ మార్గంగా వెళుతున్నాడు. జటాయుడు అడ్డగించి ఉన్నాడు. జటాయుడు రెక్కలు నుంచి తన లంకారాజ్యము నిడుకొని వెళ్లి 366 వనక్షేత్రములో శిమిశివా వృక్షం కింద చెరబెట్టి ఉన్నాడు. రామ లక్ష్మణులు మారీచుని వధించి పర్ణశాలకు వచ్చి చూడగా సీత లేదని గ్రహించి కొంత తడవ దుఃఖించి సీతను వెతుకుతూ మార్గ మధ్యమున జటాయునకు మోక్షం ఇచ్చున్నారు. ఋష్యముఖాద్రికింజేరగా అక్కడ వాలి సుగ్రీవులు తారనిత్యార్థము కలహించుకుంటుండగా సుగ్రీవుని అనుమతి చేత వాలిని అమోఘాస్త్రమనే బాణం చేసి సమరోపాయం చేసి ఉన్నాడు. సుగ్రీవుని రాజుగా చేసి ఉన్నాడు. వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా చేసి ఉన్నాడు. 72,000 వనచరులను సమకూర్చుకుని వర్షాకాలం మగుట చేత 4 ఉన్నారు. ఈనాటి దింసమున శ్రీ సుగ్రీవరాజు శ్రీరాముని సమీపం మనకు ఏ విధంగా బయలుదేరిందంటే

0: స్వామి రామచంద్ర, పదివేల దండ ప్రణామంబు. నా తప్పులు మన్నించి నన్ను కృతార్థుడిని చేయము స్వామి.
1: గ్రీవరాజా, నిన్ను రప్పించిన కారుణం ఏమనగా, నీ అన్నగారైన వాలిని సంహరించినట్లయితే సీతాదేవి జాడలు కనుగొంటున్నానని అభయమిచ్చున్నావు. నీవు పట్టాభిషిక్తుడవై మోహలాలసమ్మున కార్యపాలన తెలియకున్నావు. వాటి తిమ్మసమ్మున 72,000 వల వనచరులను ఆయుత్తపరిచి తూర్పు దిగ్భాగమున కొంతమందిని, పశ్చిమ భాగమున కొంతమందిని, ఉత్తర దిగ్భాగమున కొంతమందిని సీతాదేవి జాడల మిత్యార్థంగా పంపము. దక్షిణ మార్గంగా నూరామడ పడవగలిగిన సముద్రమును దాటి రావణాసురుని లంకానగరమునకు వెళ్లే ధీరులు ఎవరైనా ఉంటే నా దనక పంపించము.
0: అలాగనే స్వామి, తమ ఆజ్ఞ చిరసా వహిస్తున్నాను. అయ్యా కబీరులారా, శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించి ఉన్నారు. వినకుల

0: అయ్యా కబీరులారా, శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించున్నారు. అయ్యా సుషేణ, నీవు నీ అష్ట 8 కోట్ల సైన్యమును గైకొని సీతాదేవి జాడల మిత్యార్థమై పశ్చిమ భాగమునకు బయలుదేరిపోవు. అయ్యా నీలా, నీ 6 కోట్ల సైన్యమును గైకొని తూర్పు భాగముగా వెళ్ళము. నేను నా సైన్యమును వెంట నీడుకొని ఉత్తర భాగమునకు పోవుతున్నాను. ఇక మన తాతగారైన జామవంతుడు పిలిచి వచ్చేదను. వినవయ్య భల్లు కవీరాగ్రగణ్యా, పెద్ద వరు శంభులు పెంపొందినావు, పెద్దలు నీ కన్న పెద్దలు లేరు. ఏ బుద్ధి చెప్పినా ఈ వేళ మాకు ఆ బుద్ధి నటు మీద ఆలకించదము. తాత తాత జమంత, 10,000 దండ ప్రణామంబులు. నా తప్పులు మన్నించి నన్ను కృతార్థుణ్ణి చేయము తాత.
1: ఎవరండి మీరు?
0: తాతగారు, నేను సూర్యుని కుమారుడను, సుగ్రీవరాజు.
1: సుషేణుడవా?
0: తాతగారు, నేను దండుకదొరను, సుగ్రీవరాజును.
1: అదే లేవయ్యా, వాలి కుమారుండవ అంగదుడిగా నాకెందు తెలీదు.
0: తాతగారు, నేను సూర్యుని కుమారుడను, సుగ్రీవరాజును.
1: అయ్యా ఎవరో గాని దగ్గరగా వచ్చి బిగ్గరగా మాట్లాడితే నాకు వినిపిస్తుంది.
0: తాతగారు, నేను సుగ్రీవరాజును, దండుకదొరను.
1: ఓహో, దండుకదొరవ సుగ్రీవరాజువా? కూర్చోండి, పాషాణ బండపై కూర్చోండి. ఏమనుకోవద్దండి, నాకు అక్షి నేత్రములు కనిపించవు, మొదటి 3 పుట్ల చెవడం ఉన్నది. ఏమనుకోకండి, ఎందుకు నిత్యార్థం రప్పించి ఉన్నారు?
0: శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించి ఉన్నారు.

0: దక్షిణ మార్గమున పోయి ఆ నూరాముడు పడవు కలిగిన సముద్రమును దాటి రావణ బ్రహ్మలంక పట్టణమునందు సీతాదేవి జాడలు కనుగొని వస్తున్నామని శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించున్నారు.
1: నీ వలే పడుచు యువన కాలంలో నేను గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశానండి.
0: ఏ ఘనకార్యములు తాత?
1: ఇది భూమి ప్రదక్షిణంబు ఇట్లు తిరిగి తిని ముదమితో నొక్కకుండా నా మోకాట విరగే రాజా, నీ వలే పడుచువన కాలంలో ఉండగా ఈ భూమి ఎంత వెడల్పు ఉన్నది, ఎంత పొడవు ఉన్నది చూద్దామని కుతూహలము కలిగి ఉదయాద్రి నుండి హస్తాద్రికి, హస్తాద్రి నుండి ఉదయాద్రికి లంఘించి దుముకుతున్నాను. దుమికే టైంలో సూర్య భగవానుడు ఉదయించి వస్తున్నాడు. ఈ సూర్యుడు అనగా ఎంత మహత్కార్యంబని గర్వించి వచ్చే సూర్యుని రథమునకు ఎదురుగా తాకి ఉన్నాను. వేయి కిరణములు కలిగిన మహానుభావుడు గనక ఆ వేయి కిరణముల కాంతికి నా నేత్రములు కనిపించగా ఇసురుగా వెళ్లి వేడామడ వెడల్పు 14 గామడ పడవలు కలిగిన పర్వతంపై బాళ్ల బక్కలు పడ్డాడు. అయ్యా, అందులో చాలా యుగములకు పెద్దవాడిని.
0: ఏ యుగములకు తాత?
1: అనంత, అద్భుత, తమంజ, తన్నుజ, భిన్నజ, భిన్నాయక, అమాయక్త, మైరణ, మాంద్రణ, కృతయుగ, త్రేతాయుగం వరకు చాలా యుగములకు పెద్దవాడిని. అయ్యా, భూమి ఆకాశం కన్నా, సూర్య చంద్రాదుల కన్నా 6 నెలల పెద్దవాడిని. నాకా అక్షి నేత్రములు కనిపించవు, 3 ఫుట్ల చెవుడు ఉన్నది. నేనా నూరామడ పడవ కలిగిన సముద్రమా దాటలేను, రావణాసురుని లంకా నగరమునకు వెళ్ళలేను. నేను శ్రీరాముల వారి పాదపూజ చేసుకుంటూ వారి సన్నిధానంలో ఉంటున్నాను. మన 72 వేల వనచరుల ఎందు అంజనీ దేవి కుమారుండు ఆంజనీయుల వారిని రప్పిస్తే ఈ కార్యం చక్కబెడుతున్నాడు. త్వరితంగా రప్పించండి.
0: అలాగునే తాతగారు. జగత్ ప్రాణ సమీరణ వాయువేనైతే వాయువ వాయునందన త్వరితముగా వేంచేసి శ్రీరాముని వద్దకు వెళ్ళుము.

0: స్వామి రామచంద్ర, మత్సంకల్ప ఇకల్పంబులు మీ ఉభయ కావేరి తీరంబులు, నా దేహంబు మీకు రంగక్షేత్రము స్వామి, నన్ను మన్నించి నన్ను రప్పించిన కారణం మేమో తెలియజేయమ్మా.
1: ఆంజనేయ, నిన్ను రప్పించిన కారణం మేమనగా, సీత

0: ఆంజనేయ, నీవు దక్షిణ మార్గంగా పోయి నూరామడ పొడవు కలిగిన సముద్రమును దాటి రావణాసురుని లంకా నగరమునకు వెళ్లి సీతాదేవి జాడలు కనుగొంటున్నావని నిన్ను రప్పించి ఉన్నాను మారుతి.
1: స్వామి రామచంద్ర, మీరు ఆజ్ఞాపించినట్లయితే నేను ఒక ఉపాయం ముందు తెలియజేస్తున్నాను.
0: అదేమి?

0: స్వామి రామచంద్ర, మీరు ఆజ్ఞాపించినట్లయితే నేను ఆ రావణాసురుని లంకానగరమునకు వెళ్లి ఆ రావణాసురుని పది శిరములకు నా బాలమునందు చుట్టి సప్త సముద్రమునందు ముంచి జానకీ మాతను నా భుజములపై నీడుకొని తమ సముఖమునకు గైకొని వచ్చున్నాను స్వామి.
1: ఆంజనేయ, నీవు అంతటి సమర్థుడివి, అయినను వట్టే ధర్మ మార్గం మునకు నా మనస్సు అంగీకరించదు. నేను చెప్పిన విధముగా చేయము.
0: అలాగనే.

0: ఆంజనేయ ఇదేనాదు ముద్రికా విధి సీతకిచ్చి రావణాసురుని లంకానగరం పరుగు వెళ్లి సీతాదేవి కనపడిన తక్షణమే ఈ ముద్దుటుంగరమ్మను సీతాదేవికిచ్చి దుఃఖించవలదని ధైర్యము చెప్పి సీత సమాచారము నాకు తెలుపుము, సీత కొప్పులో ఉన్న శిరోరత్నము ఆనుబాలుగా వైకుంఠరమ్మ మారుతి.
1: అలాగునే స్వామి తమ ఆజ్ఞ శిరసా వహిస్తున్నా,
0: నిన్ను దీవిస్తున్నాను ఇట్రమ్ము.

0: ఘనబాహుయుగము కుంజరానలుడు నీ కుక్షి రక్షించు అంజనా సుతవేగ నరగిరమ్మిఘను. ఆంజనేయ క్షేమముగా పోయి లాభంగారమ్ము.
1: నన్ను బొమ్మని రాముడాన దిద్దుటాయు మనమున హర్షించి మర్కటోకముడు వినయముతో రామ విభునకు మొక్కి అనురాగమున నేగే నమ్మయాబలుడే.
0: ఆంజనేయుల వారు శ్రీరాములు వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి ఆకాశ మార్గంగా బయలుదేరి ఉన్నాడు.

0: సముద్ర ప్రభు అని ఆంజనేయుల వారు సముద్ర తీరమును చేరి సముద్రోజ్జాప్తి కూపారాపారావార సరస్వతి లవణైక్షు సురాసర్పి దదిక్షీర జలార్ణవహాని సప్త సముద్రములకు నమస్కరించి ఉన్నాడు. నమస్కరించి ఆకాశ మార్గంగా ప్రయాణమై ఉన్నాడు. అప్పుడు ఎవరు చూచున్నారు? దేవతలు, మునులు, యక్ష కిన్నెర కింభుషాదులు, గరుడ గంధర్వాదులు. ఈ ఆంజనేయులు వారు రావణ బ్రహ్మ లంకా నగరమును వెళుతున్నాడు. అక్కడ ఖరాసుర, ఖడ్గరోమ, దీర్ఘజింహ, వక్రనాశ, జమ్ముమాలి, పాముసుమాలి ఇలాంటి బలశాలులు ఉన్నారు. వారిని జయిస్తున్నాడో లేదో అని అలపాములకు తల్లి అయినట్టి సురసను తయారు చేసి ఆంజనేయులు వారిపై బలపరాక్రమం చూడాలని యుద్ధానికి పంపించారు. ఆ సురస అడ్డం వచ్చి, ఓరి గర్వంధ మర్కటాధమా, ఎచ్చోటికి పోతున్నావు, నిలవరా అన్నది.
1: ఇప్పుడు ఇక్కడ ఉండవే ఓ ఎర్రిదానా, ఓ ఈ సురస, దండి కార్యము నాకు తగిలి ఉన్నది, ఇప్పుడు నీవు ఇక్కడ ఉండుము
0: అని ఆ మాటలకు సురస కోపద్వీత మానసురాలై దశా పది యోజనములు గంహరము చాచినది. దశ అనగా పది, యోజనమనగా ఆమడ, గంహరమనగా నోరు. పది ఆమడ తన నోరు చాచి ఉన్నది. అది చూచున్నాడు ఆంజనేయులు వారు. అరవది ఆమడ దేహం పెంచున్నాడు. అది

0: మనిషి సురస నంటికి మింటికిం చాసి తననోరు దిగ్వాంతి చెంద. భూమికి ఒక పెదము, ఆకాశానికి ఒక పెదము చాసి, ఓరి గంధర్వ గర్వాంధ, ఒరే మర్కటాధమా నిలు, నిలు అని సురసనోడించి ఉన్నాడు పవమానసుతుడు. ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. మైనాయకుడు అనే పర్వతరాజు ఎదురు మార్కొని ఉన్నాడు. ఓహో ఇదేదో రాక్షసమాయని ఒక గుద్దుగు తిన్నాడు. స్వామి ఆంజనేయ, నేను పర్వతరాజును, నేను మైనాయకుడు అనే పర్వతరాజునండి, మీకు ఏదైనా సహాయం చేయవాలని వచ్చాను మహాత్మా.
1: మైనాయక, ఈ పర్వతములన్నీ గాది బుట్ల వలె ఎక్కడవి ఎక్కడవే ఉంటున్నవి. నీకు పక్షాహార రెక్కలు కలిగి ఉన్నావు, కారణం ఏమియో తెలియజేయము.
0: స్వామి ఆంజనేయ, కృతయ గమ్ములో ఈ పర్వతములన్నీ కూడా పక్షాహార రెక్కలు కలిగి ఉన్నవి. ఈ గర్వము చేత దేవేంద్రుని మధువనముపై తిరుగాడుచుండగా దేవేంద్రుడు వజ్రాయుధము వైకొని వచ్చి ఆ పక్షాహార రెక్కలు నరుకుతూ వస్తున్నాడు. నేను భయంబు చేత మీ తండ్రి గారైన వాయుదేవును ఆశ్రయించున్నాను. అట్టి వాయుదేవులు వారు వైకొని వచ్చి ఈ సముద్రమందు దాచి నన్ను పాడి ఉన్నాడు. నీవు నాకు ఆప్తుడవు, నా పర్వతంపై కూర్చొని ఈ ఫలములు భుజించి ఉదకములు గురోలి తదుపరి ప్రయాణం గాండి మహాత్మా.
1: మైనాయక, నీ స్వామి భక్తి నా మనమున సంతోషముగా ఉన్నది. నేను శ్రీరామగారి అర్థినై పోతున్నాను, తిరిగి వచ్చినప్పుడు నీ కోరికను తీరుస్తున్నాను. ఇక నేను పోయి వచ్చేదా.
0: అలాగే వెళ్ళండి అని ఆంజనేయుల వారు ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. ఛాయాగ్రహం అనే మత్స్యహా చేప గబళించి మృంగి ఉన్నది. దాని గర్భం చీల్చుకొని బాలసూర్యుని వలె బయటకు వచ్చి సముద్రము దాటి సువేలాద్రి పర్వతం వెక్కి దక్షిణ మార్గంగా చూచున్నాడు. ఆహా ఏమి ఈ లంకాపట్నము, ఎంత శోభాయమానంగా ఉన్నది. ఔరా

వారు మార్జ్యాల మాతృడై మరి లంక దొచ్చి మార్జ్యాల ఆ పిల్లి అవతారం ఎత్తి ఉన్నాడు. ఆ లంకలో ప్రవేశించి తొలిద్వారంలో పాదం మోపగానే ఆ లంకా పట్టడం కాపలా ఉన్నటువంటి లంకని చూచున్నాడు. ఉరాయి మర్కటాధమా, ఎవర్రా నీవు, ఎవరు పంపగా వచ్చున్నావు?

0: లంకిణి, ఈ లంకా నగరమునందు అలనేరేడి ఫలములు, జామ ఫలములు, సూత మామిడి ఫలములు, ఖర్జూర ఫలములు, దానిమ్మ ఫలములు గలవని చెప్పగా మర్కటహ కోతులకు ఫలములంటే ఆపేక్ష గనుక వాంఛ వీడేరి వచ్చి ఉన్నాను. నీవు నాకు అనుమతించినట్లయితే ఈ లంకలోకి పోయి నాలుగు ఫలములు భుజించి వచ్చున్నాను.
1: ఓరి దుర్మార్గుడా,

0: నేను అనుమతిస్తే నాలుగు ఫలాలు భోజనం చేస్తున్నావా? ఒరే, ఈ లంకాపట్టణానికి శాపం ఉన్నది, లోపలికి అనుమతించను. నువ్వు వచ్చిన మార్గాన్నే వెనుదిరిగి పోయావా పోయావు, లేకపోతే నా గదాఘాతం చేత నీ శిరస్సు వేయి వరక్కలు చేస్తున్నాను. దుర్మార్గం
1: అయితే నాకు అనుమతించట్లేదు.
0: అనుమతించను.
1: అయితే

0: రాజా క్షణ క్రితమున లంకిణీవై ఉన్నావు, ఇప్పుడు చూసినట్లయితే రాజు వలే ఉన్నావు. నీవు ఎవరు, నీ వృత్తాంతం ఏదో తెలుపుము.
1: స్వామి ఆంజనేయ, నేను క్రితములో గంధర్వుడనే రాజును. అయితే ఈ లంకాపట్నము దేవశిల్పి విశ్వకర్మ నిర్మాణం అయి ఉన్నది ఈ నగరము. కావున ఈ లంకాపట్టణం వరకు శాండిల్య మహాముని శాపం పెట్టి ఉన్నాడు మానవ మనుషుల చేత, మర్కట కోతుల చేత ఈ లంక సర్వనాశనం అయిపోవుగా అని శాపం పెట్టి ఉన్నాడు. అది చూసి రావణ బ్రహ్మ మామగారైన మయబ్రహ్మ వచ్చి, ఓరి గంధర్వ, ఈ లంకాపట్టణమునకు శాపం ఉన్నది, కావున ఈ తొలిద్వారములో మానవ మనుషులకు గాని మర్కట కోతులకు గాని ఎవరికి లోపలికి అనుమతించకుండా జాగ్రత్తగా కంటికి రెప్పవలే కాపాడమని నాకు ఆజ్ఞాపించున్నాడు. నేను ఇక్కడ కాపలా ఉన్నాను. అంటే ఆ నేను ఉండగా ఒకనాటి దివసమున బ్రహ్మత్వో భూసుర జ్యేష్ఠి పరమేష్ఠి పితామహ హిరణ్య గర్భో లోకేశో స్వయంభూ చతురన్న అట్టి చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఈ లంకాపట్నం శోభాయమానం గాంచుటకొచ్చున్నాడు. ఆ వచ్చినది బ్రహ్మదేవుడు అని తెలియకుండా నేను ఆ బ్రహ్మదేవునికి అనేక విధములుగా బాధించి ఉన్నాను. ఆ బ్రహ్మదేవుడు, ఓరి గంధర్వ, కన్ను మిన్నుగానకుండా బ్రహ్మదేవుడైన నన్నే బాధించి ఉన్నావు, నీవు లంకిణివైపోవుగా కాని శాపం పెట్టి ఉన్నాడు. స్వామి బ్రహ్మదేవ, నీవు మానవ మాత్రుడు అనుకుని నేను అడ్డగించి ఉన్నాను. స్వామి, నీవు బ్రహ్మదేవుడైన సంగతి తెలియకుండా వెరుగక చేసిన నా అపరాధమును మన్నించి నా నిజవేషం నాకు వచ్చేటట్లు ఆజ్ఞ ఇయ్యమని నేను సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి ఉన్నాను. నీవు తెలిసి చేసిన తెలియక చేసిన నా శాపమును తిరుగులేదు. కావున నీవు ముందు త్రేతాయుగం పుట్టబోతున్నది. త్రేతాయుగములో శ్రీయాంజనేయులు వారు ఈ లంకాపట్టణమునకు వచ్చినప్పుడు అతని పాదధూళి చేత నీ శాపం విడేరుతుందని చెప్పి ఉన్నాడు. నీ వచ్చిన శ్రీరామ కార్యము నాకు తెలుసును. రావణాసురు నీవు లాస్ మందిరం ఉత్తర గోపురం ఎక్కి దక్షిణ మార్గంగా చూస్తే సీతాదేవి కనపడుతున్నది. ఇక నేను మా గంధర్వలోకం వెళుతున్నాను మహాత్మా, నాకు ఆజ్ఞ ఇవ్వండి.
0: క్షేమముగా వెళ్ళిరమ్ము.
1: అలాగునే ఈ కథ ఇంతటితో సమాప్తము.

0: జై చంద్రమాణగైందో జై అక్రూర వర్తకైందో జై అంబరీష వర్తకైందో.
1: మీరింతవరకు లంకిణి శాప విమోచనం తోలుబొమ్మలాట విన్నారు. నిర్వహణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం.
2: ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు. ముందుగా మంచి కుటుంబం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినండి.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన సమాప్తం. ఇప్పుడు పి. సుశీల్ పాడిన పాట చిత్రం మల్లెపువ్వు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలకు కారణమైన వారికి శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. చర్చ అనంతరం వివిధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమరావతి అద్భుతమైన నివాసయోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలతో పాటు అధికారుల నివాసాలు, ప్రజాప్రతినిధుల భవనాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణ పురోగతిని మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఐకానిక్ టవర్లలో డిసెంబర్ నాటికి 12 అంతస్తుల నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. రైతుల సహకారంతోనే అమరావతి నిర్మాణం సాధ్యమైందని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులని ఈరోజు చూస్తా ఉంటే 14-19 మధ్యలో నేను చేసినటువంటి పనులు పూర్తి చేస్తున్నా. ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా నివాసానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాయండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసుకునే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని డిజిటల్ ఆరోగ్య సేవల పథకం అమలుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంజీవని ద్వారా రాష్ట్రంలోని 5 కోట్లకు పైగా ప్రజల ఆరోగ్య రికార్డులను ఒకే డిజిటల్ వేదికపై సమీకరించి సమగ్ర వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రోగుల ఆరోగ్య చరిత్ర ఆధారంగా ముందస్తు హెచ్చరికలు, టెలికన్సల్టేషన్, నిరంతర వైద్య పర్యవేక్షణ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కుప్పంలో విజయవంతంగా అమలు చేసిన ఈ పైలట్ ప్రాజెక్టు ఆధారంగా త్వరలోనే రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు. నీట్ పరీక్షా పత్రం లీక్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు జేపీ నడ్డా తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలను పక్కనబెట్టి పరీక్షా పత్రాల లీకేజీ వంటి కీలక అంశంపై ప్రతిపక్షాలు నిర్మాణాత్మక చర్చలో పాల్గొనాలని కోరారు. పరీక్షా పత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క ప్రభుత్వానికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ అంశంపై లోతైన చర్చకు పార్లమెంటే అనువైన వేదిక అని, చర్చకు అవసరమైన సమయాన్ని ప్రతిపక్షాలు నిర్ణయించుకోవచ్చని చెప్పారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించేలా సమర్థవంతమైన విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమలలోని ఆంజనేయ స్వామి విగ్రహ అపహరణ కేసును వేగవంతమైన దర్యాప్తుతో 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా

0: పిస్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో అభినందించారు. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆలయాల్లో సీసీటీవీ నిఘా, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ, ఆధునిక భద్రతా వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ శ్రామికులకు ఉపాధి కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విపిజి రామ్జీ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల్లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాలతో ఉపాధి శ్రామికులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1906 జులై 23వ తేదీన మధ్యప్రదేశ్లోని భవ్రాలో జన్మించిన ఆయన స్వాతంత్రోద్యమంలో భాగంగా కాకోరి రైలు దోపిడీ, బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ శాండర్స్ హత్య వంటి వాటిలో కీలక పాత్ర పోషించారు. 1931 ఫిబ్రవరి 27వ తేదీన బ్రిటిష్ వారికి చిక్కకుండా తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న చిరస్మరణీయులయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా భారతదేశం ఆయన ధైర్యాన్ని, దేశభక్తిని స్మరించుకుంటుంది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి ఏ మలోలా ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉన్నారని, ఇంటింటి సర్వే ద్వారా ప్రతి ఓటరుకి గణన పత్రాలను అందజేసి వాటిని డిజిటలీకరణ చేసినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితాను ఈ నెల 31వ తేదీన ప్రచురిస్తామని తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరి కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరి ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలకు కారణమైన వారికి శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
3: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
4: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
2: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
3: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
6: చిక్కుకున్నాడు.
7: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఆకాశవాణితో నా అనుభవాలు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో పరిచయం వినండి.
2: ఆకాశవాణిలో వారి గళం ద్వారా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయినటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ కొందరు వ్యక్తుల్లో ఆవిడ మాట ద్వారా, ఆవిడ నటించినటువంటి అనేక పాత్రల ద్వారా ఈనాటికి శ్రోతల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీమతి శారదా శ్రీనివాసన్. వారి విజయవాడ ఆకాశవాణి కేంద్రంతో ఉన్న అనుబంధాన్ని గురించి ఈరోజు మనం ముచ్చటిద్దాం. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: ఆకాశవాణి అంటేనే గతంలో చాలా మందికి చాలా మంచి నేస్తం,
3: అవును
2: శబ్ద నేస్తం అనాలేమో. అందులో మీరు ఆకాశవాణికి ఎలాగ పరిచయం అయ్యారు విజయవాడ ఆకాశవాణికి?
3: అవునండి, ఒక రకంగా చెప్పాలంటే ఇది నా పుట్టిల్లు ఈ విజయవాడ ఆకాశవాణి అన్నది. నా గొంతుకు ఒక విలువ ఉన్నదని కానీ, నా నటనకు ఒక ప్రాణం పోసింది కానీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం అండి. నాకు ఏమీ తెలియదు అంతకు పూర్వం, నటన అంటే ఏమిటో తెలియదు, అసలు ఇలా చేయగలనన్నటువంటి ఒక ఊహ కూడా లేదు నాకు అలాంటివి చేయగలనని. అలాంటి ఒక మనిషిని ఇక్కడికి వచ్చి అన్నీ చేయగలిగి ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నాకు ఒక స్థానం ఉన్నది ఈ నటనలో కాబట్టే కదా. ఆ స్థానానికి నన్ను తీసుకొచ్చింది విజయవాడ కేంద్రం. మొట్టమొదట నేను ఈ ఊళ్ళోనే ఒక హిందీ కాలేజీలో ప్రవీణ ప్రచారక్ చేస్తుండేదాన్ని ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ పంపించారు విజయవాడ రేడియో స్టేషన్ వాళ్ళు, మీ సంస్థ ద్వారా ఒక నాటకాన్ని ప్రొడ్యూస్ చేయమని, ఫలానా నాటకాన్ని. కానీ అక్కడ ఆర్టిస్టులు ఉన్నారో లేదో వీళ్ళకి తెలియదు కదా. 4-5 క్యారెక్టర్స్ ఉంటే అక్కడి నుంచి 10 మంది పిల్లల్ని తీసుకురండి, మగవాళ్ళని ఆడవాళ్ళని, మేము ఆ వాయిస్లు విని ఎవరు సూట్ అవుతారో మేము సెలెక్ట్

0: చేసుకుంటామని వీళ్ళంటే మా లెక్చరర్ ఆయన వేమూరు రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చారు ఇక్కడికి మమ్మల్ని అందరినీ. ఇలాగే నన్ను కూర్చోబెట్టి స్టూడియోలోకి పంపించి చదవమన్నారు. యాక్చువల్గా దానికి ఒక తెర కూడా ఉన్నది అప్పుడు,
1: అవును,
0: అంటే అవతల వాళ్ళు నాకేం కనిపించట్లేదు. ఉత్త స్టూడియో
1: ఆడిషన్.
0: ఆడిషన్, అది ఆడిషన్ అని కానీ వాటి పేర్లు కూడా తెలియవండి నాకేమి. కృష్ణ గోపాలి గారు అలా అది పట్టుకుని ఆ కాగితం చదవండి అమ్మా అన్నారు. ఎక్కడించో వినిపించింది మాట, చదివేసేసా. సరే చదివి అయిపోయింది, బయటకు వచ్చేస్తే అందరూ ఎలా ఉంది ఎలా ఉంది, ఏనా భయంగా ఉందంటే ఏం లేదు అక్కడ అని నేను చెప్తున్నా. వెనక నుంచి ఎవరో వచ్చి ఎవరమ్మా ఇప్పుడు మీలో చదివింది అన్నారు. అంటే ఇదిగో ఈవిడే శారదా కుమార్ అని మాస్టర్ గారు చూపించారు. ఆయన ఏమంటారో అని భయంగా ఉంటుంది కదా.
1: అవును
0: అంటే అంత తెలియని రోజులు అనేందుకు ఇవన్నీ చెప్పడం,
1: అవును
0: ఏమీ తెలియని రోజులు అవి నాకు. అప్పుడు వెరీ గుడ్, చాలా బాగా చదివేవన్నారు. ఇంకా భయపడుతున్న నాకు అది ఏమిటో ఒక ఆధారం లాగా అనిపించి సంతోషం అనిపించింది అన్నమాట.
1: అంతేగా మరి
0: ఆ రోజు నుంచి నాకు హిందీ నాటకాలు, హిందీ నాటకాల తర్వాత నా పలుకు బాగున్నది, ఈ అమ్మాయి తెలుగు పిల్ల చక్కగా పలుకుతోంది తెలుగు అని బాలాంతరపు రజనీకాంతరావు గారు సజెస్ట్ చేసి ఆ అమ్మాయికి మంచి వేషం ఇవ్వచ్చు, సాంస్క్రిట్ లో కూడా పనికి వస్తుంది అని చెప్తే మన పింగళి లక్ష్మీకాంతం గారు సాంస్క్రిట్ ప్రోగ్రామ్ కి నాకు పిలిచారు నన్ను. నాకు అప్పుడు భయమే, సాంస్క్రిట్ నేనేం పలుకుతాను, నాకు ఏమి చేతకాని ఇది, దయచేసి నాకు వద్దండి అని వచ్చి అడిగాను. మొత్తుకున్నానంటే ఆయన వినలే, నీకు ఎందుకమ్మా రావడం, సాంస్క్రిట్ నీకెందుకు రావడం, నేను ఉన్నాను కదా అనిపిస్తాను కదా అని పాప ఆయన అన్నట్టుగానే నేర్పి సాంస్క్రిట్ ఎలా పలకాలి, భావంతో ఎలా అనాలి, అవన్నీ అవి నేర్పించి రికార్డింగ్ టైంకి వచ్చేటప్పటికి నిజంగానే నేను పలకగలననేటటువంటి ఒక శక్తిని, ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చారు పింగళి లక్ష్మీకాంతం గారు. ఆ తర్వాత నన్ను తెలుగు నాటకాల్లో ఆటోమేటిక్గా పిలిచారు వాళ్ళు. పిలిచి నా చేత తెలుగు నాటకాలు మంచి మంచి నాటకాలు వేయించారండి. నాకు మంచి పేరు ఇక్కడనే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చిందని నాకు ఎలా తెలుస్తుందంటే వాళ్ళు రాగానే నన్ను పలకరించి నవ్వుతోటి అందరూ చాలా బాగుందమ్మా లాస్ట్ టైం నువ్వు వేసిందని ఒకటి తర్వాత ఒకళ్ళు అంటుంటే ఇంకా ఎక్కడో గగన సీమల్లో విహరిస్తున్నట్టు.
1: అంటే రేడియోలో నటిగా పాత్రధారణ చేసేటప్పుడు అంటే గాత్రధారణ రకరకాల భావాలను పలికించడంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ గాత్రధారణ చేసేటప్పుడు నటిగా రకరకాల పాత్రల్లో మీరు బాగా మీకు కష్టం అనిపించినటువంటి పాత్ర ఏమిటి?
0: అలాంటి పాత్ర నాకు సోనార్ బాంగ్లా అని మేము ఒక నాటకం బంగ్లాదేశ్ విడిపడిపోతున్న టైంలో అనమాట. అప్పుడు చాలా కార్యక్రమాలు చేశాం కదా మనం. చేసిన సమయంలో సోనార్ బాంగ్లాని చిరంజీవి గారు ఒకటి నాటకం కె చిరంజీవి గారు అని రాశారు, అందులో హసీనా పాత్ర ఒకటి వేశాను. అది ఎలాంటిదంటే పాపం ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి అప్పుడు జరిగినటువంటి హింసాకాండలు సంఘటనలను అన్ని పేపర్లో వచ్చాయి కదా, మనం కూడా చదివి కళ్ళనీళ్లు కార్చాం కదా. వాటిని ఆధారం చేసుకుని రాసినటువంటి సజీవమైనటువంటి పాత్రది, అలాంటి పాత్రని వేశాను. అది వెయ్యలేని అనిపించేదనమాట నాకు, నేను అనలేను, నేను ఈ బాధ పడలేను అని అనిపించినటువంటి
1: ఎమోషనల్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది కొన్ని పాత్రలు చేసేటప్పుడు.
0: కరెక్ట్, అలాంటి పాత్రది హసీనా పాత్ర. మళ్ళా అలాంటిదే మెదియా పాత్ర, అది గ్రీక్ నాటకం. మెదియా పాత్ర కూడా అట్లాంటి పాత్రే. ఆ మొగుడు ఇదైపోయి ఇంకో రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటానంటే ఎన్నో రక తనేమో రాజ్యాన్ని విడిచి సాక్రిఫైస్ చేసి వస్తుంది ఆవిడ, రాజ్యాన్ని తల్లిదండ్రులను అన్ని విడిచి వీడిని పట్టుకొని ప్రేమ అనుకుంటూ ఎక్కడికో వేరే దేశం వెళ్ళిపోతే వాడికి రాజ్యాకాంక్ష ఉంది. ఆ రాజకుమార్తె వాడిని పెళ్లి చేసి అక్కడ ఏదో మామూలు ఉద్యోగం చేసుకున్నాడు ఆ రాజ్యంలో వాడిని, వాడికి ఆ రాజకుమార్తె వాడిని చూసి మోహపడి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ ఇద్దరు పిల్లలకి కూడా రాజకుమారుడి హోదా ఇస్తా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో దాన్ని వదిలిపెట్టు అంటే దానికి రెడీ అయిపోయాడు వాడు. రెడీ అయిపోతే ఆ పిల్ల పాపం మెదియా ఎంతో చెప్పి చూస్తుంది, ఇది కాదు జీవితం, మనం ఎంతో అనుకుని వచ్చాం, ఏం చెప్పినా వాడు వెండు, వెళ్ళిపోదలుచుకుంటే అప్పుడు ఆవిడ ఒక రకమైన రివెంజ్ తీర్చుకుంటుంది అనమాట, ప్రతీకారం తీర్చుకున్న దీంట్లో ఆ పిల్లల్ని చంపేస్తుంది. వాడికి ఎలాంటి సుఖము అందని ఇవ్వకూడదు అనుకుంటుంది ఆవిడ, చేసి ఆ పిల్లల్ని చంపేస్తుంది, తన కొడుకుల్ని చంపేసేసి ఆ పిల్లని ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడో ఆవిడ్ని ఒక రకంగా చంపించేస్తుంది. ఎలా వచ్చిందంటే ఆవిడ అక్కడి నుంచి వస్తూ తనతో పాటు ఒక లేడీని తెచ్చుకుంటుంది.

0: తెచ్చుకుంటుంది ఒక స్త్రీని,
1: బానిసని.
0: బానిసని తెచ్చుకుంటుంది ఆవిడ, వీళ్ళకి అంత ఒక దీనిగా చూసుకుంటుంది ఆవిడ, అది చేస్తుంది అనమాట, చంపించేస్తుంది. వీడు దిక్కులేని పక్షి కింద రోడ్ల మీద తిరుగుతాడు అనమాట. వీడు అలాంటి స్థితికి వాణి వాణి చంపదు,
1: వాణి మానసికంగా
0: మానసికంగా చంపే దెబ్బ కొడుతుంది అనమాట. అలా చేసిన ఆ పాత్ర వేయడం, ఆ పిల్లల్ని చంపడం, నిజంగా ఆవిడ చూస్తే మనకి ఇంత పాడు పని చేసింది అన్న దానికంటే కూడా ఆవిడ ఎంత బాధపడితే ఆ పిల్లల్ని ఆ పిల్లల మీద మొగుడు మీద ఆవిడకి ఎంత ప్రేమో, అలాంటిది ఆ పిల్లల్ని అలా చేయడానికి ఏ తల్లి ఒప్పుకుంటుంది? ఎప్పుడు చేస్తుంది ఆ పిల్లల్ని చంపుతుంది? అంత బాధ, అంత ఇవి లోపల గూడు కట్టుకున్నప్పుడే చేయగలుగుతుంది అది. ఆవిడ్ని చూసే మనకి జాలి వేస్తుంది నిజానికి ఆ పాత్రని. ఆవిడ ఇలా ఎందుకు చంపాలి, వదిలిపెట్టేయకూడదా, వాడు పెళ్లి చేసుకుంటే ఏమిటి, అలా అనిపించదు మనకి.
1: మనకి నాటకాల్లో, రేడియో నాటకాలు తొలి రోజుల్లో ఎక్కువగా వాళ్ళు పాట కూడా పాడేటటువంటి నృత్య రూపకం అనేసి కాకుండా సంగీత రూపకంగాను సంగీత నాటకంగాను ఉండేవి కదా. మరి మీరు అప్పుడు లైట్ మ్యూజిక్ కూడా మీరు పాడేవారా?
0: అవును, లైట్ మ్యూజిక్ కూడా పాడేదాన్ని. ఇక్కడ వేసిన వాటిని గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మరాఠీ నాటకం అది ఇది ఒకటి ఉండేదండి, ఆ నాటకాన్ని ఇక్కడ మనకి దీని కింద వచ్చింది. అది సంగీత ప్రధానమైనటువంటి నాటకం, అది రాగంతో వస్తుంది అది. దాని పేరు సడన్ గా నేను మీతో చెప్పలేకపోతున్నాను. అయితే అది మనకి నేషనల్ ప్రోగ్రామ్ గా వచ్చింది. అప్పుడు నేను ప్రోజ్ మాత్రమే నేను చదివాను, ఎందుకంటే లైట్ మ్యూజిక్ నేను పాడగలిగిన. అది మరాఠీలో చాలా ప్రసిద్ధమైనటువంటి సంగీత నాటకం. అంత సంగీతాన్ని నేను పాడి అలా ముఖ్యమైన దానిలో ఒప్పించగలిగే స్థితి కాదు అప్పటికి నాది. పాట అంటే పాట పాడాను, కానీ కొన్నిట్లో పాడగలిగేది కొంతమంది ఆర్టిస్టులే, నేను, బాలమురళీకృష్ణ గారు. అది ఒకటి నాకు ఒక సంతోషం అనమాట. అంటే ఆ లెవెల్లో నేను కూడా వాళ్ళతో చేరి నేను చదవగలిగాను అది అని అంత సంతోషం. ఆ నటించా,
1: ఎందుకంటే రేడియోలో చదవడానికి చాలా తేడా ఉంది, తేడా.
0: అవును. అలాగే ఖైదీ అని ఒక నాటకం, అప్పుడు మీకు గుర్తుందో లేదో, అంటే మీరు చాలా చిన్నవారు, మీకు తెలియదు కూడాను. 1.5 అవర్స్ నేషనల్ ప్రోగ్రామ్స్ ఉండేవి అప్పుడు, ప్లే ఉండేది. ఆ ప్లే ఏమిటి, సంగీతం కూడా 1.5 అవర్స్ ఉండేది, 9:30 to 11 ఉండేది. ఈ ప్లే అంటే ఇంత కట్ట డ్రామా, అది చేతిలో పట్టుకొని చదువుతుండే వాళ్ళం. ఖైదీ నాటకం చాలా బాగా వచ్చింది అప్పుడు. నేను, నండూరు విఠల్ గారు మెయిన్ రోల్స్, ఆ మెయిన్ రోల్కే బోల్డ్ ఎంత వేషం దాంట్లో, అది ఎప్పటికీ మర్చిపోలేను. అది మంచి పేరు పొందింది, ఆ నాటకానికి కూడా మంచి ప్రశంసలు వచ్చాయన్నమాట.
1: ఇప్పుడు నాటకాల్లో నటించడం ఒక ఎత్తు అయితే, నాటకంలో రేడియోలో నాటకాన్ని ప్రొడ్యూస్ చేయడం అంటాం, నిర్వహించడం అనేది, అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ.
0: కరెక్ట్.
1: అందులో ఆ ప్రక్రియలో మీరు ఆకాశవాణి వార్షిక పోటీల్లో బహుమతి కూడా పొందారు. ఆ రకంగా ప్రొడ్యూసర్ గా ప్రయోక్తగా మీ అనుభవాలు చెప్పండి.
0: అదే సంవత్సరం మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట ప్రొడక్షన్ లో అనమాట. మీది జీవని కదా, నాదేమో మహా నిష్క్రమణం. నా నాటకం రాసింది చిరంజీవి గారు. రేడియో నాటకాన్ని మనం కొన్ని ఆషామాషిగా చేసేస్తాం, ఏదో ఒక ఇంటర్లూడ్ ఏదో ఒకటి తెచ్చి, కానీ అన్నీ అలా ఉండవు. ఆ కథని పట్టి ఉంటుందన్నమాట మనకి, దానిలో ఉన్న సబ్జెక్టును పట్టి మనం ఇన్స్పైర్ అయిపోతుంది. మన మనసు దీన్ని ఇలా చేయకూడదు, దీనికి ఇలాంటి మంచి ఎఫెక్ట్స్ తోటి వాళ్ళకి వినిపించేలాగా, అంటే శ్రోతలు అడుగుతారు ఏమండి మీ నాటకం మాకు చూస్తున్నట్టుందండి అంటారు. వింటున్నట్టుందని అనరు, చూస్తున్నట్టే ఉందని. ఆ చూస్తున్న ఫీలింగ్ మనం కలిగించాలంటే మనం దానికి ఏం చెయ్యాలో, ఎలాంటి ఎఫెక్ట్స్, ప్రాణం.
1: అవును,
0: తప్పకుండా. ఇప్పుడు మన మ్యూజిక్ కూడా అలా అవుతుంది కొన్ని చోట్ల. శ్రోతలారా మీరు వినండి కరెక్ట్గా, ఇది మీ మనసులో పడాల్సిన విషయం అని నేను చెప్పాలంటే ఎలా చెప్పగలను పెద్ద డైలాగ్లో? దాని దగ్గర నేను మ్యూజిక్ వేసినప్పుడే అండర్లైన్ చేసినట్టు ఉంటుంది, బుక్లో అండర్లైన్ చేసినట్టు ఉంటుంది అది. అలా నేను చెప్పగలగాలి నేను. అలాంటి చోట్ల ఆ ఎఫెక్ట్ వాళ్ళ మనస్సుకు తగిలేలాగా నేను చెయ్యాలి. రేడియో ప్రొడక్షన్ అంటే మనం కొంత దానికోసం మనం ప్రత్యేకించి చెయ్యాలి. రోజు వాడే ఎఫెక్టే వేయకూడదు, రోజు వేసే కారు హార్నే వేయకూడదు, రోజు వేసే పిల్ల ఏడుపే వేయకూడదు. మనం దానికి అని కొంత క్రియేట్ చేయాలి. చేసినప్పుడు అది నిజంగా చూస్తున్న ఫీలింగ్గా కలుగుతుంది వాళ్ళకి. ఆ ప్రొడక్షన్కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది
1: అంటే వార్షిక పోటీల్లో బహుమతి ఒక్కటే గీట్రై కాదు, కానీ మీరు చేసిన వేరే ప్రొడక్షన్స్లో బాగా చేశాను అనుకునే ప్రొడక్షన్స్ రెండు మూడు మాటలు.
0: కోణార్క నాటకం అలా చేశానని నాకు బాగా జ్ఞాపకం ఉంది. కోణార్క కోసం నేను చాలా తాపత్రయపడి దానికి కావలసిన ఎఫెక్ట్స్ అన్నీ పట్టుకుని వచ్చి ఆ మ్యూజిక్

కూడా అలా ఉండేలాగా అలా చేశాను నేను. అలాగనే మట్టి మనుషులు సీతాదేవి గారి ప్లే, అది ఆ నాటకం, అది ఎంత పెద్ద పుస్తకం అది, దాన్ని శివం గారు ఇది చేశారు, దానికోసం నేను చాలా చేశాను. పాప పరిహారం ఒకటి, అలాంటి కొన్ని నాటకాలని నేను యాక్చువల్గా పురూరవ కానీ సుప్తశిల కానీ నేనే దానిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాను. నేను దానికోసం నిర్వహణ ఎవరు అంటే వేరే పేరు ఉండొచ్చు కదండి, వేరే పేరు ఉండొచ్చు, కానీ ఆ నిర్వహణలో 99%

0: ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాను నేను దానికోసం. నిర్వహణ ఎవరు అంటే వేరే పేరు ఉండొచ్చు కదండి,
1: అవును
0: వేరే పేరు ఉండొచ్చు, కానీ ఆ నిర్వహణలో 99% ఈ మ్యూజిక్ దగ్గర కూర్చొని చిత్తరంజన్ గారి దగ్గర కూర్చొని చేయించుకోవడము, లేదనంటే దాని ఎఫెక్ట్స్ చేసుకోవడము, ఏదైనా పాటలు రికార్డ్ చేయించుకోవడము, ఇవన్నీ కూడా నిర్వహణలో కొన్ని భాగాలే. ఇవన్నీ కూడా ఎలా కావాలి, మనకు అక్కడ ఎలా ఉంటే, సంగీతం ఇచ్చే వాళ్ళకి మనం చెప్పాలి మన భావాన్ని, అలా చేయించుకున్నవి ఉన్నాయి నాకు.
1: అంటే రచన కూడా పాత్రల్ని వాళ్ళు సంభాషణ రాసినటువంటి చాలా ప్రాధాన్యం వహిస్తుంది రేడియో నాటకం.
0: చాలా ప్రాధాన్యం.
1: అందులో మీకు బాగా మీరు మెచ్చిన నాటక రచయిత ఎవరు?
0: పాతకాలంలోనే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఎటొచ్చి రేడియోకి అడాప్ట్ చేసినప్పుడు శివం గారు చాలా బాగా చేసేవారు. కొంత పెద్ద పెద్ద డైలాగ్స్గా కాకుండా కొంచెం చిన్న మాటలుగా ఉన్నప్పుడు ఎక్కువ ఇదిస్తుంది అనమాట. అయితే ప్లే స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. కృష్ణమోహన్ రావు గారు ఒక నాటకంలో రాశారు, ఏది నవ్వులు పండితే ఉగాది. ఆ మాటలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే అది ఎంత బాగుంటుందంటే అంత బాగా రాశారు ఆయన. మరి గోరాశాస్త్రి గారు రాసిన ఆయన సెలవుల్లో కానీ ఆయన ఆనంద నిలయం కానీ ఎంత బాగుంటుంది చెప్పండి రేడియోకి. అది స్టేజ్ కంటే కూడా నేను చెప్తాను రేడియోకే ఎక్కువ ఇదే. అది రేడియో నాడి తెలిసి రాయగలిగిన శక్తి అలాంటి వాళ్ళకే ఉందన్నమాట. అయితే బరువైన మాటలు రాసి దాన్ని అంత బాగా ఒప్పించగలిగింది మళ్ళీ చిరంజీవి గారు. ఆయన రాసిన కాలయంత్రం కానీ, ఆయన రాసిన ఆకలి మందు కానీ, ఆయన రాసిన శ్రీకృష్ణ శిరోభారం కానీ, ఏ బీళ్లు తిరగబడుతున్నాయి, శాంతి సమరం, ఇలాంటివన్నీ అసలు ఆ పేర్లలోనే ఉంటుందన్నమాట. ఆయన అలాంటి ఒక మంచి రచయిత అండి. అంటే రెండు రకాలుగా మాటలు అంత బాగుంటాయి, ప్లస్ సబ్జెక్ట్ అలా ఉంటుందన్నమాట. అయితే మీ చేత నవ్వించకపోవచ్చు, అది హ్యూమరస్ ప్లే కాదు.
1: అన్నీ
0: ఆలోచింపచేసి మనిషిని హెచ్చరించి చైతన్యవంతుణ్ణి చేసేటటువంటి ప్లేస్ అవన్నీ అలాంటి నాటకాలు రాశారాయన.
1: అయితే చాలా మంది ఈ కాలం నటీమణులు ఉంటూ ఉంటారు కదా మన రేడియోలో నాటకంలో వేషం వేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ భావ ప్రకటనలు చిన్న చిన్నవి, పెద్ద సీనియర్ నటి మీలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి చిన్న చిన్న సూచనలు రెండు చెప్పండి.
0: నాకు తెలిసి నేను పెద్ద సూచన ఇవ్వగలిగినంత పెద్ద ఆర్టిస్ట్ నేను అనుకోవటం లేదు, కానీ నేను ఫీల్ అయ్యేవి ఒకటి రెండు చెప్తా.
1: చెప్పండి.
0: ముందర తెలుగుని ఎలా మాట్లాడాలని మనం మాటలకి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి పలుకుతున్నాం, అది వద్దు. ఎంత లైట్గా మనం దానికి ఎంత వెయిట్ ఇవ్వగలిగితే అంత మంచిది. కాక ఏంటంటే మీరు మొట్టమొదటి భాష బాగా పలకడం, ఆ చివరి అక్షరం కూడా మీకు వినిపించాలి. వినిపించాలి అన్నాను అనుకోండి, ఆ లీ కూడా మీ చెవుకు వినిపించాలి, అప్పుడే మీ మాట మాకు అర్థమవుతుంది అక్కడ రేడియోలో వినేటప్పుడు.
1: మీరు నటిగా ఎక్కువగా ఆనందించారా, ఈ కథలు నవలలు చదవడంలో ఎక్కువ ఆనందించారా?
0: అలా చెప్పడానికి లేదు, నటిగానే ఎక్కువ వేశాను, కానీ నవలలు కూడా చదవటం అంత సంతోషంగానూ చదివాను నేను. ఎందుకంటే నేను చదివిన దీని పట్టి ఉంటుంది కదా కృష్ణకుమారి గారు. నవలను నేను ఎలా చదువుతానంటే నాటకంలా. వాళ్ళు అంటారనమాట, నాటకంలా ఉందండి ఇది, మీరు ఎవరి డైలాగ్ ఉన్న వచ్చినప్పుడు వాళ్ళలాగానే అంటానన్నమాట, అనేందుకు ప్రయత్నిస్తా.
1: మీకు సవాల్ అనిపించిన నవల ఏది చదివేటప్పుడు?
0: రంగనాయకమ్మ గారి స్త్రీ చాలా ఇష్టంగా చదివాను. అలాగే నేను చదివిన కాలాతీత వ్యక్తులు అంత ఇష్టంగాను చదివాను. నాకు చాలా సంతోషం అనిపించినవి అవి అనమాట. ఇది కాక మరణానంతరం శివరామ్ కారంత గారి నవల అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక ముసలావిడ పాత్ర, పార్వతి ఆవిడ పేరు, 85 ఏళ్ల ముసిల్ది. ఆ పాత్ర చదివానమాట ఛాలెంజింగ్గా. అదొక్కటి మాత్రం నేను దాచుకున్నాను కూడా, ఎందుకంటే ఏ వారానికి ఆ వారు చెరిపేసేవాళ్ళం కదా మొత్తము. బట్ అది మహా ఉంటే 7-8 పేజీల్లో ఉందేమో, ఆ 8 పేజీలలోని నా మాటలు నేను విడిగా రికార్డ్ చేసి దాచుకున్నానమాట. చాలా బాగా వచ్చింది అది. నేను అంత బాగా దానిలో ముసలావిడ మాటలు అంత బాగా అనగలిగినందుకు నాకే సంతోషం వేసింది. నాకు అన్నీ ఇష్టమే. నా చేత ఈయన మనం పాత స్టేషన్ డైరెక్టర్ బాలసుందరం గారు ఒక చోట ఆయన ఇంగ్లీష్ నాటకంలో చోట ఏడిపించారు. ఈవెన్ ఆ ఏడుపు కూడా ఇష్టం కాదు, ఒక్కటే కదా, దానికి కూడా ప్రాధాన్యత ఉంది నా మనసులో. అది కూడా నటించడమే కదండి. అందువల్ల నేను ప్రతి చిన్నదానికి అలాంటి విలువ ఇస్తానని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను అన్నమాట. అది
1: ప్రతి వాళ్ళు కూడా అది రేడియోలో వచ్చేటప్పటికి
0: అది
1: మరి ఆ విషయాన్ని అందరూ గమనించాల్సి
0: గమనించాలి. నాకు ఇంతే వేషం ఇచ్చారెందుకు, చిన్నదే 4

0: మాటలు ఉన్నాయెందుకు? ఆవిడకి 15 పేజీల్లో ఉంది. అట్లా అనుకోవద్దు. మీరు మీకిచ్చిన 4 మాటల్ని మీరు ఎంత బాగా అనిపిస్తారో, రేపు పొద్దున మీకు 10 పేజీల్లో ఉండే డ్రామాకి వస్తుంది. 10 పేజీలు చక్కగా అనగలిగితే మీరు మనస్సు పెట్టి 30 పేజీలున్న 1 అవర్ ప్లేలో వస్తుంది మీకు మంచి వేషం.
1: మరి అందరూ కూడా ఈ భావి అంటే వర్తమాన నటీమణులు, తర్వాత అవుదాం రేడియో నటులు అవుదాం అనుకునే వాళ్ళు కూడా గమనిస్తారని ఆశిద్దాం. నమస్కారం.
0: ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు, మళ్ళీ నాకు విజయవాడ రేడియో స్టేషన్లో ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. నమస్కారం అండి.
2: ఆకాశవాణితో నా అనుభవాలు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు భారతీయ ప్రసార దినోత్సవం విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరం జులై 23న భారతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో రేడియో ప్రసారాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. 1927 జులై 23న ముంబైలో మొదటిసారిగా రేడియో ప్రసారం ప్రారంభమైన సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ప్రజలకు ప్రధాన సమాచారంగా, వినోద సాధనంగా రేడియో ఉండేది. వార్తలు, వ్యవసాయ సమాచారం, విద్యా కార్యక్రమాలు, సంగీతం, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో విషయాలను రేడియో ద్వారా ప్రజలకు అందించేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రేడియో ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఆ తర్వాత నుండి రేడియో ప్రసారాలు దేశవ్యాప్తంగా విస్తరించబడ్డాయి. ఎన్నో కార్యక్రమాలను అందిస్తూ దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆకాశవాణి ప్రముఖ పాత్ర పోషించింది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, జాతీయ సంఘటనల సమయంలో

లో ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో కూడా రేడియో కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలో ప్రైవేట్ సంస్థల ద్వారా కొనసాగినటువంటి రేడియో సేవలు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల భారత ప్రభుత్వం రేడియో ప్రసారాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఆల్ ఇండియా రేడియో 1936 అధికారికంగా ఏర్పడింది. స్వాతంత్ర్యం తరువాత మన దేశ అభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. 1957 భారత కవి పండిట్ నరేంద్ర శర్మ గారు సూచించిన ఆకాశవాణి అనే పేరును అధికారికంగా స్వీకరించారు. ఇక అప్పటి నుండి ఆకాశవాణి అనే పేరు భారతీయుల అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారత స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలో రేడియో అందించిన సేవలు ఎన్నో ఎన్నెన్నో. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాలు, రాష్ట్రపతుల సందేశాలు, జాతీయ పండుగల ప్రత్యక్ష ప్రసారాలు, పార్లమెంట్ వార్తలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని అందించడంలో కూడా రేడియో కీలక పాత్ర పోషించింది. విద్యుత్, మొబైల్ నెట్వర్కులు దెబ్బతిన్న సందర్భాలలో కూడా రేడియో ప్రజలకు సమాచారం అందించే అత్యంత నమ్మకమైన మాధ్యమంగా నిలుస్తోంది. వాతావరణ హెచ్చరికలు, సురక్షిత ప్రాంతాల సమాచారం, ప్రభుత్వ సూచనలు ప్రజలకు వేగంగా చేరవేయడంలో రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత కాలంలో టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఆధునిక ప్రసార మాధ్యమాలు అభివృద్ధి చెందినప్పటికీ రేడియో తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. తక్కువ ఖర్చుతో సులభంగా అందుబాటులో ఉండటం రేడియో యొక్క ప్రధాన ప్రత్యేకత. భారతదేశంలో రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయడంలో ఆకాశవాణి ముందంజలో ఉంది. రేడియో భారతీయ సంగీత సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో కళారూపాలను రేడియో సజీవంగా నిలబెట్టింది. తెలుగు భాషా వికాసానికి, సాహిత్య ప్రచారానికి కూడా ఆకాశవాణి విశేషంగా కృషి చేసింది. ఆకాశవాణి తన నిష్పాక్షిక వార్తలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో రైతు, విద్యార్థి, మహిళ, యువత, వృద్ధులు ప్రతి వర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలతో భారతదేశ ప్రజా ప్రసార చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. అందువల్ల భారతీయ ప్రసార దినోత్సవం మన దేశ ప్రసార రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసేటటువంటి ఒక ముఖ్యమైన రోజు. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రసార మాధ్యమాల పాత్రను గుర్తించి వాటి అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరింతవరకు భారతీయ ప్రసార దినోత్సవం విశేషాలు విన్నారు.

0: भारती FM 101.3
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

శవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైపోయింది. మరిక ఆలస్యం ఎందుకు? స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడిని. ఈనాటి ఈ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీరు పంపాలి అనుకుంటే గనక 0866243814 ఈ నంబర్ వాట్సాప్ నంబర్కి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి పంపించేయండి. అది రైట్ రాంగ్ నేను చెప్పేస్తాను. ప్రశ్నలతో నేను రెడీ, సమాధానాలతో మీరు రెడీ కదా. ఇక స్టార్ట్ చేద్దాం సందడి. భయ ముందే చెప్తున్నాను, నేను అడిగే ప్రశ్నలు కాస్త క్లిష్టతరంగా కష్టంగా అనిపించచ్చేమో నాకు, కానీ సమాధానం మాత్రం చాలా తేలిగ్గా ఉంటాయి మీకు. కాబట్టి దయచేసి పక్కవారి జ్ఞానాన్ని అందుకోకుండా కేవలం మనకున్నటువంటి జ్ఞాన గురికలతో ఆ సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. డిస్క్లైమర్ ముందు చెప్తాను భయ్యా, గమనిక, ఎవ్వరూ అంతర్జాలాన్ని వాడకూడదు. మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద డిపెండ్ అవుదాం, అదే మంచిది. ఏంటో భయ్యా, నేను చేయని వాటిని కూడా మీతో చెప్తాను చూసారా, ఈసారి నుంచి చేద్దాం అట్లాగే. అదనమాట సంగతి. ఇక మొదటి ప్రశ్న అయితే రెడీగా ఉన్నది మీకోసం. మనిషి గుండె రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? పర్లేదు భయ్యా, నేను 8 నిమిషాలు టైం ఇస్తాను, కావంటే లెక్క పెట్టి చెప్పచ్చు. ఓకే, ప్రశ్న మరొకసారి, మనిషి గుండె రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి యువర్ ఫ్రెండ్స్ మీరు అంతా ఆటలు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమునాం సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? మనిషి గుండె రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని చూద్దాం. మరి మన మిత్రులు ఏమి పంపించేశారు, ఎవరికి ఎంతవరకు లెక్కలు బాగా వచ్చో తేల్చేద్దాం. వెల్కమ్ టు సందడే సందడే అంటే పంపించేశారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్తో. భయ్యాకి బాగా లెక్కలు బాగా వచ్చారు అనుకుంటా, పర్ఫెక్ట్గా పంపించారు. తదుపరి శుభ మధ్యాహ్నం అండి అంటున్నారు కేదారి విలేజ్ రాజోలి మండలం నుంచి. నిమిషానికి 72 సార్లు రోజుకి భయ్యా మీరు క్యాల్కులేషన్ డైరెక్ట్గా పంపిస్తారు భయ్యా, సూపర్. మీరు మామూలు కాదు, మీరు డన్ డన్ డన్ డన్ అబో. ఇప్పుడు మీరు నాకు లెక్కలు నేర్పించమన్నారు, రైట్ ఆన్సర్ భయ్యా. తదుపరి పాలాది మాధవర గారు పంపించేశారు పెద్ద మోదుక పల్లె నుంచి 73 సార్లు అంటూ. అంతేనా అండి రోజుకి 73 సార్లు కొట్టుకుంటుందా? అరే అరే అరే హండి. తదుపరి పెడన జోగానందలో కాలం నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ, 72 అంటారు కానీ మారుతూ ఉంటుందిలేండి. అవునులేండి, ఎందుకు మారదో, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్పెషన్లో ఒకలా మారుతూ ఉంటుంది. కానీ మనం అడిగిన ప్రశ్నకి అయితే సమాధానం ఫుల్ఫిల్డ్గా రాలేదు భయ్యా. నెక్స్ట్ పవన్ కరీంనగర్ నుంచి పంపించేశారు 72 సార్లు అండి అంటూ. మరి రోజుకి 72 సార్లేనా, అంతేనా? అనంతపురం నుంచి నవోదయ కాలనీ, గుడ్ ఆఫ్టర్నూన్ అక్తర్ అని పంపించేశారు వలీ బాషా ఇమాంబి, 72 సార్లు అండి అంటూ. పాపం మన వాళ్ళు సరిగ్గా పూర్తిగా వినట్లేదు. రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుందా అన్న, మన వాళ్ళు నిమిషానికే అనుకుంటున్నారు పాపం. అనంతపురం నుంచి శంకర్ రాజేశ్వరి న్యూ రెవెన్యూ కాలనీ నుంచి పంపించేశారు 70 సార్లు కొట్టుకుందండి అని. 70 సార్లు ఓకే, నిమిషంలో లెక్క పెట్టుకుంటే 70 సార్లు కొట్టుకుందా భయ్యా? మరి మనకేంటి భయ్యా, రకరకాల కొట్టుకుంటుంది అంతేలేండి. తదుపరి కోలా నాగలక్ష్మి నంది వెలుగు తెనాలి మండలం నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రోజుకి 1500 సార్లు అంటూ పంపించేశారు కాకారు నుంచి పద్మశేఖర్ చంద్ర. రోజుకి 1500 సార్లు మాత్రమే కొట్టుకుంటే భయ్యా, ఈ పాటికి మనకు మామూలుగా ఉండదు భయ్యా, రచ్చలంబోలుగా ఉండేది. తదుపరి ఎం కొండారెడ్డి సత్తవటం మండలం నుంచి పంపించేశారు కడప జిల్లా, రైట్ ఆన్సర్. హాయ్ నా పేరు తులసి మోనికా జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు, ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. అశోక్ ఫ్రమ్ గన్నవరం నుంచి 72 సార్లు అంటూ. కొడాలి సీతారామయ్య గారు గుంటూరు నుంచి 72 సార్లు అంటూ. సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి సుమారుగా భయ్యా అటు ఇటు చూసుకున్నా కానీ అంటూ పంపించారు రైట్ ఆన్సర్ని. తదుపరి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ శిరీష ఫ్రమ్ నున్నా, ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. తదుపరి దీపిక హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. నా ఆన్సర్ మానవుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది రోజుకు సుమారుగా అంటూ చెప్పేశారు పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. హాయ్ సార్ మీనమ్మ పెద్ద పర్య నుంచి, రైట్ ఆన్సర్తో. అస్సలాం అలైకుమ్ అన్వర్ బాయ్ అంటున్నారు, వలైకుమ్ అస్సలాం బాయ్. మహమ్మద్ ఇనాయితుల్లా పంపించేశారు భవనిపేట గ్రామం నుంచి, రైట్ ఆన్సర్తో.

తదుపరి అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. హాయ్ సార్, మీనమ్మ పెద్దపర్య నుంచి. రైట్ ఆన్సర్తో అస్సలాం అలైకుమ్ అన్వర్ బాయ్ అంటున్నారు. వలైకుమ్ అస్సలాం బాయ్. మహమ్మద్ ఇనాయితుల్లా పంపించేశారు భవనిపేట గ్రామం నుంచి. రైట్ ఆన్సర్తో నెక్స్ట్ అక్కరపాక నుండి రమా సుధాకర్. రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మారెడ్డి గారు భీములపాడు నుంచి. రైట్ ఆన్సర్. వేదాంతం జానకీ శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. సందడే సందరికి స్వాగతం. ముందుగా మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటూ విత్ క్యాల్కులేషన్స్ చేస్తారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు కుసుమ అంబటి నగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. గోయినేపల్లి నుండి మిరియాల గోవర్ధన్. 60 నుంచి 70 సార్లు అంటున్నారు. అది నిమిషానిక రోజుకబయ్యా. తదుపరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు. రైట్ ఆన్సర్. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. నమస్తే అండి అంటున్నారు మంగళగిరి నుంచి దగ్గర చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ కు ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గారు పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ నిమిషానికి 2 సార్లు కొట్టుకుంటుంది పంపించారు. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం గారు పంపించేశారు 72 సార్లు అంటూ. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి. తదుపరి విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అండి అంటూ మన ప్రశ్నకి సమాధానం లేదండి మొహమ్మద్ జైనుద్దీన్ గారు. తదుపరి ఎం మురహరి యశోద జానకి గారు పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. రైట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట చిత్రాల నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ గారు పంపించేశారు 72 సార్లు అంటూ. గుడ్ మార్నింగ్ అంటున్నారు 72 సార్లు కొట్టుకుంటుంది నంద్యాల నుంచి. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి 72 సార్లు కొట్టుకుంటుందా అండి? దీనికి కాదు కానీ మాస్టారు, ముందు గుడ్ మార్నింగ్ అన్నారు చూశారు ఈ సమయంలో, అందుకు అండి 772 సార్లు కొట్టుకోవాలండి నిమిషానికి. అద్భుతం అండి, అద్భుతం. నెక్స్ట్ జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. తదుపరి కాకర నుంచి పద్మశేఖర్. రైట్ ఆన్సర్. నిమిషానికి 72 సార్లు అంటున్నారు రంగారెడ్డి జిల్లా నుంచి శంకర్పల్లి పొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష్. హాయ్ అండి, పర్ మినిట్ 6200 బీట్స్ వైల్ ఎట్ రెస్ట్ అబౌట్ టైమ్స్ ఎవ్రీడే. భద్రేశ్వరచారి అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి. రైట్ ఆన్సర్. గనగనూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్. దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు. రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్నతిరుపతి నుంచి శ్యామల ప్రకాష్. రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి. రైట్ ఆన్సర్. ఆన్సర్ పంపించారు బట్ పేరు పంపించలేదే. రైట్ ఆన్సర్తో చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ కొట్టుకుంటుంది అంటూ. ఓకే, నిమిషానికి 72 సార్లు రోజుకి అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు మరలా 4 ఖర్చుకుని రైట్ ఆన్సర్ పంపించేశారు. అదనమాట సంగతి. ఇంతకీ భయ్యా నేను అడిగిన ప్రశ్న ఏంటి, మనిషి గుండె రోజుకి 2 సార్లు కొట్టుకుంటుంది అని. అయినా లెక్క పెట్టుకుని చెప్పే అవకాశం కూడా ఇచ్చాం కదా భయ్యా. హౌ మరి, అయినా మనకు కూడా క్యాలిక్యులేషన్స్ రావాలిగా, మీరు లెక్క పెట్టి చెప్పినా కానీ. ఏదేమైనా కానీ భయ్యా, రోజుకి సుమారుగా 100,000 సార్లు గుండె కొట్టుకుంటుంది భయ్యా. ఈ 100,000 లెక్క పెట్టేలోపు ఇంకో 100,000 సార్లు ఎక్కువ కొట్టుకుంటుందేమో ఈ లెక్కెట్టే గ్యాప్లో. అదనమాట సంగతి. సో మన వాళ్ళంతా అయితే వారి విజ్ఞాన ప్రదర్శన చూపించారు అద్భుతంగా. తదుపరి మరొక ప్రశ్నతో సిద్ధంగా ఉన్నాను. ఇంతకీ ఏమిటా ప్రశ్న అంటే, కొంచెం కష్టమైనదే, కాస్త ఇష్టంగా కూడా భావించవచ్చు, బాగుంటుంది. చలికాలంలో కన్నా ఏమిటి, చలికాలంలో కన్నా ఎండాకాలంలో ఎక్కువగా ఏడి చేయది ఎవరు? ప్రశ్న మరొకసారి, చలికాలంలో కన్నా ఎండాకాలంలో ఎక్కువగా ఏడ్చేది ఎవరు? ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ప్రకటించారు. నీట్ పరీక్ష పత్రం లీక్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి సీనియర్ బీజేపీ నాయకులు జేపీ నడ్డా తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పరస్పర ఆరోపణలు రాజకీయ విమర్శ

సమస్యలను పక్కన పెట్టి పరీక్ష పత్రాల లీకేజీ వంటి కీలక అంశంపై ప్రతిపక్షాలు నిర్మాణాత్మక చర్చలో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని డిజిటల్ ఆరోగ్య సేవల పథకం అమలుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంజీవని ద్వారా రాష్ట్రంలోని 5 కోట్లకు పైగా ప్రజల ఆరోగ్య రికార్డులను ఒకే డిజిటల్ వేదికపై సమీకరించి సమగ్ర వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదించిన సెక్టర్ ఆధారిత క్లస్టర్లకు త్వరితగతిన ఆమోదం తెలపాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి అద్భుతమైన నివాసయోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. గ్రామీణ శ్రామికులకు ఉపాధి కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి ఏ మలోలా ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉన్నారని, ఇంటింటి సర్వే ద్వారా ప్రతి ఓటరుకి గణన పత్రాలను అందజేసి వాటిని డిజిటలీకరణ చేసినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయం నుంచి ఖరీఫ్ వరి సాగు కోసం నీటిని స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఈరోజు విడుదల చేశారు. ఉద్యమకారులు, స్వాతంత్ర సమర యోధులు, చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము సందడే సందడి కార్యక్రమంలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? చలికాలంలో కన్నా ఎండాకాలంలో ఎక్కువగా ఏడ్చేది ఎవరు అని. సో దానికి గాను మన ఫ్రెండ్స్ పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో. కేదార్ వీరేష్ రాజోలి మండలి నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ భయ్యా.

జోగనంద్ర కాలనీ చప్పలరాజు గారు. రాంగ్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం ఇందాక ప్రశ్నకు పంపించేశారు నిజామాబాద్ జిల్లా నుంచి. మహమ్మద్ జైనిత్ స్నేహబాను జైనిద్దిన్ గారు రైట్ ఆన్సర్. తదుపరి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి పంపించేశారండి. ఈయన మూడు ఆప్షన్స్ పంపించేశారు కానీ వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ కాదు, బట్ ఓకే. తదుపరి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి నుంచి. ఓకే, కన్సిడర్ చెయ్యొచ్చు బట్ నాట్ యాక్చువల్లీ. వివి రెడ్డి గారు పంపించేశారు, చెంబటకాయలు ఎక్కువగా వచ్చేవాళ్ళు అంటూ. ఎలా సోదరు అలాగా? తదుపరి కరీంనగర్ నుంచి పవన్ పంపించేశారు, భయ్యా మీరు ఆల్మోస్ట్ 99.99% దగ్గరికి వచ్చారు భయ్యా, ఆ 0.1% వదిలేశారు నాకేనేమో. ఓకే నెక్స్ట్ ఆన్సర్ ఇస్ సన్ అంటూ పంపించేశారు, హూ ఇస్ దట్ సన్. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోరగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి పంపించేశారు, రంగస్వామి శెట్టి గారు కూడా. కన్సిడర్ చేయొచ్చు భయ్యా బట్ నాట్ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. దేవనూరు మధ్య నుంచి చిన్నపల్లి గ్రామం నుండి అష్ట దిగ్గజాలు పంపించేశారు, శరీరం లేదా ఉల్లిపాయ అంటూ. హౌ? ఉల్లిపాయ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది కదా భయ్యా, దానికి సీజన్ తప్పనే ఉంది. నెక్స్ట్ మూనిమ్మ పంపించేశారు పెద్దపరి నుంచి, ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. తదుపరి, హాయ్ అండి, మై ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు, భద్రేశ్వరాచార్య అయ్యప్ప నగర్ నుంచి మేడ్చల్, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, శరీరంలో చెమట అంటూ. శరీరంలో చెమట భయ్యా బట్ నాట్ ఎగ్జాక్ట్లీ భయ్యా. నెక్స్ట్ జయం భాషా ఫ్యామిలీ పంపించేశారు కర్నూలు నుంచి, మన స్కిన్ అంటూ. ఇందాక పంపించే ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి పంపించేశారు, ఉల్లిపాయ అంటూ కాదుగా. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు, వానాకాలం వర్షం అంటూ. వానాకాలం వర్షం ఏది భయ్యా, మరి వర్షం బయట కనబట్టలేదే, ఇది వానాకాలమే కదా. నెక్స్ట్ కోల నాగలక్ష్మి నంది వెలుగు తెనాలి మండలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి షూర్బాబు గారు, చలికాలంలో నీకన్నా ఎండాకాలంలో ఎక్కువగా ఏడ్చేది ఏడిపించేది ఉల్లిపాయ రసాయన పదార్థం బయటకు రావడం వల్ల కన్నీళ్ళు ఎక్కువగా వస్తాయి అంటూ. ఓ, ఏం చెప్పారు భయ్యా అసలు, కానీ ఏం అర్థం కాలేదు కానీ ఉల్లిపాయ అయితే కాదేమో భయ్యా. నెక్స్ట్ చిలుక నారాయణ అనసూయ యమున అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు నిజామాబాద్ నుంచి, ఐస్ క్రీమ్ అమ్మేవాడు మజ్జిగ కూరగాయలు అమ్మేవాడు ఎందుకంటే ఎండలో బయటకు రా ఎవరు రాక వ్యాపారం మందగిస్తుంది అని. బట్ ఇది ప్రాక్టికల్గానే మనం అడిగింది, ఫన్నీ క్వశ్చన్ కదా భయ్యా. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, చలికాలం కన్నా ఎండాకాలంలో ఎక్కువ ఏడ్చేది ఉల్లిపాయలు కోసేవారు లేదా ఎండ ఉష్ణోగ్రత ఉండలేక చిన్నపిల్లలు అంటూ. నెక్స్ట్ హాయ్ అన్వర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా? ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా. ఐ థింక్ ది ఆన్సర్ ఈజ్ తాటి చెట్టు. హౌ భయ్యా? కమతం వెంకటలక్ష్మి రెడ్డి భూమినిపాడు నుంచి పంపించేశారు, అన్వర్ భాయ్ ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తాడు, ఏమంటారు? అందుకే అండి, మన బాలయ్య గారు ఎప్పుడో చెప్పారు, ఏడ్చే వాళ్ళని ఏడవని నవ్వే వాళ్ళని నవ్వని అంటూ. ఏనరు గారు అంతకుముందే ఎప్పుడో చెప్పారు, ఆయన పుట్టినప్పుడే ఏడ్చారని. మనకేం ఉంది, కానిచ్చేద్దాం దాన్ని. తదుపరి, నా ఆన్సర్ ఉల్లిపాయ లేదా చలికాలంలో వర్షాలు పడవు, ఎండాకాలంలో వర్షాలు పడుతుంది, మేఘాలు అని నా ఆన్సర్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్, మరి మీ ప్రశ్నకు నా సమాధానం, మేము అనుకుంటున్నాము ఉల్లిపాయ అని. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ శ్యామల. కాదు భయ్యా, ఎండు మిరపకాయ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు. ఉల్లిపాయ అంటున్నారు మంగళగిరి నుంచి దామల చినమస్థానరావు పెదవస్థానరావు గారు. ఉల్లిపాయకి సీజన్ తప్పనే ఉంది భయ్యా, అప్పుడు ఇప్పుడు ఏంటి, ఎప్పుడు అలాగే ఉంటుంది అది. ఉల్లిపాయ అంటూ మళ్ళీ పంపించేశారు కోనసీమ జిల్లా నుంచి మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని గారు. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి జవాబు, ఉల్లిపాయ అంటూ. నో నో, నొన్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాంద్రీ అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడరా నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్. కర్ణాటక రాజ్యం మలగాపురం గ్రామం నుండి సి పూర్ణచంద తేజస్వి, రాంగ్ ఆన్సర్. దస్తగని సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. కాన్సిడర్ చేయొచ్చు కానీ ఆన్సర్ని బట్టి పేరు పంపించలేదు. కార్యక్రమ సమర్పులకు సహశ్రోతలకు నమస్తే, జరిపోతల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులను పంపించేశారు తరాలపల్లి గ్రామం హనుమకొండ జిల్లా నుంచి. భయ్య ఇంతకీ ఆన్సర్ ఏది భయ్య ఇందులో?
ఎండలు అంటూ పంపించారు బ్రహ్మయ్య.

మిర్చి. రాంగ్ ఆన్సర్ భయ్యా. మిరపకాయ, ఎండు మిరపకాయ అంటూ పాలం పాళ్ళై ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. ఓకే, నెక్స్ట్ చెమటకాయలు అంటున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్. కాదు భయ్యా, పెడన జోగందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. గొడుగు హౌ? ఎండు మిర్చి అంటున్నారు కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. గనకలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక, రైట్ ఆన్సర్. మామిడి పండు అంటున్నారు కేదారి వీరేష్ రాజోలి మండలం నుంచి. నెక్స్ట్, హాయ్, ఐఎమ్ ఫ్రమ్ జర్మనీ అండ్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ వివిధ భారతి ఎఫ్ఎం ఫర్ 2 ఇయర్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోగ్రామ్స్ అంటూ పంపించేశారు. ఓకే, సూపర్. నెక్స్ట్, కరెంట్ బిల్లు అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు. కరెంట్ బిల్లు ఎలా అలా? నెక్స్ట్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి ఇందాక పంపించారు కదా భయ్యా, బట్ అది రాంగ్ ఆన్సరే, ఇది రాంగ్ ఆన్సరే, అదన్నమాట సంగతి. నెక్స్ట్, పెడన జోగనందరావు కాలనీ చెప్పాలి రాజు గారు. వాటర్ అంటున్నారు నో నో నో నో, అదన్నమాట సంగతి. ఇంతకీ మన వాళ్ళు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు, కొంతమంది సఫలమయ్యారు, మరికొంతమంది నా మీద ప్రయోగించారన్నమాట వారి సమాధానాలు ఏ రకంగా ఉంటాయని. ఈ గ్యాప్లో మళ్ళీ ఏ కాలంలో అయినా ఉల్లిపాయ కోసేటప్పుడు ఎక్కువ ఏడిపిస్తుంది కదా భయ్యా అంటున్నారు దమ్మోజీ వెంకటాచారి, వాళ్ళ లక్ష్మణ్ కో ఫ్యామిలీ. కానీ నేనేం చెప్పాను భయ్యా, చలికాలంలో కన్నా ఎండాకాలంలో ఎక్కువగా ఏడ్చేది ఏమిటి అని అడిగాను. మరి సీజన్తో నేను వ్యత్యాసం చెప్పాను కదా. నెక్స్ట్, చాపల గౌస్ పంపించేశారు పమిడి విలేజ్ నుంచి వాటర్ మిలాన్ అంటూ. వావ్, వాటర్ మిలాన్ ఎంత స్వీట్గా ఉంటుందో, చిన్నప్పుడు దాన్ని కాయ కాయగా తినేసేవాళ్ళం, ముక్కలు కోసుకొని తింటే ఎక్కడ కష్టపడి టైం వేస్ట్ అవుతుందా అని. నెక్స్ట్, అయితే రాంగ్ ఆన్సర్ భయ్యా, మన వాళ్ళు కష్టపడి మళ్ళీ మళ్ళీ రెండోసారి మూడోసారి పంపిస్తున్నారు కానీ రాంగ్ ఆన్సరే పంపిస్తున్నారు. అందుకే రైట్ ఆన్సర్ ఏంటో చెప్పేమంటారు భయ్యా? మంచుగడ్డ. అవును భయ్యా, మీరు వింది కరెక్టే, మంచుగడ్డ. మంచుగడ్డ చలికాలంలో కరగ తొందరగా, కానీ ఎండాకాలంలో ఎక్కువగా ఫాస్ట్గా కరిగిపోతుంది కదా. చిన్న లాజిక్, దెర్ ఇస్ నో మ్యాజిక్ కదా. అనిపించింది కదా, అరే నాకు తట్టింది కానీ చెప్పుంటే బాగుండేది అనిపిస్తుందా? అందుకే భయ్యా నేను చెప్పాను, అదన్నమాట సంగతి. ఓకే, మరిక తదుపరి ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్, ఇప్పుడు మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, ఇది ఒక సముద్రం, కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది ఒక సముద్రం కానీ ఇందులో ఎవ్వరు మునిగిపోలేరు, ఇంతకీ ఏమిటది? యాక్చువల్లీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చనే భయ్యో, ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చనే, కొంచెం మనం దాన్ని ఇట్లా అడిగినాం అంతే. ఇది ఒక సముద్రం కాకపోతే ఇందులో ఎవరు మునగలేరు, మునిగిపోలేరు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244314కి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి పంపించేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ షూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది ఒక సముద్రం కానీ ఇందులో ఎవరు మునిగిపోలేరు, ఏమిటది అని చూద్దాం. మరి మన ఫ్రెండ్స్ ఎవరు పంపించేశారు సమాధానాలు? ఎవరు ఎక్కడి నుంచి అంటే మహమ్మద్ ఇనాయతులా పంపించేశారు, భవనపేట గ్రామం కామారెడ్డి నుంచి. మ్యాప్లోని సముద్రం అంటూ హౌ భయ్యా, నేనేం అడిగాను, మీరేం చెప్పారు భయ్యా? అంటే లాజిక్ లేకుండా కాస్త మ్యాజిక్తో సంబంధం లేకుండా సమాధానం పంపించిన భయ్య అంటే ఏకంగా మీరు అసలు ఒక అద్భుతానికి అత్యద్భుతాన్ని జోడించి పంపించారు భయ్యా. నాకు కూడా అలా భయ్య ఈ థాట్, అసలు ఇది రైట్ అనాలో రాంగ్ అనాలో అర్థం కాని సందిగ్ధతలో కూర్చోబెట్టారు భయ్యా మీరు. ఎలాగైనా మనమంతా సూపర్ భయ్యా. నెక్స్ట్ కేదార్ వేరే షాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. కనకరా ఫ్రెండ్ పెట్టడం నుంచి రైట్ ఆన్సర్. పాలోచి గోపాలకృష్ణమాచారి గారు మ్యాప్లో అంటూ సేమ్ భయ్యా మీరు కూడా కేక. నెక్స్ట్ గుడ్ గుడ్ గుడ్ అంటూ పంపించేశారు ముంగ చెట్టు అంటూ. ఏంది భయ్యా ఇది, అర్థం కాలేదు. నెక్స్ట్ పవన్ ఫ్రమ్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి జనసముద్రం. వావ్ భయ్యా, మామూలు ఆన్సర్ కాదు భయ్యా. సముద్రాల్లోకి వెళ్ళి ఇది ఒక ప్రత్యేకమైన సముద్రాన్ని రుజువు చేశారు, కానీ అది కాదు భయ్యా, అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడ నుంచి రైట్ ఆన్సర్. మ్యాప్లో ఉండే సముద్రమే అండి, డౌట్ లేదు అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు. కష్టం అండి, చాలా కష్టం. నెక్స్ట్ నమస్తే సార్, సముద్రానైనా ఈ దుచ్చు కానీ సంసారం మీద లేము, ముండ్లదిన్న నాగేశ్వర ఆచారి టైలర్. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు అనుభవంతో చెప్పిన విషయాన్ని కాస్త మనము వినాలి భయ్యా, వినాలి. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనగుండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మరియు కుటుంబ సభ్యులు పంపించేశారు, రైట్ ఆన్సర్. దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుండి పంపించేశారు అష్టదిగ్గజాలు. శోక సముద్రం అంటూ పంపించేశారు లేదా మ్యాప్లో ఉండే సముద్రం లేదా అని ఇంకో ఆప్షన్ పంపించారు చూశారు, అది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ తదుపరి మ్యాప్లో సముద్రం, భూపటంలో సముద్రం లేదా కన్నీటి సముద్రం, చెమట సముద్రం. లోకేష్ ఫ్రమ్ పెడర్ నుంచి ఇన్ని సముద్రాలు ఉన్నాయా, మన ప్రశ్నకి నీ సమాధానం ఉన్నాయనే విషయం నాకు తెలియదు భయ్యా. నెక్స్ట్ పెడన జోగనందలో కాలే నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. ధర్మవరం మార్కెట్ యార్డ్ బాలం రాఘవేంద్ర అండ్ బాలం అరుణ గారు, సంసారం. సంసారం అనే సాగరంలో ఎవరైనా ఎదగలం అనుకుంటాం కానీ ఎదలేమని ఇందాకనే ఒక ఆయన చెప్పారండి, సేమ్ యాజ్ ఇస్ ఇది. నెక్స్ట్ శోక సముద్రం అంటున్నారు నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ మధు గారు. నెక్స్ట్ అక్కరపాక నుండి రమా సుధాకర్, కన్నీరు కన్నీరా. ఓకే నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దులూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ విజయవాడ, క్షమించాలి మచిలీపట్నం నుండి. తదుపరి ప్రశ్నకి సమాధానం అండి, పుస్తకం అనే జ్ఞాన సముద్రంలో మునగలేరు అంటున్నారు, కరెక్టేనా కాదా అండి అంటూ. చూశారండి, మీకు కరెక్టా కాదా అనేటువంటి సందేహం వచ్చింది చూశారు, కాబట్టి అది కాదండి, ఆ రైట్ అయిన ఆన్సర్ ఏంటో నేను చెప్పేస్తా. అనంతపురం న్యూ రెవెన్యూ కాలనీ నుంచి సావిత్రమ్మ గారు పంపించేశారు శంకర్, సుష్ణ, రాజేశ్వరి గారు, రైట్ ఆన్సర్తో. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేశ్ శ్యామల గారు అనుకుంటున్నారట, రైట్ ఆన్సర్నే. మంగళగిరి నుంచి ధర్మర చిన్నమస్తాన్రావు పెద్దమస్తాన్రావు గారండి, నమస్తే అన్వర్ గారు అంటూ రైట్ ఆన్సర్తో. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రైట్ ఆన్సర్తో. రైట్ ఆన్సర్ పంపించేశారు తరాల గ్రామం నుంచి, తరాలపల్లి గ్రామం నుంచి జరుబోతుల బుచ్చయ్య గారు అండ్ కుటుంబ సభ్యులు. తదుపరి కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్ సార్, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా, ది ఆన్సర్ ఈజ్ అట్లాస్లో ఉన్నటువంటి అంటూ రైట్ ఆన్సర్. అనుకుందాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ భయ్యా విత్ బిభత్స్వాంగ్.

క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు మీరు. కమతం వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి పంపించేశారు. శోకసముద్రం భయ్యా, ఏది ఏమైనా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీరు వినిపిస్తున్న పాటలు మాత్రం సూపరో సూపర్ అంటే సూపర్ అండి, నమ్మండి భయ్యా అంటూ. సూపర్ భయ్యా, అద్భుతం, మీరు చెప్పారు కదా నమ్మేద్దాం. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. రైట్కి రాంగ్కి మధ్యన ఉందండి మీ సమాధానం. నెక్స్ట్ సంసారం అనే సముద్రంలో అంటూ పంపించేశారు, బట్ పేరు చెప్పడానికి మాత్రం పంపించారు చూశారు, అదే అనుభవం. నెక్స్ట్ దమ్మోజు వెంకటాచార్య గారు పంపించేశారు చిత్రాలగామ నుండి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు. రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ భయ్య, గుడ్ ఆఫ్టర్నూన్, బట్ ఆన్సర్ ఏది? హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు. ముంత పెద్దన్న గారు. రాంగ్ ఆన్సర్ భయ్య. ఎంతమంది కలిసి గ్రూప్ డిస్కషన్ చేసా, రాంగ్ ఆన్సర్ వచ్చిందా? అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి పంపించేశారండి. రైట్ ఆన్సర్. సంసార సాగరము. వావ్, చూసారా భయ్య, ఈ సమాధానం పంపించాడు ఎవరు పేరు పెట్టట్లేదు, అనుభవం. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ గనగలు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిరంతిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. అన్వర్ భయ్య, గుడ్ ఆఫ్టర్నూన్, చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాను. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి. హాయ్ బ్రో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కాళ శ్రీవాసరావు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. మా సంతోషాల ఆకాశవాణి అంటూ పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ పంపించేశారు బి రాజశేఖర్, బి సుజాత అండ్ కో ఫ్యామిలీ అందరూ కలిసి. తర్వాత లోకేష్ ఫ్రమ్ పెడర నుంచి. రాంగ్ ఆన్సర్. ఇంతమంది కష్టపడి వారి వారి అనుభవాల్ని రంగరించి మరీ తీసి పంపించేశారు సమాధానాన్ని. కొంతమంది రైట్, కొంతమంది రాంగు, మరి కొంతమంది ఇంకెక్కడో హోప్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు భయ్య సమాధానాలతో. ఏదేమైనా ఆన్సర్ ఏమిటి అంటే, మృత సముద్రం, దాన్ని డెడ్ సీ అంటారు. ఇది ఒక సముద్రమే, ఇది రియల్ సముద్రమే భయ్య, కానీ ఇందులో ఎవరు మునిగిపోలేరు, ఎందుకంటే ఇందులో ఉప్పు శాతం ఎక్కువ కాబట్టి లోపలికి పోలేరు, అదనమాట సంగతి. పాపం మన వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు భయ్య. సూపర్ సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ మరొక ప్రశ్న, కొంచెం ఈ ప్రశ్న జాగ్రత్తగా వినండి భయ్య, ఏమీ ఉండదు కానీ అనుకుంటే చాలా ఉంటుంది. ఇంతకీ ఏంటి ప్రశ్న అంటే, ఒక వ్యక్తిని ఒక చీకటి గదిలో ఒంటరిగా కూర్చోబెట్టారు, కానీ అతని చేతిని ఒక తాడుతో కుర్చి కట్టేశారు. ఒక చేతిని మాత్రమే కట్టారు, రెండో చేతిని వదిలేశారు. ఒక చేతిని మామూలుగానే వదిలేశారు, అయినా కానీ అతను తన సొంత చేతిని తాకలేకపోతున్నాడు ఎందుకని. ప్రశ్న అర్థమైంది కదా? ఒక వ్యక్తిని ఒక చీకటి గదిలో ఒంటరిగా కూర్చోబెట్టారు, కానీ అతని చేతిని తాడుతో కట్టేశారు, ఒక చేతిని మామూలుగానే వదిలేశారు, కానీ అతను తన సొంత చేతిని ఇంకో చేతితో తాకలేకపోతున్నాడు ఎందుకని. ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు పంపించింది రైట్ రాంగ్ నేను చెప్పేస్తా, అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం ఆంజనేయుల నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగమారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఒక వ్యక్తి ఒక చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్నాడు, కానీ తన ఒక చేతిని తాడుతో కుర్చీకి కట్టేశారు, ఒక చేతిని మామూలుగానే వదిలేశారు. అయినా కానీ అతడు తన సొంత చేతిని తాకలేకపోతున్నాడు, ఎందుకని? సో మరి దీనికి గాను మన మిత్రులు ఏం పంపించారు చూద్దాం. సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో. ఫస్ట్ వచ్చేసి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు పంపించేశారు నల్గొండ జిల్లా చందంపేట నుంచి. మీ ప్రశ్న వెరైటీగా ఉంటుంది సార్, కానీ ప్రశ్న వెరైటీగా ఉంది సార్, మరి సమాధానం కూడా ఉంటే బాగుండేదిగా. నెక్స్ట్ కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి, క్వశ్చన్ ఇంకోసారి చెప్పండి అంటూ చెప్పేశానండి. నెక్స్ట్ సలాం బాయ్ గౌస్ పామిడి, ఒక్క హ్యాండ్ లేదు ఏమో భయ్యా, నేను చెప్పాను రెండు చేతులు. ఒక చేతిని తాడుతో కుర్చీ కట్టేశారు, ఒక చేతిని మామూలుగా వదిలేశారు, అంటే రెండు చేతులు ఉన్నాయి. ఆ మనిషికి కూడా మనలాగా రెండు చేతులు ఉన్నాయి, ఒకదాన్ని కుర్చీకి కట్టేశారు, ఇంకోదాన్ని నార్మల్గా వదిలేశారు. అయినా కానీ తన సొంత చేతిని తను తట్టుకోలేకపోతున్నాడు, ఎందుకు అని. అది నెక్స్ట్ తదుపరి జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి, ఆ మనిషికి ఒక చేయి ఉంది కనుక ఏంది భయ్యా? నా ప్రశ్నే ఇలా ఉందంటే మీ సమాధానం ఇంకో రేంజ్లో ఉంది భయ్యా. నెక్స్ట్ తాళం చెయ్యి దమ్మోజు వెంకటాచారి చిత్రాల గ్రామం నుండి, తాళం చెయ్యి. వావ్, అస్సలు మన ప్రశ్నకి మీ సమాధానానికి సంబంధం లేదు కానీ భయ్యా, మామూలుగా ఇవ్వలేదు భయ్యా, మామూలుగా ఇట్లేవారు జలక్ మీరు. నెక్స్ట్ చీకటి గదిలో ఉంచిన వ్యక్తికి ప్రాణం లేదు కాబట్టి తాకలేకపోతున్నాడు ప్రవీణ్ ఫ్రమ్ మధిర. ఉందండోయ్ బలేవారు, ఆయన ప్రాణం ఉంది. కమతం వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి జవాబు, అతని చేతిని వెనక్కి మరిచి తాడుతో కట్టి వేశారు కాబట్టి. భయ్య ఎంత తాడుతో కట్టేస్తే ఇంకా చేయి ఫ్రీగా వదిలేశారు కదా, దీంతో పట్టుకోవచ్చు కదా, దర్ ఈజ్ ఆప్షన్ కదా. నెక్స్ట్ చీకటిలో ఉన్నాడు కాబట్టి కనబడలేదు చెయ్యి అంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. భయ్య నేను పట్టుకోవాలంటే అతని చేతిని అతనే భయ్యా, వేరే వాడి చేతిని కాదు కదా. చీకటిలో అంటే వేరే వాళ్ళు చేపట్టుకోవడం కష్టం, కానీ మనం చేయమని పట్టుకోవడం కష్టం కాదు కదా. నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు పంపించేశారు రాంగ్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజుల మండలం నుంచి, తాళం చెవి అంటూ. భయ్య అంది చెయ్యి, చెవి కాదుగా. నెక్స్ట్ అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ అనుకో ఫ్యామిలీ పంపించారు చిక్కటి గది అంటూ. హౌ భయ్య, ఆ రూమ్లో కరెంట్ లేదు కాబట్టి అంటున్నారు కాళ శ్రీనివాసరావు గారు. ఏంటండి, కరెంట్ లేకపోతే ఇంకో చేతిని ఇంకో చేయి పట్టుకోవడం కష్టమా అండి, అడ్డడ్డడ్డే. నెక్స్ట్ మునమ్మ గారు పంపించేశారు పెద్దపర్య నుంచి తిరుపతి జిల్లా ఆన్సర్. ఇందాక ప్రశ్న పంపించారు మీరు. ఓకే నెక్స్ట్ నొన్న నుండి శోభారాణి రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు తాళం చెవి అంటూ. నేనంది చెవి.

కాదండి, చెయ్యి, నేనంది హ్యాండే. బెలెవారు. నెక్స్ట్. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి జవాబు. మృత సముద్రం అంటూ ఇందారు ప్రశ్నకి. ఓకే, నెక్స్ట్. అన్వర్జీ, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి స్నేహభాను జైనుద్దీన్ గారు ఇందారు ప్రశ్నకు పంపించారు. నెక్స్ట్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించేశారు తాళం అంటూ. తాళం కాదండి. నెక్స్ట్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి గడియారం అంటున్నారు. గడియారం హౌ హౌ హౌ. నెక్స్ట్. అక్కరపాక నుండి రమ, మీరు అడిగే క్వశ్చన్కి లాస్ట్లో మీరు చెప్పే ఆన్సర్కి సంబంధం ఉందనిపిస్తుందండి. క్వశ్చన్ వీళ్ళు అడుగుతున్నారు మాస్టర్ మీరు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు. తదుపరి. హాయ్ అన్వర్ సాహబ్, సలాం అంటున్నారు. వలైకుమ్ అసలాం సాహబ్. తాళం చెవి అంటున్నారు రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి. సార్, ఇంతకీ తాళం నేను అడిగింది చెవి కాదండి, చేతినే. చేయినే, చెవిని కాదు. ఓకే, మన మిత్రుడు చాలామంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, చాలామంది పప్పులో కాలేశారు. సింపుల్ భయ్యా, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత అవునా అని వెచ్చగా మానదు. ఇంతకీ ఏమిటా సమాధానం అంటే, ప్రశ్న మళ్ళీ చెప్తాను వినండి. ఒక వ్యక్తిని ఒక చీకటి గదిలో కూర్చోబెట్టారు. ఒక చేతిని తాడుతో కుర్చీ కట్టేశారు. ఒక చేతిని నార్మల్గానే వదిలేశారు. అయినా కానీ అతడు తన సొంత చేతిని తాకలేకపోతున్నాడు ఎందుకని. సింపుల్ భయ్యా, ఎవరి మో చేతిని వారు ఒకే చేతితో తాకలేరు కదా. విషయం అర్థమైందా, పురించిదా? అంటే మన మో చేయి కూడా చెయ్యే కదా, మన మో చేతిని అదే చేత్త పట్టుకోలేంగా, ఇంకో చేతిలో పట్టుకోవాలిగా, అదన్నమాట సంగతి. సో ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నట్టు. అదండి మరి పాపం, ఏమాత్రం కాస్త అర్థమైనా, కొంచెం నాకే అర్థం కావడానికి చాలా రోజులు పడుతుంది అనుకోండి. సో ప్రశ్న అడిగేవాడు కొంచెం తెలిస్తే బాగుంటుంది కదా, అతని మాట సంగతి. పాపం మన మిత్రులు చాలామంది కష్టపడ్డారు, అలా జరిగిపోయింది. సో మీ అందరి కష్టానికి ప్రతిఫలంగా ఒక మంచి పాట వినిపిస్తాను భయ్యా, విని ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి మరి ఈనాటి సందడి. సందడి సమాధానాలు చెప్పిన తర్వాత చాలామంది అవాక్కయ్యారా అనేటువంటి సింబల్స్ పంపించేసి మామూలుగా కాదు భయ్యా, ఎవరి ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేశారన్నమాట. అది సంగతి. ఇది ఈనాటి మరి సందడి. సందడి మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ బిభత్సంగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఈనాటి సందడే సందడికి బై బై చెప్పేస్తున్నాను. తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం వివిధాలు. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ವಾರ್ತಾಲ ಮುಖ್ಯಾಂಶಾಲತೋ ಭರತ್ ರತ್ನಾಕರ್. ರಾಷ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 25కు పైగా ఎజెండా అంశాలపై చర్చించారు. రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయంపై కేబినెట్ ఆమోదం తెలిపింది. బాపట్ల జిల్లా వెన్నులపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, శ్రీకాకుళంలో బ్రహ్మకుమారి సంస్థకు మున్సిపల్ స్థలం లీజు కొనసాగింపు, 15వ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక శాఖకు వాహనాలు, పరికరాలపై మంత్రివర్గం ఆమోదించింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పథకం అమలు నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల వసతి కోసం నదీ పరివాహక ప్రాంతాల్లో

50,000 హోంస్టే గదులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వారం 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. హజ్ 2027 యాత్రకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ తెలిపారు. గోదావరి పుష్కరాలకు 150 కోట్ల రూపాయల నిధులు విడుదలకు అనుమతిస్తూ రాష్ట ప్రభుత్వం పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది. పండ్లు కూరగాయలతో సహా త్వరగా పాడైపోయే వస్తువులను ఉత్పత్తి మిగులు ప్రాంతాల నుండి వినియోగం కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడానికి భారతీయ రైల్వే కిసాన్ రైల్ సర్వీసులను ప్రవేశపెట్టిందని కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 2020లో ప్రారంభమైనప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ నుండి 116 సర్వీసులతో సహా వివిధ రాష్ట్రాలలో 167 మార్గాలలో మొత్తం 2364 కిసాన్ రైల్ సర్వీసులు నడిచాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటి వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం చూస్తే 4:05. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక సినీ ప్రముఖుల గురించి మాట్లాడుకుంటూ వారి నటించేటువంటి చిత్రాల నుంచి, వారు చేసిన చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధ కార్యక్రమానికి వచ్చేసారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మరి ఈరోజు మనం ఈ వివిధ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ గారు చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ముందుగా మీకోసం బద్రి మరియు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఈ చిత్రాల నుంచి వస్తున్నాయి ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: Grazie.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. ఏంటి లంచ్ అనుకుంటున్నారా? కాదండి, డేలో ఇంపార్టెంట్ మీల్ మనకు బ్రేక్ఫాస్ట్. అల్పాహారమే అని నిర్లక్ష్యం చేయొద్దు. ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో కార్యాలయాల్లో పని మొదలు పెడుతూ ఉంటారు. రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా అంటే 12 నుంచి 15 గంటల పైగా కడుపు మార్చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకు ఊరికే అలసిపోతూ ఉంటారు. మరికొన్ని రోజులకు రక్తహీనత, ఇలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. బ్రేక్ఫాస్ట్ అని డెఫినెట్గా మీరు మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయనే చేయకూడదు. మన లేటెస్ట్ క్రేజ్ అంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ అనుకోండి, చాలా వేగంగా మారిపోతుంది. దీంతో నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేవడం మామూలు వ్యవహారం అయిపోయింది. ఇప్పుడున్న మన జాబ్స్ కానీ ఆహారపు అలవాట్లు కారణంగా ఇది పరిపాటైపోయింది. ఉదయం హడావిడిగా వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏవి తినకుండా అలా ఆఫీస్కి వెళ్ళిపోయి టీ తాగేసి, టీలపై టీ తాగేసి తర్వాత తిందానులే అని దాన్ని ఆఫ్టర్నూన్ లంచ్ దాకా పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. పని మీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కారణం, శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక రీసెర్చ్లో తెలిపింది. బాడీకి ఎనర్జీ అందాలంటే, మన బాడీకి రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఇచ్చేది ఆహారం. దట్ ఈస్ ద ఫ్యూయల్ ఫర్ అవర్ బాడీ. మనం తీసుకున్న ఫుడ్ 4 గంటల్లోగా జీర్ణమైపోతుంది. కాబట్టి మనం ప్రతి 4 గంటలకి ఓసారి ఏదో ఒకటి తినాలి అంటారు. 6 గంటల సమయం గడిచిపోయినా మనం ఎటువంటి ఆహారము తీసుకోకపోతే శరీరానికి అవసరమైన శక్తి అందదు. సాధారణంగా మనం రాత్రిపూట 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతాం. ఆ తర్వాత మనం లేచి రెడీ అయి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాం. మరో 1-2 గంటల సమయం పడుతుంది. అప్పుడు కూడా ఏమీ తినకుండా మధ్యాహ్న భోజనం వరకు వేచి ఉండటమే, పొట్టలో మంట పెట్టడమే అవుతుంది. దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్. అంటే ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అన్నారు. సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో లోపించిన కీలకమైన పోషక పదార్థాలను ఈ అల్పాహారమే భర్తీ చేయాల్సి ఉంటుంది. చాలామంది రాత్రి బాగా తిని ఉదయం తక్కువగా తింటూ ఉంటారు. పోషకాహార నిపుణులు సూచించేదేమంటే, ఉదయం పూట శరీరం ఎక్కువ ఆహారం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తిని రాత్రిపూట చాలా తక్కువగా తింటే మంచిదని డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు అడ్వైజ్ చేస్తారు. ఈ బ్రేక్ఫాస్ట్ ఎంత ముఖ్యమైందో మనం గుర్తించడం లేదు. చిల్డ్రన్, యంగ్స్టర్స్ ఇంకా పెరిగే దశలో ఉంటారు. వీరి పెరుగుదల చక్కగా ఉండాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం. ఇది కూడా మంచి పోషక పదార్థాలు కలిగి ఉండాలి. ఎవ్రీడే క్రమం తప్పకుండా తీసుకోవాలి. టీనేజ్లో ఉన్న పిల్లలు బరువు ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం కీలకమైంది. పిల్లలు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అల్పాహారం బాగా దోహదం చేస్తుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఉదయమే తగినంత అల్పాహారం తీసుకోవాలని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. రాజులాగా బ్రేక్ఫాస్ట్, యువరాజులాగా భోజనం, భిక్షగాడిలాగా రాత్రి భోజనం చేయాలనేది ప్రసిద్ధి నానుడి. బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్, లంచ్ లైక్ అ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ అ పాపర్ అనేది ఒక స్టేట్మెంట్. దానికి కారణం మీరు రోజులో అల్పాహార సమయంలో సమర్థవంతంగా ఎన్ని క్యాలరీలు కోల్పోతున్నారో తెలుస్తుంది. రోజులో మీరు తీసుకునే ఆహారంలో అత్యంత ప్రధానమైంది ఇది. రాత్రంతా ఏవి తినకుండా ఉన్నా తరువాత శరీరానికి శక్తినిచ్చి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్, తక్కువ కొవ్వు కలిగి ఉన్న అధిక కార్బోహైడ్రేట్ మిశ్రమాన్ని తీసుకోవడం అవసరం. ఈ కార్బోహైడ్రేట్లు ఎంతో సంతృప్తినిచ్చి చాలా నిదానంగా అధిక శక్తినిస్తాయి. బ్రేక్ఫాస్ట్తో ఒక తాజా పండుని తినడం మంచిది. అల్పాహారం

రోజులో అవసరమైన పౌష్టికాలలో 1/3 వంతు, అంటే 1/3 పార్ట్ పౌష్టికాలు అందిస్తుంది. ఇది తినని వారు వారి భోజనంలో ముఖ్యమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా వరకు విటమిన్ సి, డి, కాల్సియం, ఐరన్, ఫైబర్ కలిగి ఉండాలి. మెదడుకు గ్లూకోజ్ యొక్క నిరంతర సరఫరా అవసరం. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తినరో వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల చిల్డ్రన్ అండ్ అడల్ట్స్లో కూడా ఏకాగ్రత సమస్య, పరిష్కరించుకునే సామర్థ్యం, మానసిక స్థైర్యం, జ్ఞాపక శక్తి, బుద్ధి అభివృద్ధి చెందుతాయని సాంకేతికంగా నిరూపించబడింది. మీ శరీరాన్ని, మెదడును రీఛార్జ్ చేయాలంటే మీరు చేసే ప్రతి పనిలో ఎంతో సమర్థత కలిగి ఉండాలి. అల్పాహారం తినకపోతే బరువు తగ్గుతారని కొంతమంది నమ్ముతారు. అది నిజం కాదు మై డియర్ ఫ్రెండ్స్. బాడీ బేసల్ మెటబాలిక్ రేట్ను తగ్గించడం ద్వారా శక్తిని పరిరక్షించుకోవడంలో ఎంతో సామర్థ్యతని కలిగి ఉంటుంది. అన్నిటికంటే అతి కష్టమైంది బరువు తగ్గడం. తరచుగా భోజనం మానేయడం అనేది మరుసటి రోజు అతిగా తినడానికి దారితీస్తుంది. చాలా ఆకలి వేయడం వల్ల అదుపు తప్పి తినడం జరిగి దానికి ఫలితంగా సరైన అల్పాహారం తీసుకోవడానికి బదులుగా అధిక క్యాలరీలను తీసుకుంటాం. అల్పాహారాన్ని మానేయడం వల్ల ఒబేసిటీ రావడానికి గట్టి లింక్ ఉందని మీకు తెలుసా? బ్రేక్ఫాస్ట్ కోసం కొన్ని టిప్స్ చేతన్ ఇప్పుడు మీకు ఇస్తాడు. అవేంటో కొంచెం కేర్ఫుల్గా వినండి. రవ్వ ఇడ్లీ దోశ సాంబార్తో, ఆరెల్స్ బ్రెడ్, ఎగ్స్, మిల్క్, వెజిటబుల్స్, చపాతి, రాయితా, పొంగల్, ఉప్మా, పోహా, అటుకులు అవే అండి. అలాగే రాగి మాల్ట్, ఇవన్నీ కూడా చాలా మంచి సబ్స్టిట్యూట్స్ అన్నట్టు. అంతేకాకుండా ముసేలి, ఓట్స్, మొలకలు, ఇటువంటి అల్పాహారం ప్రతిరోజు మీ శరీరానికి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడంతో ప్రారంభించండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ హెల్తీ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఓన్లీ విత్ ద ప్రామిస్ టు గెట్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్, బాయ్.

0: మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:01 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా చిత్రసీమ సినిమా పాటలు. నీరాజనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: మీరు వింటున్న పాట నేను నా దేశం, చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: నేను ప్రేమిస్తున్నాను చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన సీతారామ శాస్త్రి గీతం.
5: అరే అరే తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తొందరగా పాడు, కమన్ సింగ్.

0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
4: నీతోడు కావాలి చిత్రం కోసం సుంధి చౌహాన్ పాడిన భానుశ్రీ గీతం

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: Nestama, chitram kosam. చిన్మయ్ పాడిన ఎస్ సంతోష్ కుమార్ గీతం, సంగీతం జాయ్ కెవిన్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ వారం అంశం బంధాలు బంధుత్వాల గురించి మీ పిల్లలకు చెబుతుంటారా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మీకు కావలసిన పాటని మేం వినిపిస్తాం. ఈ కార్యక్రమానికి శ్రోతలు చేయవలసిన మా ఫోన్ నంబర్ 2255533, ఎస్టడీ కోడ్ 08554. ఫోన్ నంబర్ మరొకసారి 2255533, ఎస్టడీ కోడ్ 08554. కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో
1: హలో
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఈరోజు అంశం మీకు తెలుసు కదా?
1: అదే, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే విన్నాను మేడం పాటలన్నీ విని.
0: ఓకే, మరి ఏమంటారు? ఈ మీ పిల్లలకు చెప్తుంటారా మరి బంధాలు బంధుత్వాల గురించి?
1: అవును మేడం, పాప అవ్వలు అమ్మమ్మలు నాన్నమ్మలు తాతలు అందరూ కూడా అందరి పేర్లు అందరినీ గుర్తుంచుకోవాలి అని అందరికీ చెప్తుంటాం మేడం.
0: ఇలా ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది అంటే, పిల్లలు ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో కానీ అనే సోషల్ మీడియా అని ఎక్కువ వాటితోనే ఎక్కువ గడుపుతున్నారు. అందుకోసం మనము ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళతో మన రిలేషన్షిప్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది.
1: ఇప్పుడంతా మొబైల్స్ లోనే ఉన్నారు కదా మేడం. ఇప్పుడు మరి మనము ముందు ఉన్నట్టుగా లేరు. పల్లెల వాతావరణము,
0: అవును,
1: పల్లెలకు హాలిడేస్ వస్తే పల్లెలకు వెళ్ళి అక్కడ అంతా హ్యాపీగా జాలీగా పిండి వంటలు అవన్నీ చేయించుకోవడము,
0: అవును, వాళ్ళతో గడపడము హాలిడేస్ లో
1: మేడం, అవన్నీ ఇప్పుడు అవన్నీ కలిసి ఉండాలంటే ఎంత బాగుంటాయి. ఇప్పుడు కూడా పల్లెలకు వెళ్తే ఎంతో

0: హాయిగా ఉంటుంది మేడం.
1: అవునవునండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పగలరా?
0: అనంతపురం పృథ్వీఆర్ నగర్ నుంచి మేడం. రాధా అని.
1: రాధ, ఏ పాట వినిపించమంటారు?
0: పాట ఏదన్నా, ఇది పాండురంగ మహత్యంలో వినిపించండి మేడం.
1: పాండురంగ మహత్యం.
0: మీ పేరు మేడం?
1: నా పేరు స్వర్ణలత అండి. అయ్యో పర్లేదు, ఓకే. పాండురంగ మహత్యంలో ఏ పాట వినిపించమంటారు? అవునా, ఓకే. అది కనిపించలేదు, వేరేదేదైనా వేస్తాను. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
0: ధన్యవాదాలు మేడం.
1: ఓకేనండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలు హలో, మాగున్నారా? ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. ఈనాటి అంశం బంధాలు, బంధుత్వాల గురించి మీ పిల్లలకు చెప్తుంటారా? ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2255533. కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. కాల్ కట్ అయిపోతుంది. ఈ వారం ఈ టాపిక్

ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు అందరికీ డబ్బంటేనే మక్కు ఎక్కువ, దానికన్నా ప్రేమ, ఆప్యాయత, అనుబంధమే జీవితంలో ఎక్కువ విలువైందని మనం పిల్లలకు చెప్పడం వల్ల ఫ్యూచర్లో వాళ్లకు ఏదైనా ఇబ్బంది వచ్చినా అవే బంధాలు, బంధుత్వాలే మనల్ని కాపాడతాయని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు విందాం ఒక పాట.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? సుకన్య గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుద్ది నుంచి. ఈ వారం టాపిక్ తెలుసు కదా, బంధాలు బంధుత్వాలు. ఓకే, మరి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. ఓకే, చెప్పండి.
1: పాట వస్తుంది కదండి దాంతో?
0: అవును, పాట వస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి, పాట కంటిన్యూ చేస్తాను.
1: పాట వద్దండి, వేరే పాట వేయండి.
0: సరే, మీరు కోరుకున్న పాట వేస్తాను, చెప్పండి. ముందు బంధాలు బంధుత్వాల గురించి మాట్లాడుకుందాం, తర్వాత మీరు కోరిన పాట విందాం. సరే,
1: బంధాలు బంధుత్వాలు అంటే ఇప్పుడు పిలుపులే మారిపోతున్నాయండి.
0: ఓకే,
1: అందరూ పిన్నిని పెదన పెద్దమ్మను
0: కొంచెం ఫోన్ దూరంగా వస్తారా
1: కూడా ఆంటీ అంకుల్ అయిపోయారనమాట. బయట వాళ్ళు ఆంటీ అంకుల్లే, ఇంట్లో సొంతం పిన్నైనా అమ్మ చెల్లెలైనా నాన్న లేకపోతే తమ్ముని భార్యనా అన్న భార్యనా అందరు ఆంటీలు అయిపోయారు అనమాట.
0: అనేవి కరెక్ట్. హలో,
1: వస్తే బాగుంటుంది. వదిన అయితే వదిన, అన్న అయితే అన్న, ఇట్లా తీసుకోవాలి. కానీ ఇప్పుడు అన్న లేక తమ్ముడు అంటే హాయ్ బ్రో హాయ్ తీసి ఇట్లా అయిపోయింది అనమాట. అట్లా కాకుండా మన వరుసను మనము అక్క బావ అన్న వదిన పిన్ని బావ.
0: మీరు ఫోన్కి కొంచెం దూరంగా రాగలరా? ఓకే, రేడియో. సరే, చెప్పండి. ఓకే,
1: వింటున్నాను.
0: ఓకే ఓకే.
1: అట్లా మన వరుసలు మనము మన తెలుగు వాళ్ళం అందరం తెలుగులోనే ఎంత బాగా మంచి అక్క బావ అంటే బాగుంటుంది కదా. ఇట్లా లేకుండా బ్రో అంటే ఏం బాగుంటుంది చెప్పండి, ఏంటో ఒక విధంగా ఉంటుంది. ఏంటంటే హాయ్ డూడ్ అంట. ఇప్పుడు ఫ్రెండ్స్ ను మామూలు కజిన్స్ ని కానీ అట్లా ఎవరినైనా కానీ అట్ట పిలుచుకుంటారు, అట్లా కాదు. అమ్మమ్మను తాతయ్యను కూడా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఇట్లా పిలుచుకుంటే బాగుంటుంది. ఆ బంధాలైన చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అట్లా నేర్పించుకుంటే మన కొద్ది మనం ఏదో పిలుస్తున్నాలే, ఏదో ఒకటి పిలిచిన ఇంగ్లీష్ కాన్వెంట్ చదువుతున్నాడు, మన అబ్బాయి పిన్ని అంటేముంది ఆంటీ అంటే ఏముంది, ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది అనుకోకూడదు. మన బంధాలు బంధుత్వాల గురించి పిల్లలకు చెప్పాలి, నేర్పించాలి, వినేంత వరకు చెప్పే ఓపిక ఉండాలి పెద్దలకి.
0: ఓకే, మీ అభిప్రాయాన్ని చాలా మంది శ్రోతలు వింటున్నారు, కొంతమంది అయినా పాటిస్తారని ఆశిద్దాం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: పాట వేయండి.
1: చెప్పండి మీరు.
0: పాట కోరలేదు.
1: చెప్పండి చెప్పండి, మీకు కావాల్సిన పాట చెప్పండి, వేస్తాను.
0: ఏమోండి అంత ఐడియా, నేను బంధుత్వాల గురించి పాట గురించి ఆలోచించలేదు. అభిప్రాయం బంధుత్వాల గురించి పాట ఏముందో నాకు ఐడియా లేదు.
1: సరేనండి, ఒక పాట వేస్తాను, విందాం.
0: ఓకే
1: ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలు సుకన్య గారు.
0: థ్యాంక్ యూ.
1: ఓకే.

कॉल करता हूँ। हेलो हेलो नमस्ते अंडी, మీ పేరు? రజియా గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కొంచెం గట్టిగా మాట్లాడతారా? గొందిరెడ్డిపల్లి. ఈ వారం అంశం బంధాలు బంధుత్వాల గురించి మీ పిల్లలకు చెప్తుంటారా? మరి ఆ టాపిక్ పైన

0: మీరే అభిప్రాయాన్ని పంచుకోండి. మీరు కోరుకున్న పాటను మేము వినిపిస్తాం. చెప్పండి.
1: అందరికి చిన్న అన్న పెన్నమ్మ అని చెప్పాలని చెప్తుంటాం మేడం.
0: ఇంకా ఇంకా చెప్పండి.
1: ఇద్దామని పెదనాన్నని పిలవాలయ్యా. ఇప్పుడు జనరేషన్లో అంకుల్ ఆంటీ అని పిలుస్తుంటారు కదా మేడం, అట్లా పిలవకూడదని.
0: ఈ బంధుత్వాలు నిలబడాలంటే మీరు ఏం సలహా ఇస్తారండి?
1: అందరితోనూ

0: ఆంటీ అని పిలుస్తుంటారు కదా మేడం, అట్లా పిలవకూడదు అని చెప్తాను.
1: ఈ బంధుత్వాలు నిలబడాలంటే మీరు ఏం సలహా ఇస్తారండి?
0: అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని చెప్తుంటాను.
1: అవును, పండగలు, పెండ్లిళ్ళు, ఈ ఫంక్షన్స్, వీటికన్నింటికీ కూడా పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే బంధాలు మరింత బలపడతాయి. నెక్స్ట్ ఎవరి ఎవరికి ఏమవుతారు అనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమంటారు? ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఏ పాట వినిపించమంటారు? ఆరాధన. నాగేశ్వరరావు దా, ఏం పాట అండి అందులో ఆరాధనలో? ఓకేనండి, సరే వినిపిస్తాను. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకేనండి.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే. మేడం
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు విజయలక్ష్మి మేడం, రోకొండ నుంచి.
0: విజయలక్ష్మి గారు నమస్తే. ఈ వారం టాపిక్ బంధాలు బంధుత్వాలు.
1: వింటున్నాను.
0: అవును. మరి మీ పిల్లలకి ఎలా చెప్తుంటారు వీటి గురించి?
1: నాకు ఇదే చెప్తాను మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆంటీ అమ్మీ డాడీ ఇలాంటివన్నీ లేవు మేడం మా ఇంట్లో.
0: అవునా, చాలా సంతోషం. అవునా, ఓకే, వెరీ గుడ్ అండి.
1: నాన్న చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నలు ఇట్లే నేర్పినారు, మేము ఇట్లా నేర్పినాం మేడం. మనం ఎంత డబ్బున్న వాళ్ళు అమ్మ మేడం నేర్పిండేది మా చిన్న ఆయన. ఆయన తహసీల్దారు, నైనా నైనా అంటుండే మేడం మా తమ్ముళ్ళు
0: చిన్న ఆయన్ని. ఈ బంధుత్వ, మరి ఇక్కడ చాలా మంది ప్రేక్షకులు శ్రోతలు వింటున్నారు, ఈ బంధుత్వాలు ఇంకా బలపడాలంటే మీరేం సలహా ఇస్తారు?
1: అంటే అదే నేర్పిల్లా మేడం, మనం ఎక్కడ పిలిచిపోయినప్పుడు అక్కడ వాళ్ళని చూపించి, మన అక్క చెల్లెళ్ళని కానీ వాళ్ళ పిల్లలను కానీ, వీళ్ళు మీ పిన్నమ్మ కొడుకు అవుతాడు, వీళ్ళ చెల్లెలు అవుతుంది అని చూపియాలి మేడం. వీళ్ళకి మీకు అత్త మామ ఇట్లా చూపించి చెప్తుంటే వాళ్ళకి ముందుకు ముందుకి గుర్తుంటుంది మేడం, పెద్దగా అయినా కూడా.
0: ఓకే,
1: వీళ్ళు మా అత్త వీళ్ళు మా అన్న అని తెలుసుకుంటారు. మనం ఎక్కడ పిలిచిపోకుండా ఏమి చూపుకున్నా ఉంటే వాళ్ళకి అసలు మనసులకే దూరంగా అయిపోతారు మేడం. కానీ చదివించాలి, నేను లేదని లేదు, ఇక్కడ నా స్టూడెంట్ సెలవుల్లోనైనా పరిచయం చేయాలి మేడం. మనం పోవాలి లేదా వాళ్ళని పిలిపించుకోవడం కానీ
0: ఇక్కడ డబ్బు ఆస్తి మనకున్నాయిలే అనేది కాకుండా నలుగురితో కలుస్తూ ఉంటే అప్పుడు మనకు వాళ్ళ పిల్లల్లో కూడా బంధుత్వం అనేది ఎవరు ఎవరు అని బాగా ఇదవుతుంది. ఇంకొకటి, మనము ఇల్లు కట్టేది ఇటుకలతో కాదు, ఆప్యాయత అనురాగాలతో అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. అవునండి
1: మేడం, అది ఒకటి. మనకి డబ్బు ఉన్నోళ్ళు అన్నట్లు నలుగురిలో కలిసినప్పుడు కూడా ఎంత డబ్బు అయినా కూడా వచ్చినా కూడా మనకి అహంకారం అనేది లేకుండా పెంచాలి మేడం పిల్లల్ని.
0: ఓకే, అనుకువ
1: అనుకువగా పెరిగే కొద్ది ఒదగాల
0: మేడం.
1: అదే మనకి ఆ వినయమే మనకు ఒక ఆభరణం లాంటిది మేడం, పిల్లలు కానీ మనకి కానీ.
0: అప్పుడే మంచి అబ్బాయి అని అంటాడు, మంచి అమ్మాయి అంటారు.
1: అవునవును.
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: ఇంకొకటి మేడం,
0: చెప్పండి చెప్పండి.
1: ఇప్పట్లో డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మేడం. ఆ బంధు పిలిస్తేమో ఒక రోజు ఉంటారేమో అన్నట్లు, అసలు అక్క చెల్ల
0: సొంత అక్క చెల్లెలైనా పిలుచుకోకుండా ఉన్నారు
1: మేడం. ఒక బాధ మేడం, మా చిన్నానికి కొడుకున్నంత బాధ
0: సాకన్నాము.
1: ఇంట్లో ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు కూడా అక్క బాగున్నావా అని కూడా అన్నారు మేడం. జనరేషన్ ఇట్లా లేక ఈ బాబునే ఇట్లా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూస్తుంటే జనరేషన్ కూడా అట్లే కనిపిస్తుంది
0: మేడం.
1: ఎందుకు ఇంకా మనం ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం ప్రయోజనం మేడం, డబ్బు డబ్బు ఏం ఉండదు మేడం. అక్క తెల్ల అని అంటే సంతోషంగా ఉన్నప్పుడే డబ్బుకి కూడా విలువ ఉంటుంది, ఊరికే డబ్బు కలిపితే ఏమొస్తుంది
0: మేడం.
1: చెప్పాలని కాల్ చేసినాను.
0: థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు.
1: మాత్రం పిల్లలకి వాళ్ళు ఇన్నేంత వరకు గుర్తుని ఎందుకన్నా గారు చెప్పినారు, మనం ఓపికతో వాళ్ళకి చెప్పాలి మేడం ఏదన్నా గానీ.
0: అవును అవును,
1: మంచిది అన్నప్పుడు మనం ఫస్ట్ ఓపుకుండాలి మనలో, అప్పుడు పిల్లలు వింటారు మేడం. ఒకసారి కదా చెప్పాలి వాళ్ళకి. మా కూతురు మా చిన్న వాళ్ళ చిన్నాయని కొడుకులు అక్క అనరు అని, నన్ను అక్క అనరు అంటుంది మేడం. కొద్దిగా అంటే లేదులేమ్మా అంటారు అంటే కూడా లేదు, నన్ను అక్క అంటే.

0: ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: సరే మేడం,
0: మీరే
1: ఉంటాను మేడం.
0: లాస్ట్ కాలర్.
1: అవునా మేడం?
0: ఓకేనండి,
1: బాయ్ అండి.
0: బాయ్. శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి తాయి స్వర్ణలత.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. మంత్రివర్గ భేటీలో అజెండా అంశాలు ముగిశాక లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ రంగం, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల సమన్వయంతో సంక్షోభాన్ని సవాలుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం, పశుగ్రాసానికి తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు మంత్రులు వివరించాలన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమస్యలపై ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని చెప్పారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. ఈ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వివరాలు మంత్రులకు వివరించారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో పింఛన్లు ఒకరోజు ముందుగానే ఇచ్చి 1 ఆగస్టున పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి కార్యక్రమంలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు మేలు చేసే పలు అంశాలతో పాటు రైతులకు సంబంధించిన అనేక అంశాలను మంత్రివర్గం ఆమోదించినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ

0: ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాలు వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. బాపట్లలో వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం అమలులో భాగంగా ఏడాదికి 25,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ సమావేశంలో చర్చించి ఆపై ఆమోదించినట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవల కోసం 50 కోట్ల రూపాయలను మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: రాష్ట్ర అభివృద్ధికి, దివ్యాంగులకు మేలు చేసే నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరగటమే కాకుండా అనేక ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని చెప్పేసి మనం చేస్తామన్నాను. 2027 జూన్ జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీ అమలుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. సమావేశంలో మంత్రులు ఎన్ఎండి ఫారూక్, సత్యకుమారులతో కలిసి ఈ పాలసీకి సంబంధించిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, శాఖల పరిధిలో కోర్టుల్లో కేసులను నిరంతర పర్యవేక్షణకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని తీసుకురానున్నామని చెప్పారు. గుజరాత్ ఎన్ఐసీ తరహా పోర్టల్ను రాష్ట్రంలోనూ అభివృద్ధి చేసి ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. అమరావతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధికి రైతుల త్యాగమే కారణమని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలతోనే అమరావతి నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందని వెల్లడించారు. ఎస్ఆర్ఎం, విఐటి, బిట్స్ పిలానీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు రానున్నాయని మంత్రి పేర్కొంటూ,
2: మాకైతే చాలా సంతోషం ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ అయిపోయినాయి, జడ్జి క్వార్టర్స్ అయిపోయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అయిపోయినాయి, ఆఫీసర్స్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ అన్ని కూడా అయిపోయినాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ నిర్మాణం తోటి ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది.
0: విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న లాంజ్ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ బస్సు నడిపేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు 100 బస్సులు కేటాయించామని, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఓలా, ఉబర్ తదితర క్యాబ్ సేవలను అనుమతించేలా జీఎంఆర్తో చర్చలు జరిపామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి సుమారు 50,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరిస్తూ,
3: ఫస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు భోగాపురం వస్తున్నారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్స్ అందరూ కూడా ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజున మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ లో మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకోబోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించిన సెమీకండక్టర్ కంపెనీకి కూడా ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు మనకు వేయడం జరుగుతుంది. అలాగే సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ

0: వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ప్రముఖ ఐటీ హబ్గా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు భవన యజమానులు, పారిశ్రామికవేత్తలు, భూ యజమానులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు, అంకుర సంస్థల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అందుబాటులో ఉన్న వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూములు, ఐటీ కార్యకలాపాలకు అనువైన ఇతర ఆస్తుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో రేపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 2600 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపు జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో తల్లులతో పాటు తండ్రులు కూడా వచ్చి తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక అంశాలపై రాష్ట మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో హైడ్రోఫోనిక్స్ విధానం వలన ఉపయోగాలు, మడకసిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఇంజనీర్ శ్రీ బివి మోహన్ రావు గారి ప్రసంగం, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. అనంతరం జానపద గీతాలు, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 శ్రీ పి ఖాసిం సాబ్ బృందం వారు పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఇక రాత్రి 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
2: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో. మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల

0: కార్యక్రమంలో 101.7 MHz పై.
1: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక నక్షత్ర మాలిక, 6:30 వినదకు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి కె సౌదామిని, 6:35 సెద్దపు శుద్ధులు అంశం ఖరీఫ్ కంది సాగులో యాజమాన్య పద్ధతులు, అందిస్తున్నవారు ఎల్లనూరు మండలం వ్యవసాయాధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాత్యాకల, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో హెయిర్ ఫాల్ ఇన్ ఉమెన్ డాక్టర్ రోహిణి ఇండ్ల గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం హరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 సభాష్ ఆంధ్ర శీర్షికన గండికోట రూపకం 2వ భాగం రచన శ్రీ పి నాగాంజనేయులు, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యదర్శి పి వైదేహి గారు, పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో శ్రీమతి ఆర్ఎస్ కృష్ణవేణి గారిచే హెచ్చరిక కథానిక, అనంతరం వి నాగశ్వేత గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ బి చంద్రశేఖర్ బృందం పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీ వనుమల దేవుడు పాడిన కోలాటం పాటలు వింటారు. వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక మీ సేవ రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30

10 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంవి నాగప్ప గారిచే క్లారినెట్ వాద్యం. రేపు రాత్రి 10 గంటలకు పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం తెలుగు సినిమా పాటలు. ముందుగా

0: మీరు విన్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంలోది. గానం శ్రీరామచంద్ర, సంగీతం సిరివెన్నెల, సంగీతం సాహిత్యం సిరివెన్నెల, సంగీతం మిక్కీజే మేయర్.
1: ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
1: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. రఘువరన్ బీటెక్ చిత్రం కోసం మిస్ దీపు ఆలపించిన పాట ఇది. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం కిషోర్ తిరుమల.

0: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia, movement that inspires.
2: విన్న పాట నీలవేణి చిత్రంలోది, రేవతి ఆలపించిన పాటది. సాహిత్యం భరత్, సంగీతం లలిత్. తర్వాత పాట విందాం, నేరం నాది కాదు ఆకలిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శ్రోతలు, సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసారభారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసారభారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి 2 సార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ, సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
1: एनडीए पार्टी की ओर से भी फिर से मांग किया है कि ये नीट पे चर्चा होना चाहिए.
0: రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్ధమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
2: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा? क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य

0: छात्रों का हित नहीं है, आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है।
1: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె, నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసేవారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యక్షులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్ట్రపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
2: आज से 99 साल पहले पहली बार एक ऑर्गेनाइज्ड रेडियो ब्रॉडकास्ट भारत में किया गया, तत्कालीन बम्बई, आज जिसे हम मुंबई के नाम से जानते हैं. और ये दिन हमारे लिए एक मौका है उस दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
1: ఇరవై 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో

0: భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లినా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. లవ్లినా 31 జూలై జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి మొత్తం 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో హైడ్రోఫోనిక్స్ విధానం వల్ల ఉపయోగాలు. మడకశిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఇంజనీర్ శ్రీ బివి మోహన్ రావు గారి ప్రసంగం. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. విందాం కిసాన్ పాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హైడ్రోఫోనిక్స్ విధానం వలన ఉపయోగాలు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీర్ శ్రీ బివి మోహనరావు గారి ప్రసంగం విందాం.
2: రైతు సహోదరులందరికీ నమస్కారములు. నా పేరు ఇంజనీర్ మోహన్రావు. నేను మడకశిర యందు ఉన్నటువంటి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వ్యవసాయంలో నూతన విధానమైనటువంటి హైడ్రోఫోనిక్స్ విధానం గురించి మీకు తెలియచేయటానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలను మనం గమనించుకోవాల్సి ఉంటుంది. పంట ఉత్పత్తులను సాధించవలసిందంటే సహజ వనరులైనటువంటి భూమి మరియు నీటి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ రెండింటిని మనము చక్కగా వినియోగించుకుంటూ వాటి ద్వారా అత్యధిక దిగుబడులను సాధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే ఇప్పుడు పరిస్థితులలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండడం వలన వ్యవసాయ యోగ్యమైనటువంటి మరియు వ్యవసాయం అనువైనటువంటి భూమి క్రమంగా తగ్గిపోవచ్చు ఉన్నది. అలాగే నీటి లభ్యత కూడా రోజురోజుకు తగ్గిపోవచ్చు ఉన్నది. ఇందుకు గల కారణాలను విశ్లేషించినట్లయితే నేల మానవుల అవసరాల నిమిత్తము గృహ నిర్మాణాలలో మరియు పారిశ్రామిక అభివృద్ధి నిమిత్తము పారిశ్రామిక ఓడలను ఏర్పరచడంలో మరియు పరిశ్రమల ఏర్పాట్లలోనూ భూమి యొక్క వినియోగము ఎక్కువగా పెరుగుతున్నందువలన పంటకు అనుకూలమైనటువంటి భూమి కూడా చాలా తగ్గిపోవచ్చు ఉన్నది. అలాగే అవసరాల నిమిత్తము నీరు కూడా వ్యవసాయం కాకుండా వేరే వేరే విధానాలకు మరియు పారిశ్రామిక ఉత్పత్తులలో మరియు విద్యుత్ ఉత్పత్తులలో నీటి వాడకం అధికంగా ఉండటం వలన వ్యవసాయానికి లభించేటువంటి నీటి పరిమాణం కూడా తగ్గుచున్నది. మరి ఒక విషయం గమనించినట్లయితే ఇప్పుడు రైతులందరూ కూడా అత్యధిక ఉత్పత్తులను సాధించడంలో నిమగ్నమై ఉండి పంటలకు అధిక మోతాదులో రసాయన ఎరువులను వాడటం వలన కూడా భూమి యొక్క సారం తగ్గిపోవచ్చు ఉన్నది. అంటే భూమిలో ఉన్నటువంటి సత్తువ క్రమంగా తగ్గిపోవచ్చు వస్తున్నది. మరి ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ వాతావరణ కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో మనము వ్యవసాయ

వ్యవసాయాన్ని ఆరుబయట పొలాల్లో చేసినట్లయితే అవి ఎక్కువగా చీడపీడబడడం మనము చూస్తూ ఉన్నాము. అలాగే వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల కూడా పంటలు సరిగా దిగుబడి తీసుకోలేకపోతున్నాము. ఎందుకంటే పంట చేతికి అందే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడము, వరదలు కావచ్చు, లేకపోతే కరువు పరిస్థితులు కావచ్చు. ఇందువల్ల సరైన సమయంలో రైతు కూడా తన దిగుబడిని తీసుకోలేకపోతున్నారు. వ్యవసాయం ఇలాగ చేసుకుంటూ వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో మానవాళికి సరిపడేటువంటి ఆహార ఉత్పత్తులను అందించడంలో వెనుకబడటంలో సందేహం ఉండదు. కాబట్టి అత్యాధునిక పద్ధతులైనటువంటి మైక్రో ఇరిగేషన్ విధానం, అనగా సూక్ష్మ సేద్య విధానము అవలంబించుట ద్వారా నీటి సరఫరాలు తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగులోనికి తీసుకురావచ్చు. అలాగే హరిత గృహములలో పంటలు పండించుట ద్వారా నాణ్యమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులను మనము దిగుబడి చేసుకోవచ్చు. అలాగే మరి ఒక విషయం గమనించినట్లయితే మనకున్నటువంటి అంతర్జాతీయ మార్కెటింగ్ విధానంలో పంట ఉత్పత్తుల యొక్క నాణ్యత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మన రైతులకు మంచి లాభాలు వస్తూ ఉంటాయన్నమాట. అన్నింటికీ కూడా కొన్ని పరిష్కారాలు వెతికినట్లయితే ఇప్పుడు మనము చర్చించుకుంటున్నటువంటి హైడ్రోపోనిక్స్ విధానము కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మధ్యకాలంలో ఈ విధానము అత్యంత ప్రాచుర్యంలోనికి తీసుకురాబడుతుంది. ఈ హైడ్రోపోనిక్స్ విధానము, ఇది వినడానికి కొత్తగా ఉంటుంది, కానీ ఇందులో ముఖ్యంగా హైడ్రోపోనిక్స్ విధానము అనగా కేవలము నీటి ద్వారా వివిధ రకములైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులను పండించడము. అంటే ఈ పద్ధతిలో నేల యొక్క అవసరము ఎంత మాత్రము ఉండదు, కేవలము నీటి ద్వారా మొక్కలకు సరిపడా పోషకాలను తగిన మోతాదులో అందించుచు మొక్కలను పెంచడమే ఈ హైడ్రోపోనిక్స్ విధానం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పద్ధతి అన్నది ముఖ్యంగా భూమి లేనటువంటి ఔత్సాహికులు, అంటే పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి ఔత్సాహికులు, ఎవరైతే మాకు భూమి లేదే, మేము పల్లె ప్రాంతాల్లో నివసించటలేదే, మాకు వ్యవసాయం చేయటానికి వీలుగా లేదు అన్నటువంటి వాళ్లకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాము, ఇప్పుడు పెరటి తోటల పెంపకమని, మిద్దె తోటల పెంపకం అని చెప్పేసి వివిధ రకములైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు పట్టణాల్లో. అలాగే పల్లెలో ఉన్నటువంటి కొంతమంది ఔత్సాహికులు కూడా వారికి భూమి అందుబాటులో లేకపోవటమో, లేకపోతే అనుకూల పరిస్థితులు లేకపోవటమో వ్యవసాయం వైపుకి వాళ్ళు మొగ్గు చూపకుండా ఉన్నారు. మరి ఒక పరిస్థితి మనం గమనించినట్లయితే ఈరోజు మన రైతులు వారి యొక్క పిల్లలను వ్యవసాయం వైపుకి మొగ్గు చూపే విధంగా ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే వ్యవసాయంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వారి పిల్లల్ని కూడా వ్యవసాయం వైపుకు ప్రోత్సహించడం లేదు చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఈ హైడ్రోపోనిక్స్ విధానం అన్నటువంటిది కేవలము నీటి ద్వారా పంట ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు ఉండవు. కష్ట నష్టాలు ఉండవు అంటే భూమిలో తిరిగి అక్కడ మట్టితో పనిచేయటము, బురదలో పనిచేయటము, ఎండ వాన ఇలాగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ కష్టించి పనిచేయటము లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఈ యొక్క పద్ధతిని సులువుగా చదువుకున్నటువంటి యువకులు కూడా మరియు ఉత్సాహవంతులైనటువంటి ప్రజలు కూడా ఈ విధానాన్ని అవలంబించినట్లయితే వ్యవసాయ ఉత్పత్తులను మనము మరింత ఎక్కువగా పెంపొందించవచ్చు. అలాగే మానవ జనాభాకు సరిపడా అధిక ఉత్పత్తిని కూడా పెంపొందించవచ్చు. మరి ఇందులో ఉన్నటువంటి లాభాలను మనం గమనించినట్లయితే ఈ యొక్క పద్ధతి మనము ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మనకు వ్యవసాయ భూమి లేకపోయినప్పటికీ, మన ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నప్పటికీ, లేదా మన ఇంటి వెనక కొంచెం పెరడున్నప్పటికీ, లేదా మిద్దెలపైన అయినా ఈ యొక్క విధానాన్ని మనము అవలంబించుకోవచ్చు. ఈ విధానాన్ని మనము అవలంబించడం ద్వారా ముఖ్యంగా ఉండే లాభాలు గమనించినట్లయితే, ఒకటి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంటే వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము పంటలను తీసుకునవచ్చు. అలాగే నాణ్యమైనటువంటి పంటల దిగుబడి తీసుకోవచ్చు. ఇక్కడ పంట మన చేతుల్లో ఉంటుంది కాబట్టి
దానికి సంబంధించినటువంటి పోషకాలను

అంటే పంటను బట్టి పోషకాలను కూడా మార్చవలసి ఉంటుంది. కాబట్టి ఏ రకమైన పంటకు ఏ విధమైనటువంటి పోషకాలు ఇవ్వాలో తగిన మోతాదులో మనమే నీటిలో కలుపుకొని మొక్కలకు సరఫరా చేయటం వలన మనము అత్యధిక నాణ్యత కలిగినటువంటి దిగుబడిని కూడా సాధించే వీలున్నటువంటి అన్నమాట. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఏవైనా ఉన్నట్లయితే ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి మనకున్నటువంటి ఈ పంటను చక్కగా సంరక్షించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ పంట ఉన్నటువంటి విస్తీర్ణము చాలా తక్కువగా ఉంటుంది. 100 చదరపు మీటర్లలో కానీ 200 చదరపు మీటర్లలో కానీ మనము ఈ యొక్క హైడ్రోఫోనిక్స్ విధానం అన్నటువంటిది ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే దీనివల్ల మరి యొక్క ముఖ్యమైనటువంటి లాభం ఏమిటంటే ఈ పద్ధతిలో మనము నేల ఎంత మాత్రము ఉపయోగించము, భూమి ఎంత మాత్రము అవసరం లేదు. కేవలము పోషక విలువలు కలిగినటువంటి నీటిని సరఫరా చేయడం ద్వారా మాత్రమే మనము వ్యవసాయ ఉత్పత్తులను పొందగలుగుతాము. కాబట్టి నేల యొక్క అవసరం ఎంత మాత్రము లేదు. తద్వారా ఏమవుతుంది, పంటలలో వచ్చేటువంటి చీడపీడలు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క వైరస్లు కావచ్చు, వివిధ రకమైనటువంటి రోగములు కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. మరియు ఈ కలుపు మొక్కల బెడద అనేది అస్సలు ఉండకపోతుంది. మరియు మనం వాడేటువంటి పోషక విలువలను నేరుగా నీటిలో కరిగించి సరఫరా చేయటం ద్వారా మనం ఇచ్చినటువంటి మొత్తం పోషక విలువలు కూడా మొక్కలు తమ వేర్ల ద్వారా సమృద్ధిగా తీసుకొని బాగా పెరిగి మంచి ఉత్పత్తిని కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఇలాంటి పద్ధతి అవలంబించడం వల్ల మనకి భూమి యొక్క అవసరం లేకుండానే మనము పంటలు పండించవచ్చును. అలాగే మరొక విషయం గమనించినట్లయితే ఇక్కడ నీటి వినియోగం కూడా సుమారు 80 నుంచి 90% వరకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే నీరు సరఫరా అన్నది ఇది ఒక క్రమబద్ధీకరణలో ఏర్పాటు చేయబడి ఉంటుందన్నమాట. మనము నేలపైన పంటలు పండించినట్లయితే కొంత భాగము నీరు భూమి లోపల పొరలకు ఇంగిపోవడం జరుగుతుంది, కొంత భాగము నీరు ఆవిరైపోతూ ఉంటుంది, మరికొంత భాగము పంట లేని ప్రదేశంలో కూడా ఈ నీరు వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఎక్కడైతే కలుపు మొక్కలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనము ఈ హైడ్రోఫోనిక్స్ విధానము అవలంబించడం వల్ల నీటి యొక్క అవసరాన్ని కూడా చాలా వరకు తగ్గించుకుంటాం. తక్కువ మోతాదులో నీటిని ఉపయోగించుకొని అలాగే తక్కువ మోతాదులో పోషక విలువలు ఉపయోగించుకొని మనము ప్రతికూల పరిస్థితులలో కూడా మన యొక్క పంటను సంరక్షించుకుంటూ అధిక దిగుబడిని పెంపొందించుకునే అవకాశం ఉన్నది. మరికొన్ని ఉపయోగాలను గమనించినట్లయితే ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టు ఈ యొక్క విధానాన్ని ఎలాంటి ప్రదేశాల్లో అయినా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఈ పద్ధతి ఏర్పాటు చేసుకునేటువంటి ప్రాంతము గాలి వెలుతురు బాగా వచ్చేటట్లు ఉండాలి. అత్యధిక వర్షం, అత్యధిక టెంపరేచర్స్ అంటే అత్యధిక వేడి, అత్యధిక గాలి ఇలా ఉండే పరిస్థితుల నుంచి కొంచెం దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ పద్ధతి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశంలోకి ఈ జంతువులు కానీ ఈ యొక్క పక్షులు కానీ వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి యొక్క ప్రతికూలత ఏంటి అని మనం గమనించినట్లయితే ఈ విధానాన్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నటకు కొంత పెట్టుబడి అవసరమవుతుంది. అంటే ఈ విధానము ఒక్కసారి మనము ఏర్పాటు చేసుకున్న తరువాత ఆ విధానం ద్వారా సుమారు 10 సంవత్సరముల వరకు మనము పంట ఉత్పత్తులను తీసుకునే వీలుంటుంది అన్నమాట. అంటే ముందుగా దీనికి పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే మనం ఆరుబయట ప్రాంతంలో మన మొక్కలను పెంచినట్లయితే వ్యవసాయం చేసినట్లయితే అన్ని రకములైనటువంటి పంటలను పెంచడానికి వీలు లేదు. అలాగే అన్ని కాలములలో కూడా మనము వ్యవసాయం చేయలేము. ఉదాహరణకు మనము ఎండాకాలంలో పంటలు పండించుకోవడానికి వీలు కాదు. అలాగే కొన్ని రకాల పంటలు కొన్ని ప్రాంతంలోనే పండుతాయి. సో దానికి సంబంధించినటువంటి వాతావరణ అనుకూల పరిస్థితులను బట్టి అక్కడ పంటలు వేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతంలో వరి ఎక్కువగా వేస్తారు, కొన్ని ప్రాంతంలో చెరక ఎక్కువ వేస్తుంటారు, కొన్ని ప్రాంతంలో వేరుశనగ అని ఇలా మరికొన్ని ప్రాంతంలలో ఇక్కడ యాపిల్ అని ఇంకోటిని వేస్తూ ఉంటారు. కానీ ఈ హైడ్రోఫోనిక్స్ విధానం

కోణములో మనము ఏ రకమైన పంట అయినటువంటి అంటే ఏ కాలంలో పండించుకున్నటువంటి పంటలు కూడా మనము ఏ పరిస్థితుల్లో పండించుకోవాలనో ఆ పరిస్థితులను మనము ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనం పంటలను పెంచవచ్చు అన్నమాట. అంటే మనకు కాలంతో పరిమితి లేకుండా, అంటే ఇది వేసవి కాలమా శీతాకాలమా వర్షాకాలమా అనేటువంటిది మనము ఆలోచించకుండా మనకున్నటువంటి ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతి ద్వారా వివిధ రకములైనటువంటి పంటలను పండించుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఇంకా మరి యొక్క ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఈ విధానం ద్వారా పంటలు పండించుకోవాల్సి అంటే మనకు ప్రముఖుల యొక్క సలహాలు ఎంతైనా అవసరమై ఉంటుంది. అంటే దగ్గరలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క సలహాలను మనము తీసుకొనుచు ఆ పంటలకు కావలసినటువంటి పోషక విలువలను క్రమం తప్పకుండా ఆ నీటిలో కలుపుకుంటూ ఆ మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని సరఫరా చేస్తూ గమనించుకుంటూ ఉంటే మనకు మంచి దిగుబడులు వస్తాయి, అలాగే పంట కూడా మంచి నాణ్యతలో ఉంటుంది. అలాగే ఈ రసాయనిక ఎరువులను అసలు వాడకుండా పంట దిగుబడి తీసుకునేటువంటి వీలు ఉంటుందన్నమాట. మరి యొక్క ప్రతికూలం ఏమిటి అని గమనించినట్లయితే ఈ విధానంలో నీటి సరఫరా అన్నది మొక్కలకు నిరంతరం జరుగుతూ ఉండాలన్నమాట. అంటే ఎప్పుడైనా మనకు కరెంటు సరఫరాలో అంతరాయం కలిగినట్లయితే ఈ నీటి సరఫరా నిలిచిపోవడం వలన మొక్కలకి ఈ యొక్క పోషకాలు సరిగ్గా అందకపోవచ్చు. కాబట్టి మనము నిరంతరము ఈ మొక్కలకు నీటి సరఫరా అన్నది జరుగుతున్నట్లుగా జాగ్రత్త తీసుకొని అలాగే నిపుణుల యొక్క సలహాలను పాటిస్తూ ఏ సమయంలో ఆ పంటకి పోషకాలు ఎంత మోతాదులో ఇవ్వాలి అన్నటువంటి గమనించుకుంటూ పంటలను సాగు చేసుకున్నట్లయితే ఈ విధానం ద్వారా అన్ని కాలాలలో అన్ని రకాలైనటువంటి పంటలను మనము పండించే వీలున్నటువంటిది. అలాగే ఒకే సిస్టమ్ ద్వారా అంటే ఒక్కసారి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పద్ధతిలో ఒకే సమయంలో రెండు మూడు రకముల ఆకుకూరలను పండించుకునే వీలుంటుంది అన్నమాట. అలాగే రెండు మూడు రకాల కూరగాయలను పండించుకోవచ్చు. అంటే ఏ పంటకు సంబంధించి ఆ మోతాదులో మనము పోషక విలువలు మనము నీటి ద్వారా సరఫరా చేస్తూ అత్యధిక దిగుబడులను సాధించుకునే వీలు ఉంటుంది. ఈ విధానములను అవలంబించడం ద్వారా మనం మన ఇంటికి సరిపడా లేదా ఒక నాలుగైదు ఇళ్లకు అవసరాలు సరిపడా లేకపోయినట్లయితే మన కమ్యూనిటీస్ ఉంటాయి, ఒక చిన్న కాలనీ ఒక బజార్కు సంబంధించిన సరిపడా మన వ్యవసాయ ఉత్పత్తులను మనము అందరము కలిసి ఒక పద్ధతి ప్రకారము మనము ఈ వ్యవసాయ ఉత్పత్తులను పండించుకునేటువంటి వీలున్నది. మరి ఇక్కడ ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో విద్యావంతులైనటువంటి యువకులను కూడా ప్రోత్సహించుటకు వీలున్నమాట. ఎందుకంటే ఈ విధానంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఈ యొక్క భూమిలో వెళ్ళి పనిచేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే భూమిలో పనిచేయటానికి వెళ్తున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైనా కావచ్చు, మరి కొంతమంది ఈ పొలంలో పనిచేయటానికి ఇష్టపడకపోవచ్చు. అలాగే ఇప్పుడు ఒక కాలం అంటూ ఉండదు భూమిలో పనిచేయటానికి. ఇప్పుడు మనకు రాత్రిపూట వెళ్ళవలసి ఉంటుంది, పొద్దునపూట వెళ్ళవలసి ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, రకరకాల పరిస్థితుల్లో చాలామంది ఈ వ్యవసాయం వైపు మొగ్గు చూపటం లేదనేది ఒక నగ్న సత్యం. కానీ ఈ హైడ్రోపోనిక్స్ విధానం అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే మనము అన్ని సమయాల్లో కూడా, ఎందుకంటే ఈ విధానం అనేటువంటిది తక్కువ విస్తీర్ణంలో మనం ఏర్పాటు చేసుకునేటువంటి వీలుంటుంది, మట్టితో సంబంధం లేదు కాబట్టి మనము మంచిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మొక్కకు కావలసినటువంటి అన్ని అనుకూల పరిస్థితులను మన ఇంటి వద్ద ఉండే అన్నీ కల్పించుచు దానికి సంబంధించినటువంటి పోషకాలను ఎప్పటికప్పుడు అందించుచు మనం పంటలను నిరభ్యంతరంగా పండించుకోవచ్చు. అలాగే కూడా మంచి పోషక విలువలు కలిగినటువంటి పంటలు పండిస్తున్నాము, మంచి పోషక విలువలు కలిగినటువంటి కూరగాయలు అయితేమి ఆకుకూరలు అయితేమి మనము తీసుకొంచున్నాము అనేటువంటి భరోసా కూడా మన కుటుంబానికి ఇవ్వగలుగుతాము, అలాగే మన నైబర్స్ కూడా ఇవ్వగలుగుతాము. ఇవి మరికొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాలు. ఇకపోతే ఇంతకుముందు మనము చర్చించుకున్నట్లుగా దీనివల్ల విద్యావంతులైనటువంటి యువకులకు కొంత ఉపాధి కూడా కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో విద్యావంతులు ఉన్నారో అందరూ కూడా ఉద్యోగ నిమిత్తం
వెళ్ళడానికి

0: ఫీల్ కాకుండా ఉంటుంది అన్నమాట. మరి ఉత్సాహవంతులైనటువంటి యువకులు ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా వారు కూడా ఈ వ్యవసాయ ఉత్పత్తులను ఈ హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా పండించి వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి కొంతమంది యువకులు ఒక గ్రూపుగా ఒక సమూహముగా ఏర్పడి ఈ యొక్క హైడ్రోపోనిక్స్ విధానమును పెద్దగా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ విధానం ద్వారా అధిక మోతాదులో ఎక్కువ దిగుబడులను పొంది తద్వారా వారు కూడా రాబడిని పొందవచ్చు. సో దీనివల్ల నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుందన్నమాట. మరి దీనివల్ల వేరే ఏవైనా మనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా అని గమనించుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఇంతకుముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క నిర్మాణము లేదా ఈ యొక్క పద్ధతిని ఏర్పాటు చేసుకోవటానికి మనకు కొంత పెట్టుబడి అవసరమై ఉంటుందన్నమాట. అంటే ఈ పెట్టుబడి ముందుగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే మనము 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఆ యొక్క పద్ధతిని వాడుకునే వీలు ఉంటుంది అన్నమాట. అలాగే అన్ని కాలాల్లో కూడా అన్ని రకాల పంటలు వేసుకునేటువంటి వీలుంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము పంటను దిగుబడి చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఏ పంటలు ఇందులో పండించుకోవచ్చు అన్న దాని గురించి ఆలోచించినట్లయితే ఆకుకూరలైనటువంటి మెంతికూర, పాలకూర, అలాగే గోంగూర, కొత్తిమీర ఇలాంటి పంటలు మనం పండించుకునవచ్చు. అలాగే కూరగాయలకు వచ్చినట్లయితే టమోటా, వంకాయ, ఇలా మిర్చి కానీ లేకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలను కూడా పండించుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్ట్రాబెర్రీ అనేటువంటిది ఎక్కువగా మార్కెట్లో రేటు ఉన్నటువంటి ఒక పంట, స్ట్రాబెర్రీ పండ్ల తోట ఇది. ఈ స్ట్రాబెర్రీని కూడా ఇందులో మనము చక్కగా పండించుకునవచ్చును. సో అలాగే పూల మొక్కలైనటువంటి చామంతి, బంతి ఇలాంటి పూల మొక్కలు కూడా ఈ విధానం ద్వారా మనము పండించుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. కాబట్టి ఈ హైడ్రోపోనిక్స్ విధానము పాటించడం ద్వారా ఒకవైపు మనము అత్యధిక నాణ్యత కలిగినటువంటి దిగుబడులను పొందడమే కాకుండా ఈ యొక్క చీడపీడల బాధ నుంచి తప్పించుకొని మరియు మంచి ఆహారం అంటే రసాయన ఎరువులు వాడకుండా మనకున్నటువంటి ఈ యొక్క పోషకాలను నీటిలో కలుపుకొని ఆ నీటిని ఎప్పటికప్పుడు సరఫరా చేసుకుంటూ వాటి ద్వారా పండించుకునేటువంటి అతి నాణ్యమైనటువంటివి అంటే మన యొక్క ఆరోగ్యాలకి ఎటువంటి ఇబ్బందులు కలిగించని ఉత్పత్తులను మనం సాధించవచ్చు. ఇది చాలా చాలా ఉపయోగపడినటువంటి ఇప్పుడిప్పుడే ఈ యొక్క పద్ధతి ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటిది. మిగతా విదేశాలలో ఈ యొక్క విధానం చాలా ఎక్కువగా అమలు చేస్తూ ఉన్నారు. మన నగరాలైనటువంటి హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాలలో కూడా చాలామంది ఔత్సాహికులైనటువంటి ఈ యువకులు ఈ హైడ్రోపోనిక్స్ విధానమును అమలు చేసుకుంటూ మరికొంతమంది యువకులకు వారు ఎంతో కొంత ఆదాయాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రైతు సోదరులు కూడా మీరు ఈ యొక్క హైడ్రోపోనిక్స్ విధానమును పాటించి అధిక దిగుబడులు సాధించి మంచి లాభాలు పొంది మీ ఆరోగ్యాలను కూడా చక్కగా కాపాడుకొని పక్క వాళ్ళ ఆరోగ్యాలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు.
1: మీరు ఇంతవరకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీర్ శ్రీ బివి మోహనరావు గారి ప్రసంగం విన్నారు హైడ్రోపోనిక్స్ విధానం వలన ఉపయోగాల గురించి.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితమవుతుంది వారి గృహం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. రాబో రోజుల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.5 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.6 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 65 నుంచి 80%, మధ్యాహ్నం పూట 44 నుంచి 60% నమోదయ్యే అవకాశం ఉంది.

0: ప్రస్తుతం రైతు సోదరులు భూమిలో తడి ఉన్నప్పుడు మాత్రమే వర్షాధార పంటలను విత్తుకోవాలి. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవు మరి. నమస్తే.
1: వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి.

0: భారత్ కార్యక్రమం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి, అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
2: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0-18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
2: మనకు ఇక్కడ దాదాపు 0-5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనము స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాము. 4 Ds అంటే, 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, పోషకాహారాల లోపాలని వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్టువి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టువి మనము రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డిలేస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
2: మనకు దాదాపు ఆదిలాబాద్ లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీమ్ లో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, 1 స్టాఫ్ నర్స్ గానీ ANM గానీ ఉంటారు, 1 ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి 1 వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకుని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్ గానీ లేకపోతే స్కూల్ గానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి పోర్టల్ ఉంటుంది, దీంట్లో నేషనల్ అంటే సెంట్రల్

0: డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆర్బిఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,600

0: అంగన్వాడీ సెంటర్ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే అక్కడ 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంతే చేసుకుని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకుని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టుగా మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పినారు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0 to 5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్ లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్లో మనం సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానెల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకి ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లాడ డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్ పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి ఎలా చేయాలని కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకుని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక నాలుగోది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిజబిలిటీస్.

0: ఎదుగుదల లోపం,
1: ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఒక సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి, మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేము, ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేము, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరు, అక్కడ ఇక్కడ ఎగురుతూ తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
0: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
1: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
0: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ కానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యల్ని ఎక్కువగా గుర్తించింది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
1: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మర్రి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
0: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి, నిన్నే ఇష్టపడ్డాను చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.

నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవితా కృష్ణమూర్తి పాడిన వేటూరి గీతం, సంగీతం లక్ష్మీకాంత్ పేరలాల్.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్ కు సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ యువత సంక్షేమం భవిష్యత్తు కంటే తమకు మరేది ముఖ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే నిందితులకు అత్యంత వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వానికి స్వేచ్ఛాయుత బహిరంగ సుసంపన్నమైన ఇండో పసిఫిక్ సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియాన్ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ అంతర్జాతీయ జలమార్గాలు సురక్షితంగా అడ్డంకులు లేకుండా ఉండాలని, పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి దౌత్యపరమైన చర్చలు అవసరమని చెప్పారు. ప్రపంచ వ్యవస్థ అనిశ్చితంగా అస్థిరంగా ఉందని, ఇక్కడ పరస్పర ఆధారపడటం, ఉమ్మడి ప్రయోజనాలతో పాటు పోటీతత్వం, వైరుధ్యాలు కూడా సహజీవనం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు కార్యకలాపాలకు ఈరోజు అంతరాయం ఏర్పడింది. విపక్షాల నినాదాలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో వరుస వాయిదాల అనంతరం 2:00 తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మరోసారి నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఆయన సభను రేపు 11:00 వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇదే విధమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 3:00 సభ తిరిగి ప్రారంభమైనప్పుడు నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నిరసనలకు దిగాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ నీట్ అంశంపై కేవలం నిరసనలు తెలుపుతోందే తప్ప చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ విపక్షాల గందరగోళం మధ్య సభను రోజంతా వాయిదా వేయాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. విపక్షాల ప్రవర్తన అత్యంత బాధ్యతారహితంగా ఉందన్నారు. సభలో చర్చ జరగడం కానీ, సభ సజావుగా సాగడం కానీ విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నీటిపై చర్చ కావాలని డిమాండ్ చేసింది. దానికి ప్రభుత్వం కూడా సిద్ధమని ప్రకటించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాట మార్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కొత్త నిబంధనలు పెడుతోందని జేపీ నడ్డా విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ఆందోళనలు విరమించి చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడిన కేంద్ర మంత్రి, గత 24 గంటల్లోనే నిరసనకారుల ప్రతినిధి

0: ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున 4 సార్లు చర్చల ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ఆందోళన బాట పట్టిన యువతకు తాము బహిరంగ ఆహ్వానం పలుకుతున్నామని, ఈ చర్చల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు తాను కూడా పాల్గొంటానని ఆయన తెలిపారు. చర్చలు లేకుండా ఎలాంటి సమస్యకు పరిష్కారం దొరకదని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं बहुत संवेदनशील है इस विषय को लेकर के. उन्होंने जैसे सोहे भी अपने कथन में कहा कि सर्वाधिक प्राथमिकता और इम्पोर्टेंस और महत्व देते हैं युवाओं के हितों को, और इसी से प्रेरित होकर के उन्होंने ये निर्णय लिया कि जितने भी पेपर लीक के जिम्मेवार दोषी लोग पाए जाएंगे उनको फास्ट ट्रैक के माध्यम से फैसला होगा, ताकि जल्दी निर्णय हो और एक निर्णायक कार्रवाई भी हो. एंड दिस इज अ पार्ट ऑफ द सीरीज ऑफ कंटिन्यूअस स्टेप्स बीइंग टेकन बाय द गवर्नमेंट फॉर द सेफगार्ड ऑफ द वेलफेयर ऑफ द इंटरेस्ट ऑफ द स्टूडेंट्स.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 679.71 కోట్ల రూపాయలతో 42వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుండి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి 42 విస్తరణ బలోపేత పనుల కోసం 679.71 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు వెల్లడించారు. ప్రస్తుతం పేవ్డ్ షోల్డర్స్తో కూడిన 2 వరుసల రోడ్డుగా ఉన్న ఈ రహదారిని పేవ్డ్ షోల్డర్స్తో కూడిన 4 వరుసల హైవేగా ఆధునీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు బెంగళూరు, విజయవాడ, కోల్కతా బీకేవీ ఎక్స్ప్రెస్ వేతో పాటు తిరుపతి, చెన్నై నగరాలకు నేరుగా ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లభించనుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పార్లమెంటులో చర్చించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమర్థవంతమైన విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిందారోపణలు చేసుకోవడం, లక్ష్యాలను నిరంతరం మార్చడం వంటివి మానుకుని పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన సమస్యపై ప్రతిపక్ష పార్టీలు అర్థవంతమైన పార్లమెంటరీ చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులు ఏ ఒక్క ప్రభుత్వానికో లేదా రాజకీయ పార్టీకో పరిమితమైన సమస్య కాదని, ఇది జాతీయ ఆందోళన అని అన్నారు. ఈ సమస్యపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై లోతైన చర్చ జరగడానికి పార్లమెంటు అత్యంత అనువైన వేదిక అని జేపీ నడ్డా పేర్కొన్నారు. గత 99 సంవత్సరాలలో ప్రసార రంగం రేడియో నుండి టెలివిజన్కు, ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్కు పరిణామం చెందిందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. జాతీయ ప్రసార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, దేశ విదేశాల్లోని వీక్షకులు, శ్రోతల కోసం ప్రసార భారతి అన్ని రకాల వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను నిరంతరం అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రసార భారతి ఇటీవల ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ఇప్పటికే సుమారు 10 లక్షల మంది ఖాతాదారులను సొంతం చేసుకుందని, ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రేక్షకులు నాణ్యమైన కంటెంట్ను అందించేందుకు ప్రసార భారతి నిరంతరం కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జింబాబ్వేతో 3 T20ల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన తొలి క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ బ్యాట్స్మెన్లు వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఈరోజు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు

0: ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్ సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక సినిమా పాట.

శ్రోతలు ఇంతవరకు పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ పి ఖాసిం సాహెబ్ బృందం వారు పాడిన జానపద గీతాలు.

0: జాతరమ్మ జాతరే ఉరవకొండ జాతర,
1: జాతరమ్మ జాతరే ఉరవకొండ జాతర.
0: బాబ నాకు జోళ్ళు లేవయో నేను రాను జాతర,
1: నాకు జోళ్ళు లేవయో నేను రాను జాతర.
0: నేను రాను జాతర నీ వెంట రాను జాతర,
1: నేను రాను జాతర నీ వెంట రాను జాతర.
0: ఇదిగో నీకు జోళ్ళు తెస్తనే నువ్వు రవలి జాతర,
1: నీకు జోళ్ళు తెస్తనే నువ్వు రవలి జాతర.
0: ఓయ్ మామ అన్ని తెస్తనంటివే నేను వస్త జాతర,
1: అన్ని తెస్తనంటివే నేను వస్త జాతర,
0: అన్ని తెస్తనంటివే నేను వస్త జాతర,
1: అన్ని తెస్తనంటివే నేను.

నేను వంగ తోట కసల్ రాను, నేను వంగ తోట కసల్ రాను. కొండసేను కాటికి ఓరవనమ్మో, నువ్వు కొర్ర కోతకొస్తావా ఓరవనమ్మ, నువ్వు కొర్ర కోత

0: కొర్ర కోతకొస్తే నువ్వు ఓరినాయుడు, కొండ మీది పైర గాలి ఓరినాయుడు, నా పైట కొంగులాగుతాది ఓరినాయుడు, నా పైట కొంగులాగుతాది ఓరినాయుడు.
1: కొర్ర కోతకొస్తే నువ్వు ఓరినాయుడు, కొండ పైరు గాలి ఓరినాయుడు, నా పైట కొంగులాగుతాది ఓరినాయుడు, నా పైట కొంగులాగుతాది ఓరినాయుడు.
0: నేను కొర్ర కోత కసలు రాను
1: ఓరినాయుడు,
0: నేను కొర్ర కోత కసలు రాను
1: ఓరినాయుడు,
0: జమ్మలమ్మ చెరువు కాడ ఓరవనమ్మో, నువ్వు జొన్న కోతకొస్తావా ఓరవనమ్మ, నువ్వు జొన్న కోతకొస్తావా ఓరవనమ్మ.

నేను జొన్న కోత కసలు రాను వంక గట్టు చేను కాడ ఓ రవణమ్మో, నువ్వు వరి నాటుకొస్తావా ఓ రవణమ్మ, నువ్వు వరి నాటుకొస్తావా.

నేను వరి నాటోకి అసలు రాను, నేను వరి నాటోకి అసలు రాను. కలువగట్ట శేనులోన ఓరవనమ్మో, నువ్వు కలుపు తీయ వస్తావా ఓరవనమ్మ, నువ్వు కలుపు తీయ వస్తావా.

నేను కలుపుదీయ అసలు రాను, నేను కలుపుదీయ అసలు రాను. శుంకులమ్మ చేను కాడ ఓరవనమ్మో, నువ్వు జంత బట్ట వస్తావా ఓరవనమ్మ, నువ్వు జంత బట్ట వస్తావా.

నేను జంత బట్ట అసలు రాను, నేను జంత బట్ట అసలు రాను. సాకిరే హుసేను కాడ ఓ రవణమ్మో, నువ్వు సద్ద కోతకొస్తావా ఓ రవణమ్మ, నువ్వు సద్ద కోతకొస్తావా ఓ రవణ.

సద్దకోత కొస్తేను ఓరినాయుడు, శ్రేణులోని కాలు జర్రి ఓరినాయుడు, నా కాలు మీద పాకుతాది ఓరినాయుడు, నా కాలు మీద పాకుతాది ఓరినాయుడు.

0: నేను సద్దకోత కసలు రాను, నేను సద్దకోత కసలు రాను. ఒక్కసారి వస్తే నువ్వు ఓ రవణమ్మ, నీకు వడ్డానం చేయిస్తా ఓ రవణమ్మ, నీకు వడ్డానం చేయిస్తా ఓ రవణమ్మ.
1: ఒక్కసారి వస్తే నువ్వు ఓ రవణమ్మ, నీకు వడ్డానం చేయిస్తా ఓ రవణమ్మ, నీకు వడ్డానం చేయిస్తా ఓ రవణమ్మ.
0: ఆహా, వడ్డానం చేయిస్తే ఓరినాయుడు, ఒక్కసారి వస్తాను ఓరినాయుడు, నేను ఒక్కసారి వస్తాను.

0: శ్రోతలు, ఇంతవరకు శ్రీ పి ఖాసిం సాహెబ్ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: शुरू होंगे और वैभव सूर्यवंशी ने जिम्बाब्वे के विरुद्ध पहले T20 क्रिकेट मैच में भारत को 7 विकेट से जीत दिलाई. और इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ. नमस्कार.
2: गुड इवनिंग, दिस इज आकाशवाणी एंड आई एम अभिषेक मुखोपाध्याय विद द न्यूज़ एट 9.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి నాని చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యముంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026

0: సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ్ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: నిండు మనసులు చిత్రం కోసం పి సుశీల గారు పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టివి రాజు.

నిండు సంసారం చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం మాస్టర్ వేణు.

0: నిప్పురవ్వ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం బప్పిలహరి.
1: Who is she?

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంపై నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇంద్రధనస్సు సినిమా పాటలు విందాం. ముందుగా సంసారం ఒక చిత్రరంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

నిండు మనసులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజకుమార్.

మీరు వింటున్న పాట నవవసంతం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నువ్వే కావాలి చిత్రం కోసం. చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం, సంగీతం కోటి.

మీరు విన్న పాట నేరము శిక్ష. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం, నువ్వు వస్తావని. చిత్రం కోసం చిత్రకారు పాడిన పాట.

మంచి మనుషులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుతర్ గీతం, సంగీతం కేవీ మహాదేవన్.

సీతారామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సీతారామశాస్త్రి గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక నక్షత్ర మాలిక వింటారు, 6:30 విన్నదకు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి కె సౌదామిని, 6:35 సేద్యపు శుద్ధులు. అంశం: ఖరీఫ్ కంది సాగులో యాజమాన్య పద్ధతులు. అందిస్తున్నవారు ఎల్లనూరు మండలం వ్యవసాయ అధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యనం మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమ